ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948.

తిరుపద మాసం 11వ తేదీ, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 5:55. చరిత్రపుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా మనం వరల్డ్ కోకోనట్ డే గురించి తెలుసుకుందాం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 మనం ఈ ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కొబ్బరి యొక్క ప్రాధాన్యతను, కొబ్బరి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను, కొబ్బరి రైతుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం. మన దేశంలో కొబ్బరిని కల్పవృక్షం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే కొబ్బరి చెట్టులో దాదాపు ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీరు మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కొబ్బరి గుజ్జులో కొవ్వులు అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల చాలా పోషకాలు లభిస్తాయి. కొబ్బరి నూనెను మనం వంటల్లో అలాగే జుట్టు చర్మ సంరక్షణలో కూడా వాడుతూ ఉంటాం. కొబ్బరి చెట్టు నుంచి లభించే ఆకులు, పీచు, కలప వంటి వాటిని కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. కొబ్బరి ఆకులతో మనం చీపుర్లు తయారు చేస్తాము. కొబ్బరి పీచుతో తాళ్ళు, చాపలు, బ్రష్లు వంటి అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు. ఇక ఆ కొబ్బరి మట్టల్ని కానీ లేదంటే ఆ కాండాన్ని కానీ మనం వంట చేసేటప్పుడు పొయ్యిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఏదో ఒక రకంగా మొత్తం కొబ్బరి చెట్టు అంతా మనకి యూజ్ అవుతుంది. అందుకే కొబ్బరి వల్ల మన ఆహారంలో ఎన్నో పోషకాలు లభిస్తాయి, అంతేకాకుండా అనేక కుటుంబాలకు జీవనోపాధి కూడా. కొబ్బరి రైతుల కృషి, కొబ్బరి సాగు ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే సందర్భమే ఈ ప్రపంచ కొబ్బరి దినోత్సవం. అయితే ఇంకొక చిన్న విషయం అండి, ఆరోగ్యానికి కొబ్బరికాయ మంచిదే అయినప్పటికీ మితంగా తీసుకోవడం మాత్రమే ముఖ్యం. ఏదైనా ఏ ఆహారమైనా కూడా అవసరానికి మించి తీసుకుంటే ప్రయోజనాల కంటే కూడా అనర్థాలే ఎక్కువ ఉంటాయి, కాబట్టి లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే ఇవాళ నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషకాహార వారోత్సవం. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1-7 వరకు ఈ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. మనకు ఆకలి తీర్చుకోవడానికి ఆహారం అవసరం, కానీ కేవలం కడుపు నిండితే సరిపోదు కదా. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఫైబర్, నీరు సరైన మోతాదులో మన బాడీకి లభించాలి. అప్పుడే దాన్ని సమతుల్యమైన ఆహారం అంటాం. మన రోజువారీ ఆహారంలో అన్నం అలాగే ఏదో చపాతి, రొట్టెలతో పాటుగా పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి పోషక పదార్థాలు తగిన మోతాదులో తీసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం చాలా అవసరం.

అవసరం. విద్యార్థులు చదువులో ముందుకెళ్లాలంటే కూడా, శరీరం చురుగ్గా ఉండాలంటే కూడా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి. అలాగే పెద్దలకు కూడా పోషకాహారం ఎంతో ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ శరీరానికి శక్తి కావాలి, కొత్తగా న్యూట్రిషన్స్. అప్పటి వరకు బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దేన్నైనా ఫేస్ చేయగలదు. వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉందండి. ఒకవైపు కొంతమంది ఏమో పోషకాహారం అందక ఇబ్బంది పడుతుంటే, మరికొంతమంది అధిక ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ని తీసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. అందుకే ఎక్కువ ఆహారం తీసుకున్నామా తక్కువ ఆహారం తీసుకున్నామా అన్నది పాయింట్ కాదు, సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అన్నదే పాయింట్ అన్నమాట. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఈ అలవాటుని ఇప్పటి నుంచే నేర్పించండి. డబ్బులు చేసి కొనుక్కోమనడం, లేదంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే అంటే మరీ ఒక్కసారిగా కట్ చేయకుండా వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు చేయండి. మంత్లీ ఒకసారి మాత్రమే మీకు బయట ఫుడ్ ఉంటుంది, లేదంటే మంత్లీ 2 times మాత్రమే మీకు బయట ఫుడ్ ఉంటుంది అని అలా కంట్రోల్డ్గా పెట్టాలి. అలాగే నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం 25 నుంచి 8 వరకు నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. ఆల్రెడీ చాలా తెలుసుకున్నాము కళ్ళ గురించి, కళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి, నేత్రదానం గురించి, నేత్రదాన ప్రాముఖ్యత గురించి, నేత్రదానం చేయడం వల్ల ఎలా అవతల మనిషికి ప్రయోజనాలు లభిస్తాయి అన్న వాటి గురించి, మన కళ్ళను వేరే వాళ్ళకి దానం చేయడం అన్నది ఎంతో విలువైనటువంటి బహుమతి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నో మంచి పనులు చేయవచ్చు, కానీ మరణించిన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగును నింపే అవకాశం రావడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయమే కదండి. ఇవి ఇవాల్టి చరిత్ర పుటల్లో ఈరోజు. సమయం కూడా 6 గంటలు అయిపోయింది. సో ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 6:30. కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: ఓంకారనాదం యొక్క స్మరణ చే గొప్ప ఫలితము కలుగుతుంది అని పెద్దలు తత్వవేత్తలు చెప్పి ఉన్నారు. ఓంకారనాదమిలమది ప్రాకారముగాను చేసి ప్రార్థించినచో సాకారముగును గొప్ప శుభము ఆ కారణముల ప్రజలకున్ అభయము కలుగున్. ఓంకారనాదము సతతము ఉచ్చరించినను చాలు, వారికి సకల శుభములు చేకూరును. ఈ విషయమును గూర్చి ధూర్చటి కవి కాళహస్తీశ్వర శతకమునందు కూడా ఇలా వివరించి ఉన్నారు. అది ఏమనగా, ఆరావంబుదయించే తరకముగా నాత్మ భ్రవీదిన్మహా ఓంకార కామకార కరయుక్తముగును ఓంకారాభిధామనంబు చిన్నార నిస్వనమనంగ తన్మహి మహిమచే నానాదబిందూల్సుకి చిరంజిల్లు.

0: వదేసుమి శ్రీకాళహస్తీశ్వర. దీని భావం ఏమనగా, ఓ కాళహస్తీశ్వర, గొప్ప మహిమ కలిగిన అకార ఉకార మకారములతో కూడిన ఓంకారమును ప్రణవనాదము మనసులను ఒక్కసారి మీరు జపించిన, అంటే మనసులో మననం చేసుకున్నచో జపించినచో బ్రహ్మానందం కలుగును. అట్టి ఆనంద స్వరూపము నీవే సుమా, ఇట్టి మహిమను మాకు ప్రసాదించు, నీకు ప్రణామములు అర్పింతము అని పద్యమును ఎంతో అర్థము కలదు. కావున ఓంకారమును నిత్యము పఠించి స్మరించిన ఫలితము చేకూరగలదు. కావున ప్రతి వ్యక్తి కూడా నిత్యము ఓంకారనాదమును సాధన చేయవలెను. అంతేగాక ప్రతి వ్యక్తి ధ్యానము చేయుటకు ముందుగా ఓంకార నాదాన్ని పఠించిన మంచిది. అలా చేసిన ఎడల ఆరోగ్యము సంతరించుకొని ప్రశాంత సంపాదించుకొని జీవితము సుఖమే చేసుకోనవగలరు. నేడు అనేక సంస్థల వారు ధ్యానం గురించి అనేకమైన పద్ధతులను తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా రామచంద్ర మిషన్ వారి సహజ మార్గంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే మహర్షి మహేష్ యోగి వారి భావోచిత ధ్యాన పద్ధతి కలదు. అలాగే పిరమిడ్ ధ్యాన సంస్థ వారు రూపొందించిన ధ్యాన మార్గాలు కలవు. గాయత్రి శాంతికుజ స్థాపకుడైన రామశర్మ గారు బోధించిన పద్ధతులు కొన్ని కలవు. అలాగే గౌతమ బుద్ధుడు కొన్ని చెప్పి ఉన్నాడు ధ్యాన పద్ధతులు. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పి ఉన్నారు. అన్నీ ఆకలింపు చేసుకుని మీకు ఏది అనువుగా ఉండునో దాన్ని ఎన్నుకొని ఆచరించినచో ఫలము చేకూరగలదు. ధ్యానమునకు ముందుగా ఓంకారనాథమును ఎవరైతే నిత్యం 14 సార్లు పఠించి ధ్యానం చేయుచుందరో అట్టి వారి ధ్యాన ప్రక్రియ తప్పక ఫలవంతము కాగలదు. ఇంకా నిత్యం సూర్య నమస్కారములు చేసినా కూడాను మీకు ఇది ఫలం చేకూరగలదు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము అనే గీతం కూడా ఒక సినిమా ద్వారా వినే ఉంటారు. కావున ధ్యానానికి ముందుగా ఓంకారనాదమును తప్పక స్మరించి పఠించిన ఎడల దైవ సన్నిధి చేరి తరించగలదని నా ప్రగాఢ విశ్వాసము. ఇది సత్యము నిత్యము.
1: ఇప్పటి వరకు సూక్తి సుధా విన్నారు ఆకాశవాణి సింహపురి FM.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి గల సూచనలు తెలుసుకుందాం. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి విత్తనం చల్లే ముందు 1 కిలో, మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరియు రబీ కాలంలో భాస్వరాన్ని రెట్టింపు వేయాలి. శిలీంద్రనాశనితో శుద్ధి చేసి మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు 1 ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడిగా నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి. జింకు లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చలి ఎక్కువగా ఉండే దాల్వా వరి సాగులో జింకు లోప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి

పది రోజులకు మరియు 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వెయ్యాలి. నాట్లు వేయడానికి పొలాన్ని తయారు చేయడం. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చెయ్యాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో గాని అడ్డతో గాని చదును చెయ్యాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును వాడితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో చదరపు మీటర్కు 33 మూనలు, రబీలో 44 మూనలు, ఎడగారులో 66 మూనలు ఉండేలా చూడాలి. అంతేకాకుండా ఆలస్యంగా ముదురు నారు వేసేటప్పుడు చదరపు మీటర్కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. బాగా మెత్తగా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2 నుంచి 10 రోజులలోపు నాట్లు వేయుట ముగించాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు బాటలు తీయడం వలన పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుంచి 5 మొక్కల చొప్పున నాటువేయాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25% పెంచి 3 దఫాలుగా గాక 2 దఫాలుగా అంటే 70% దమ్ములోనూ, మిగతా 30% అంకురం దశలోనూ వాడుకోవాలి. సమగ్ర పోషక యాజమాన్యంలో భూసార పరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయనిక ఎరువుతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20 నుంచి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి కలియదొన్నడం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20 నుంచి 25% నత్రజని, భాస్వరం, పొటాషులను కూడా ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలిపచ్చనాచు, అజొల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి భాస్వరం, నత్రజని మోతాదులను 10 నుంచి 20% వరకు తగ్గించవచ్చు. నీలి ఆకుపచ్చ శైవలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. నాచు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7 నుంచి 15 రోజుల మధ్య మడిలో పలుచగా నీరు నిల్వగట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిల్వగట్టి 100 నుంచి 150 కిలోల అజొల్లా వేసి 2 నుంచి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. అలా చేయడం వలన ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట మరియు 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేస్తుంది. ఎకరాకు సరిపడా విత్తనానికి 200 నుంచి 400 గ్రాముల అజిటోబాక్టర్ కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. దీని వలన ఎకరాకు 8 నుంచి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజోస్పైరిల్లం కల్చర్ను కూడా అజిటోబాక్టర్ వలె వాడుకోవాలి. ఫాస్ఫోబాక్టీరియా భాస్వరపు జీవన ఎరువు. భూమిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యేలా ఇది చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంతో 200 నుంచి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వెయ్యాలి. భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదును నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకునిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. నత్రజని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో

0: కానీ యూరియా రూపంలోగానే వాడవచ్చు. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద పదనులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 నుంచి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని గాని కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వెయ్యాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వెయ్యాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని, అంకురం ఏర్పడే దశలో గాని వేయకుండా దమ్ములోనే వేయడం మంచిది. ముదురు నారు నాటుకునేటప్పుడు నత్రజని ఎరువును 25% పెంచడమే కాకుండా నత్రజనిని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేసి 2/3 వంతు నాటుటకు ముందు దమ్ములోను, మిగిలిన 1/3 వంతు అంకుర దశలోనూ వేసుకోవాలి. ఇక వరి పైరులో జింకులోప లక్షణాలు గనక గమనించినట్లయితే 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుకరంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చెయ్యవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. చలి విపరీతంగా ఉండే దాళ్వా వరిలో సార్వా వరి కంటే ఎక్కువ జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంది. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి 2 పంటలు పండించేటట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వెయ్యాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ మరియు 5 గ్రాముల యూరియా చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్ను కలిపి వేయుట సరికాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్యల వల్ల ఫలితం ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు తెగుళ్ల మందులను కలిపి వాడకూడదు. లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నారుమళ్లలో మెట్టవరిలో ఇనుప లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దంప నారుమళ్లు పోస్తే ఈ సమస్య రాదు.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ కూడా దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగొప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ
3: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇది అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एम आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा अथ वार्ताः प्रधानमंत्री नरेंद्र मोदी शंघाई सहयोग संघटनस्य सदस्य देशानां आह्वानं कृतवान् यत् आतंकवादस्य वित्तपोषणं आतंकवादीनां संघटने प्रवेशः उग्रवादस्य प्रसारः आतंकवादीनां सुरक्षिताश्रयस्थलानि च समाविष्टं संपूर्णं तंत्रं उन्मूलयेत् इह बिश्केक नगरे आयोजितं शंघाई सहयोग संघटनस्य 26वें शिखर सम्मेलनं संबोधयन् प्रधानमंत्री उक्तवान् यत् आतंकवादस्य विषये द्विविधवान् मानदंडानां किमपि स्थानं न भवितुम् अर्हति विदेश मंत्रालयस्य पश्चिम विभागस्य सचिवः सीवी जॉर्ज वार्ताहर सम्मेलने अवदत् यत् प्रधानमंत्री विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां संघर्षाणां विषये चिन्तां प्रकटितवान् सदस्य देशानां नेतारः संघटनस्य 25वें वर्षपूर्त्यवसरे बिश्केक घोषणापत्रे हस्ताक्षरम् अपि कृतवन्तः शिखर सम्मेलनस्य समापनम् आतंकवाद प्रतिरोधः ऊर्जा आपद्व्यवस्थापनम् अंकीय सहकारिता चेति विषयान् समाविश्य 13 प्रमुख परिणामैः सह अभवत् प्रधानमंत्री नरेंद्र मोदी अद्य नवदिल्ल्यां जलशक्ति मंत्रालयस्य विभागीय शिखर सम्मेलनस्य समापन सत्रं संबोधयिष्यति ह्यः प्रारब्धमिदं द्विदिवसीयं विभागीय शिखर सम्मेलनं प्रधानमंत्रिणा टीम इंडिया इत्यस्य भावनां सुदृढीकर्तुं सहकारात्मक संघवादं च अधिकं सुदृढीकर्तुं परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां श्रृंखलायाः प्रथमं सम्मेलनमस्ति अस्मिन् शिखर सम्मेलने केन्द्र राज्य प्रशासनानि महत्वपूर्णानां क्षेत्रीय प्राथमिकतानां विषये विचार विमर्शं करिष्यन्ति अथ समयबद्धाः कार्ययोजनाः च निर्मास्यन्ति शिखर सम्मेलने चतुर्षु प्रमुख क्षेत्रेषु विशेषं ध्यानं दीयते तेषु जलसंरचना परियोजनानां समयबद्धं कार्यान्वयनं जलसंचय जनभागीदारी कैच द रेन इत्येतत् पेयजलस्रोतसां स्थायित्वं जलजीवनोपक्रमः च सम्मिलिताः सन्ति उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य छत्तीसगढ़े रायपुरस्य यात्रां करिष्यति स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः रायपुरस्य अखिल भारतीयायुर्विज्ञान संस्थानस्य तृतीये दीक्षांत समारोहे भागं ग्रहीष्यति बेल्जियम देशस्य प्रधानमंत्री बार डी वेबर अद्यारभ्य भारतस्य त्रिदिवसीय यात्रायां भविष्यति यात्रावधौ सह प्रधानमंत्रिणा नरेंद्र मोदिना सह द्वैपाक्षिक संबंधानां समग्र परिदृश्यस्य परस्पर हित संबंधानां क्षेत्रीय वैश्विक विषयाणां च विषये द्विपक्षीय वार्तां करिष्यति प्रधानमंत्री डी वेवर भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य संधेः संदर्भे आयोजितं व्यावसायिक कार्यक्रममपि संबोधयिष्यति सः मुंबई नगरमपि गमिष्यति यत्र हीरक क्षेत्रस्य पत्तन व्यवस्थायाः परिवहन आपूर्ति व्यवस्थायाश्च प्रतिनिधिभिः सह विचार विनिमयं करिष्यति विदेश मंत्रालयस्य अनुसारं एषा यात्रा भारत बेल्जियम देशयोः सहभागितां सुदृढीकर्तुं महत्वपूर्णम् अवसरं प्रदास्यति सममेव व्यापार विनियोगयोः रक्षायाः सुरक्षायाश्च प्रौद्योगिक्याः नवीकरणीयोर्जायाः सम्पर्कस्य अथ प्रतिजनसम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते नेपालस्य प्रधानमंत्री बालेन्द्र शाहः उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटिकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 85,000+ पर्यन्तं वर्धिता अस्ति इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ కేవి శాంతిశ్రీ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం ఇంకొకడున్నాడు అనే కథానిక వింటారు మధుగారి మాటల్లో. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో జ్యోతి గారితో పరిచయం వింటాము. ఐ స్పెషలిస్ట్ సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు, పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో

విద్య, ఉద్యోగ సమాచారం, అలాగే యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం జీవితం అనే కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. అనంతరం కొన్ని జానపద పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న రాజేష్ గారితో పరిచయం ఉంటుంది. తర్వాత పొలం కబుర్లు, అలాగే జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. 8:30 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: మరికొద్దిసేపట్లో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు

0: 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్య దేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్య, సప్లై చైన్ కి సమస్య థి, దునియా మే అనిశ్చితా థి, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనం.

0: ప్రయత్నమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: सुबोदय, శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుందాము. అందుకంటే ముందు
1: వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు

అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ను అందించారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ మొగలి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి తిప్ప సర్వే నెంబర్ 707లో ఉన్న 1.983 హెక్టార్ల భూమిలో క్వార్ట్స్ ఇతర ఖనిజాలు తవ్వుకునేందుకు మైనింగ్ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీనిధి యాప్ ద్వారా 125 కోట్ల మేర వసూళ్లు సాధించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి తెలిపారు. మంగళవారం సంఘంలోని వెలుగు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, సభ్యుల నుంచి 150 కోట్లు రికవరీ చేయగా అత్యధిక శాతం యాప్ ద్వారా జరగడం విశేషమన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్లు ఆ శాఖ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం జిల్లాలోని విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో బాలల భద్రతకు అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని జిల్లా అధికారులు సూచించారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలోని సమావేశ మందిరంలో ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ సేఫ్టీ ఫ్రమ్ వర్క్ ఫర్ ది ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆర్టీఈ ఇంటర్వర్షన్ అనే అంశంపై జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా శిశు సంరక్షణ యూనిట్ DWCD&A విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ద్వారా డయాలసిస్ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ తుమ్మల భాస్కర్ రావు మంగళవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడతగా 5 యంత్రాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు కావలసిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో ఈ ప్రాంతాల్లోని రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలియజేశారు.

0: నగరంలోని మహాత్మాగాంధీ నగర్ సబ్స్టేషన్ పరిధిలో కొత్త లైన్ ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేవీఆర్ పెట్రోల్ బంక్, డీకేడబ్ల్యూ కళాశాల, నీలగిరి సంఘం, రిలయన్స్ మార్ట్, అవెన్యూ స్కూల్, బ్రహ్మానందపురం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. ఆటోనగర్ సబ్స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విక్రమ్ నగర్ మెయిన్ రోడ్, అయ్యప్పగుడి పరిసర ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఉంటుందని ఈ శ్రీధర్ మంగళవారం తెలియజేశారు. రాత్రి సమయంలో జాతీయ రహదారులపై ప్రమాదాలు నివారించేందుకు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చందన్ తెలిపారు. మంగళవారం పడుగుపాడులో జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిఫ్లెక్టివ్ టేపుల ప్రాధాన్యతపై రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. రాత్రి సమయంలో టేపుల వెలుతురు ప్రతిబింబించడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలకు స్పష్టంగా కనిపించి ప్రమాదాలు నివారించవచ్చని తెలియజేశారు. శ్రావణ మాసం సందర్భంగా నెల్లూరులోని శ్రీ దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం మహిళలు మంగళగౌరీ వ్రతం నిర్వహించారు. వ్రతం చేయడం వల్ల అమ్మవారు మాంగళ్య బలం ఇస్తారని అర్చకులు వివరించారు. అనంతరం అనిశెట్టి మండపంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై కాత్యాయని వ్రతం సామూహికంగా చేపట్టారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో తర్వాత స్వరార్చన విందాం. అందుకంటే ముందు
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక

0: ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
1: ఇప్పుడు స్వరాజ్యం విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ కేవి శాంతిశ్రీ గారితో పరిచయం విందాం.
2: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ శాంతిశ్రీ కేవి గారు మన ముందున్నారు. నమస్కారం శాంతిశ్రీ గారు.
3: నమస్కారం అండి.
2: మేడం గారు, అసలు ఆహారం అంటే ఏమిటి, పోషకాహారం అంటే ఏమిటి?
3: ఆహారము అంటే ఏంటంటే, మనకి ఏది దొరికితే దాన్ని ఆకలైనప్పుడు తింటాం చూడండి, అది ఆహారము. ఏది తినాలనుకుంటే అది తినేస్తాము. కానీ పోషకాహారం అంటే పోషకాలతో కూడినటువంటి

0: ఆహారము అంటే మనకు కొంచెం న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ ఉన్నప్పుడు మన శరీరానికి పట్టి మనం చేసే పనిని పట్టి మనము ఎటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటామో అన్ని పోషకాలు కలిగినటువంటి ఉన్న ఆహారాన్ని పోషకాహారము అంటాము. ఈ పోషకాహారం తీసుకుంటే ఏమవుతుంది అంటే మనము డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనకి న్యూట్రిషన్ కి ఆరోగ్యానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. సో ఎప్పుడైతే మనం వెల్ నరిష్డ్ గా ఉంటామో మనకి బాడీలో కూడా రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ డిసీజ్ కూడా మన దరిదాపులకే రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా మనం దాన్ని పోరాడేటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది. సో ఆకలి తీర్చేది పోషకాహారం అనేది కాదు.
1: ఆహారానికి పోషకాహారానికి
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
1: ఇప్పుడు ఈ పోషకాహార వారోత్సవాలు లేదా మాసోత్సవాలు చేయడానికి అంతర్జాతీయంగా గాని జాతీయంగా గాని ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏమిటి?
0: ఈ సంవత్సరం తీసుకున్నది ఫుడ్ కనెక్ట్స్ అస్. అంటే ఫుడ్ హౌ ఇట్ కనెక్ట్స్ పీపుల్. సో యూజువల్ గా మనకి అమాంగ్ పీపుల్ రిలేషన్స్ కార్డియల్ గా ఉండాలి.
1: ఆహారం ఎలా అనుసంధానం అవుతుందనే లేదా చేరుతుందనే
0: అంటే ఫుడ్ హౌ ఇట్ హెల్ప్స్ టు కనెక్ట్ పీపుల్ అనేటువంటిది అన్నమాట. అంతే కదండి. ఇప్పుడు మనము ఫ్యామిలీలో కూడా డైలీ రుటీన్ యాక్టివిటీస్ లో టైర్డ్ గా అయ్యి ఈవినింగ్ అందరూ కూర్చునే టేబుల్ చుట్టూ కూర్చుని ఒక్కసారి మనము డిన్నర్ చేయగలిగాం అనుకోండి, సో దట్ ఎస్టాబ్లిషెస్ ఎ గుడ్ రిలేషన్ అమంగ్ ద పీపుల్. మనకు అప్పుడు ఒక వార్మ్త్ ఫీలింగ్ ఉంటుంది, ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ తో బాండింగ్ ఉంటుంది. సో ఈ బాండింగ్ డెవలప్ అవ్వటానికి కూడాను పీపుల్ ని ఒకరికొకరు కనెక్ట్ చేయటానికి అంటే ఫ్రెండ్స్ మధ్య కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కానీ లేదా మనము విత్ కమ్యూనిటీ కానీ ఎలాగైనా సరే ఒక రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఫుడ్ అనేటువంటిది కూడా ఒక మంచి మీడియం అన్నమాట. సో ఇదేం చేస్తుంది, ఇలా ఒక బాండింగ్ డెవలప్ చేయటమే కాకుండా సో ఇన్ దట్ సిట్టింగ్స్ ఇప్పుడు మనం కూర్చొని అందరం కలిసి భోజనం చేసేటప్పుడు సో ఆటోమేటికల్ గా మనకి ఎలా ఉంటుంది అంటే వెరైటీస్ అని నేను ఒక కంప్లీట్ ఫుడ్ తీసుకోగలుగుతాం అన్నమాట. సో దానివల్ల కూడా మన హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మనము పోషకాలు తీసుకున్నటువంటి ఆహారం ఎప్పుడైతే తీసుకోగలిగామో ఆటోమేటిక్ గా హెల్త్ లెవెల్ కూడా పెరుగుతుంది అన్నమాట మనకి.
1: ఇప్పుడు ఈ పోషకాహారం ఏ వయసు వారికి ఎంత స్థాయిలో ఉండాలి, ఎంత స్థాయిలో అందాలి, ఎంత స్థాయిలో అందుతుంది అంటారు?
0: ఎంత స్థాయిలో అందుతుంది అంటే మాత్రం స్టాటిస్టిక్స్ చూస్తే స్టిల్ మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది ఇట్స్ ప్రివైలింగ్. సో మనకి ముఖ్యంగా చిల్డ్రన్ లో చూస్తే మనము ఎనీమియా ఎక్కువగా ఉంది అండ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉండింది. అలాగే అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే వాళ్ళల్లో కూడా ఎనీమియా ఉంది అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకున్నా కూడా లేడీస్ కి మాత్రం మోస్ట్లీ ఎనీమియాతో సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ 45 ఇయర్స్ ఆర్థరైటిస్ అని డిజనరేటివ్ డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి.
1: మరి వీటిని మనం పోషకాహారం ద్వారా ఎలా అధిగమించగలం?
0: పోషకాహారం వల్ల వీటన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేయగలచ్చు. ఈవెన్ డిజనరేటివ్ డిసీజెస్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్. సో పోషకాహారంలో ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఉన్న ఆహారం మనం తీసుకుంటామో సో మన శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ అన్ని సిస్టమ్స్ కూడా కరెక్ట్ గా పనిచేస్తాయి, శరీరంలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. అప్పుడు మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది, రోగాల్ని ప్రివెంట్ చేయగలిగేలా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా రోగం వచ్చినా కూడా త్వరగా దాని నుంచి కోలుకోగలుగుతాము.
1: శాంతిశ్రీ గారు, అసలు పోషకాహారం అంటే ఒక వ్యక్తి ఒక ఆహారంలో ఏమేమి తీసుకుంటే అది పోషకాహారం అవుతుంది, మధ్యాహ్న భోజనంలో ఏమి తీసుకుంటే అది పోషకాహారం అవుతుంది?
0: మనకి పోషకాలు అనేవి అందరికీ తెలిసిన విషయమేనండి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్. సో ఈ పోషకాలు అన్ని ఉన్నటువంటి ఆహారాన్ని తగు మోతాదులో అంటే మనము బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో దాన్నే పోషకాహారం అని చెప్పేసి చెప్తాము. సో ఈ పోషకాహారం హౌ ఇట్ హెల్ప్స్ అంటే బికాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఇట్ కంటైన్స్. సో అందులో ఉన్నటువంటి పోషకాలు, సపోజ్ యూ కెన్ ఇమాజిన్ అవర్ ప్లేట్, మన ప్లేట్ లో మేజర్ పోర్షన్ ఏముంటుంది, కార్బోహైడ్రేట్ రైస్ లేదా చపాతి. మన ట్రెడిషన్ సంబంధించి మనం తీసుకుంటాం ఫుడ్ అనేటువంటిది, మన చిన్నప్పటి నుంచి ఏం తీసుకున్నామో బేస్డ్ ఆన్ దట్ మన పేరెంట్స్ ఏం అలవాటు
1: చేస్తారు,
0: ఫోర్ ఫాదర్స్ ఏమి అలవాటు చేస్తారు, దాన్ని బట్టి మన ప్లేట్ ఉంటుంది మన ఫుడ్. సో ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి మేజర్ ఫ్యూయల్ గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఒక బండి నడపాలంటే పెట్రోల్ ఎలా అవసరమో అలాగే మనం కూడా మన లైఫ్ కంటిన్యూ అవ్వాలి అంటే మనకి ఫ్యూయల్ ఏంటంటే మన బ్లడ్. సో మన బ్లడ్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ఫుడ్ ద్వారా ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పుడు వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్, ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ నుంచి ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్, పోషకాలన్నీ కూడా బ్లడ్ లో ఉంటాయి. సో బ్లడ్ నుంచి బాడీలో ఉన్న ప్రతి సెల్ కి రీచ్ అవుతాయి. సో సెల్ లో మనకి మెటబాలిజం జరిగి ఆ విధంగా మనకి ఎనర్జీ అనేటువంటిది బాడీకి వస్తుంది.
1: ఇదంతా ఓకేనండి. ఇప్పుడు మీరు చెప్పేదంతా టెక్నికల్ వర్డ్స్ సైన్స్ అంతా. నేను అడిగింది ఒక సామాన్యుడికి ఒక ప్లేట్ లో అన్నం తీసుకుంటే అది సమతుల ఆహారం లేదా పోషకాహారం అవ్వాలంటే ఏమేమి తీసుకుంటే అవుతుంది. ఉదాహరణకి ఆకుకూరలు, పప్పు, నెయ్యి,
0: కరెక్ట్,
1: ఇలాంటివి నేను అడుగుతుంది.
0: ఇప్పుడు ఒక సామాన్యుడు తను పోషకాహారం తీసుకున్నాడా లేదా అనేది అసెస్ చేయడానికి అన్ని రకాల కేటగిరీస్ కు సంబంధించిన ఫుడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చెప్పొచ్చు అతను పోషకాహారం తీసుకుంటున్నాడు. అన్ని రకాలు అంటే సిరీల్స్, ధాన్యాలు, మిల్లెట్స్ చిరుధాన్యాలు, అండ్ దెన్ కూరగాయలు. మూడు రకాలు ఉంటాయండి, ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, మూడు రకాలు. దెన్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, దెన్ నూనెలు, నెయ్యి, క్రొవ్వులు అవి, దెన్ పాలు, ఎగ్, అండ్ ఫ్లెషీ ఫ్రూట్స్. నాన్ వెజిటేరియన్స్ అయితే, వెజిటేరియన్స్ అయితే అవసరం లేదు. దెన్ ఇంకా షుగర్, జోగరి, ఇటువంటివన్నీ. సో ఎప్పుడైతే హోల్సమ్ ఇవన్నీ కూడా ఉంటాయో మన డైట్ లో అప్పుడు కంప్లీట్ గా మనం తీసుకుంటున్నాం అన్ని రకాలు అని చెప్పొచ్చు.
1: మేడం గారు, ఇప్పుడు ఒక శిశువుని ఆరోగ్యకరంగా భూమి మీదకి తీసుకురావాలి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏ ఆహారం తీసుకుంటే ఆ పుట్టబోయే బిడ్డ లేదా శిశువు ఆరోగ్యకరంగా ఈ భూమి మీదకి వస్తాడు?
0: ఇప్పుడు మనకి తల్లి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి బేబీని డెలివరీ చేసే వరకు కూడా ఉన్న పీరియడ్ లో ఏ ఆహారం అయితే తీసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్ స్టేజ్. ఆ ఫౌండేషన్ ఆమె ఏదైతే ఫుడ్ తీసుకుంటుందో దట్ రిఫ్లెక్ట్స్ బేబీస్ హెల్త్. అంటే ఆమె కనుక ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే బేబీ హెల్దీగా పుడుతుంది. సో మదర్ కూడా హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇండికేషన్. 10-12 kg వెయిట్ గెయిన్ మదర్కి ఉంది అంటే ఓకే, తనకి నార్మల్ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ బర్త్ బేబీ వెయిట్ ఇండియన్ నార్మల్ చైల్డ్ యావరేజ్ బర్త్ వెయిట్ 3.2 kg. సో బర్త్ వెయిట్ ని బట్టి కూడా బేబీ హెల్దీనా కాదని మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మంచి న్యూట్రిషన్ మదర్ తీసుకుంటుందో అప్పుడు హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆమె ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, అండ్ కొంచెం ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవాలి. నార్మల్ గా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ కన్నా తను ఒక 500 kcal ఎక్కువ తీసుకోవాలి. అలాగే నార్మల్ గా తీసుకున్న ప్రోటీన్ కన్నా కూడాను ఒక 12-15 grams అదనంగా తీసుకోవాలి పర్ డే. అప్పుడే తను ఒక హెల్దీ బేబీకి జన్మనివ్వగలుగుతారు. అంటే ఇప్పుడు ప్రోటీన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పోషకం. ఎందుకు అంటే బేబీ గ్రోత్ కోసం. మన తల్లి గర్భంలో మల్టిప్లై అవుతుంది బేబీ, అప్పుడు ఆ బేబీ డెవలప్ అవ్వాలి అంటే దానికి మేజర్ గా ప్రోటీన్ కావాలి. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఎలాంటి లోపం లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ తను కూడా తీసుకోగలిగితే గనక ఆరోగ్యకరమైనటువంటి శిశువు విత్ నార్మల్ బాడీ వెయిట్ ఎలాంటి డిజార్డర్స్ డిఫెక్ట్స్ లేకుండా పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: ఓకేనండి. ఇక ఈ సంవత్సరం థీమ్
0: ఫుడ్ కనెక్ట్స్ అస్.
1: ఫుడ్ కనెక్ట్ అస్.
0: యా.
1: ఇప్పుడు ఈ థీమ్ లో ఇప్పుడు మనం ఉష్ణమండల ప్రాంతం కదా మందంతా, ఇప్పుడు మన ప్రాంతంలో దొరికే వరి లేకుంటే ఇతర ఆహార ధాన్యాలు వీటిలో సమతుల ఆహారం లేదా పోషకాహారం ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే ఎవరి వ్యక్తిగతంగా కానీ వారు పొందాలంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఇచ్చే సలహా అంటే ఒక వ్యక్తి పోషకాహారం, నార్త్ వాళ్ళు అయితే రోటీ తింటారు, మనం అయితే రైస్ తింటాం, మిగిలిన వాళ్ళు ఫారినర్స్ అయితే శాండ్విచ్ గట్రా తింటారు. ఇప్పుడు మన ప్రాంతంలో పోషకాహారం ఇదే దొరుకుతుంది కాబట్టి ఇదే పోషకాహారం అని మనం నమ్మాలా, లేకుంటే పోషకాహారానికి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా?
0: మీరు అడిగిన క్వశ్చన్ పోషకాహారం అని నమ్మాలా అంటే పోషకాహారమేనండి, రైస్ పోషకాహారమే, నార్త్ ఇండియన్స్ తినే చపాతి కూడా పోషకాహారమే, వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళు తీసుకునేటువంటి శాండ్విచెస్ అన్నారు చూడండి, శాండ్విచ్ లో వాళ్ళు ఎక్కువ కర్రీ తీసుకుంటారు. సో అది కూడా పోషకాహారమే. కాకుంటే కొన్ని లేనిపోని అపోహలు అనుమానాలతోటి తినవలసినవి తినకుండా జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ అలానే ఉంది, అంటే కొంచెం సోషల్ మీడియా వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అన్ఆథరైజ్డ్ కంటెంట్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ రైస్ తింటే షుగర్ వచ్చేస్తుంది ఏమన్న భయంతో రైస్ తింటూ మానేస్తున్నారు, కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అలాగే నూనెలు వాడటం మానేస్తున్నారు. మినిమం కంటెంట్ వీ షుడ్ టేక్. నూనె వాడేస్తే కష్టం అండి, ఎందుకంటే

0: మునలు మనకి బాడీలో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏడిఈకే అనేటువంటివి అబ్జర్బ్ అవ్వాలి, అంటే నూనెలు నెయ్యి ఇట్లాంటివి కావాలి, ఫ్యాట్ మీడియంలోనే అబ్జర్బ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి, అందులో మనకి వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, మీకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందని మనం చెప్తాము. సో తినేస్తారు, కానీ ఇఫ్ దే డోంట్ టేక్ ఆయిల్ సో వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ ఇట్? సో వాళ్ళు ఆయిల్ కూడా తీసుకోవాలి, తీసుకున్నప్పుడు అది అబ్జర్బ్ అవుతుంది. అబ్జర్బ్ అయినప్పుడే మనకి వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడాను బాడీలో కోయిన్జైమ్స్ కో ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తాయి కాబట్టి మెటబాలిజం అనేటువంటిది సరిగ్గా జరగటానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ మెటబాలిజం సరిగ్గా జరుగుతుందో అంటే ఏంటి, అన్ని జీవక్రియలు సరిగా ఉంటాయి, డైజెషన్ మంచిగా ఉంటుంది, రెస్పిరేషన్ మంచిగా ఉంటుంది, అబ్జర్ప్షన్ మంచిగా ఉంటుంది, సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, ఎక్స్క్రిషన్ మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆల్ దీస్ ప్రాసెసెస్ నార్మల్ గా ఉంటాయో అప్పుడు మనిషి హెల్దీగా ఉంటాడు. అంతేకాని రైస్ పోషకాహారం కాదని ఎవరు అనరండి. మొదటి నుంచి కూడా అనాదిగా మనం తీసుకుంటుంది రైస్, మనం అలవాటు పడింది రైస్ కి. సో సడన్ గా రైస్ స్కిప్ చేసేసి నేను మిల్లెట్స్ నేస్తాను లేకుంటే వేరే వేరే తీసుకుంటాను సబ్స్టిట్యూట్స్ అంటే మాత్రం డెఫినెట్ గా మన సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మిల్లెట్స్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ మంచిది, ఫైబర్ ఉంటుంది అండ్ అన్ని న్యూట్రియంట్స్ కూడా కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి. కానీ ఎలా తీసుకోవాలి, అందులో ఉన్న ఫైబర్ కూడా కొన్ని న్యూట్రియంట్స్ ని అబ్జర్బ్ కానివ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, ఐరన్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సిస్టమ్ కూడా ఇరిటేట్ అవుతుంది. కొంతమందికి పడదు చూడండి డయేరియా, ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తా ఉంటారు మిల్లెట్స్ తిన్న వాళ్ళు. అండ్ ఎసిడిటీ పెరగొచ్చు వాళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే మన పేరెంట్స్ మనకి ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవాటు చేశారో సో వాటిని కంటిన్యూ చేసుకొని ఏదైనా కొత్త దానికి మనం మారాలి అనుకున్నప్పుడు గ్రాడ్యువల్ గా స్విచ్ ఓవర్ ఉండాలి. సడన్ గా మనం రైస్ తింటాం ఆపేసేసి నేను కంప్లీట్ మిల్లెట్స్ తింటానంటే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నో డౌట్ రైస్ అనేది పోషకాహారమే కాకుండా ఏమి కాదు. ఎందుకంటే రైస్ లో కూడాను మనకి కెలరీస్ ఉన్నాయండి, 342 calories వస్తాయి 100 grams రైస్ తీసుకుంటే. అండ్ ప్రోటీన్ 6 to 12 grams ఉంటుంది. మేజర్ గా మన బాడీకి న్యూట్రియంట్ సోర్స్ అసలు రైస్ మాత్రమే. ఎందుకంటే ప్లేట్ లో ఎక్కువ క్వాంటిటీ ఉండేది రైసే కదండి, కాబట్టి మేజర్ ఎనర్జీ సోర్స్ అనేది మనకు రైస్. కాబట్టి ఇది పోషకాహారమేనండి.
1: పంచదార కూడా అంతేనా మేడం? షుగర్
0: షుగర్ అండి, లిమిటెడ్ గా తీసుకోవాలి. ఏదైనా సరే మనము అతిగా రోజు స్వీట్స్ తినేస్తాము అంటే ఓకే, ఒకటి అంటే ఓకే, ఒక స్వీట్ ఎవరైనా ఒక స్వీట్ తింటారు. సో అదే పనిగా 4-5 తింటే ఏదైనా ప్రాబ్లం ఏనండి, ఏదైనా అనర్థమే. అతి అనేది ఎప్పుడైనా అనర్థమే. కాబట్టి షుగర్ అనేది మన ఇప్పుడు డైలీ మన రొటీన్ యాక్టివిటీస్ మనం కాఫీ టీ తాగుతాం కదా, అట్లీస్ట్ 2 or 3 cups. సో దాన్ని షుగర్ లేకుండా తీసుకోలేము కదా, కాబట్టి వాడచ్చు, అంత ప్రమాదం ఏమి కాదు. ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో అప్పుడే దాని గురించి వరీ.
1: అతివృష్టి అనావృష్టి,
0: డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయాలి. నార్మల్ పీపుల్ నో నీడ్, వాళ్ళు తీసుకోవచ్చు.
1: ప్రాంతీయంగా దొరికే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి, అవి నిర్దాక్షిణ్యంగా ఆపకూడదు. చివరిగా శాంతిశ్రీ గారు, పోషకాహార వారోత్సవాల్లో భాగంగా ఇప్పుడు మా శ్రోతలకు మీరు ఇచ్చే సలహా, ఎలాంటి ఆహారం తీసుకుని మనుగడ సాగిస్తే హాయిగా ఉంటారు, ఎలాంటి అపోహలకు లోను కాకుండా?
0: ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా, అంటే రైస్ తింటే షుగర్ వస్తుందేమో, స్వీట్ తింటే షుగర్ వస్తుందేమో, అలాంటి మిస్కాన్సెప్ట్స్ అన్ని వదిలేసి ఏమి తినాలనుకుంటున్నామో, తినాలి అనుకున్న ఫుడ్ తినేయండి. ఆకలి అయినప్పుడు మాత్రమే తినండి. అండ్ దేర్ మస్ట్ బి గ్యాప్. ఇప్పుడు కొంత గ్యాప్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత లంచ్ కి గ్యాప్ ఉండాలి. సో కంటిన్యూస్ గా తినకండి. అండ్ లోకల్లీ అవైలబుల్ సీజనల్ ఫ్రూట్స్ అవి కూడా తీసుకోండి. ఇప్పుడు ఎంతో ఖరీదు పెట్టి ఎగ్జోటిక్ వెరైటీస్ డ్రాగన్ ఫ్రూట్ అని కివి అని వాటికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఎనీ వన్ సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తినమన్నారు కదని రైస్ ఆపేసుకొని అదే పనిగా అవి కూడా తినాల్సిన అవసరం లేదు. అండ్ మీ ప్లేట్ లో కంపల్సరీగా అన్ని రకాల ఫుడ్స్ ఉండేలాగా చూసుకోండి. సో మనకి చాలా వైడ్ చాయిస్ ఉంది మన ముందు. కాబట్టి ప్రతిరోజు మన ప్లేట్ ఎలా ఉండాలంటే ఒక కార్బోహైడ్రేట్ సోర్స్, ప్రోటీన్ సోర్స్, ప్రోటీన్ వెజిటేరియన్స్ కి అయితే పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్ అయితే ఒక నాన్ వెజిటేరియన్ కూడా ఉండొచ్చు. దెన్ ఎగ్ కంపల్సరీగా తీసుకోవాలి పర్ డే, అట్లీస్ట్ 1 egg అందరూ అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు తీసుకుంటే మంచిది. దెన్ మిల్క్, మిల్క్ ఆల్సో సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్డ్ రైస్ లో తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకునే కాఫీ టీలో కొంత మిల్క్ తీసుకుంటాము, ఎందుకంటే మిల్క్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం, కాబట్టి బాడీకి మన కాల్షియం అవసరం, కాబట్టి అలా మీట్ అవుతాం రిక్వైర్మెంట్. అండ్ ఆకుకూరలు, ఆకుకూరలు మనకి కాన్స్టిపేషన్ తగ్గించడానికి చాలా మంచిది. సో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన ఇంటెస్టైనల్ మొటిలిటీని పెంచి జీర్ణక్రియలు సరిగా జరిగేలా చేస్తుంది. సో ఆకుకూరలు ఉండాలి. అండ్ కాయగూరలు ఎక్కువగానే ఉండాలి. అన్నం కన్నా కొంచెం కూర ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో కాయగూరలు ఏంటంటే వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జీవక్రియలకు అవి చాలా అవసరం, కాబట్టి వాటిని ఉంచుకోవాలి. 25-30 grams నూనెలు కూరల్లో.

0: వేసుకోవచ్చు వాటిని. అంటే ఎట్లాగో కుకింగ్ లో నూనె యాడ్ చేస్తాం కాబట్టి దాని నూనె వేసిన కూరలో మనం తినొచ్చు, నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చు. సో అన్ని కూడా అన్ని రకాలు ఉన్నటువంటి తీసుకోవాలి, ఎట్లాంటి టెన్షన్స్ వద్దు. షుగర్ వస్తేనే రెస్ట్రిక్షన్ ఉండాలి కార్బోహైడ్రేట్ కి, ఏదైనా డిసీజ్ ఉంటేనే, హార్ట్ కాంప్లికేషన్స్ ఉంటేనే ఫ్యాట్ కి రెస్ట్రిక్షన్ ఉండాలి, బీపీ ఉంటేనే సాల్ట్ కి రెస్ట్రిక్షన్ ఉండాలి. అలాగా మనకున్న హెల్త్ కండిషన్ బట్టి మాత్రమే మనం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ అన్ని రకాల ఆహార పదార్థాలు తగు మోతాదులో తీసుకుంటే హెల్తీగా ఉంటారు.
1: చాలా సంతోషం అండి. ప్రాంతీయంగా లేదా స్థానికంగా దొరికే ఆహారాన్ని సమతులంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. ఒకవేళ ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకునేవనుకునే వారు వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఎంత మేర తగ్గించాలో అంతమేర మాత్రమే తగ్గించి ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని చెప్తున్నారు. నమస్కారం మేడం.
0: నమస్తే.
2: ఇంతవరకు పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ కేవి శాంతిశ్రీ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
4: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఇంకొకడున్నాడు కథానిక విందాము మధుగారి మాటల్లో.
5: ఇంకొకడున్నాడు, వాడు నాకు అన్నే కావచ్చు కానీ నేనెప్పుడూ అలా పిలవాలనుకోలేదు, పిలవలేదు కూడా. నా పేరు మధు, అందరూ చదువురాని మధు అంటారు. అందులో కొంత నిజమూ ఉంది. 10th లో 2 సబ్జెక్టులు పోయాయి. కష్టపడి చదివితే మార్కులు వస్తాయని అందరూ చెప్పారు. నేను కష్టపడే చదివాను కానీ ఫలితం వేరేలా వచ్చింది. అంతే, నాకు చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. అందరూ ఎప్పుడూ అన్నను పొగుడుతూ ఉంటారు. వాడి పేరు ప్రసాద్. పేరుకు తగ్గట్టే మంచి సాధుగుణం, నెమ్మది, బాగా చదువుతాడు కూడా. చిన్నప్పుడు వాడు నేను ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, అందరి అన్నదమ్ములలాగా. ఎప్పుడూ నాదే పై చేయి. అమ్మ నాన్న వచ్చేసరికి వాడు నన్ను కొట్టేసో కరిచేసో చివరికి ఏడుస్తూ కూర్చునేవాడు. నాకు ఎంత గాయమైనా ఏడుపు వచ్చేది కాదు. అలా కాదు, నాకు అసలు ఏడవడమే ఇష్టం ఉండదు. నాన్న అన్ననెందుకురా కొట్టావు అని నాకు 4 తగిలించేవాడు. అప్పుడు కానీ మా వాడి ఏడుపు ఆగేది కాదు. ఈ విషయంలో మాత్రం అన్న మంచి యాక్టర్, అస్సలు అనుమానం రాకుండా నటించేవాడు. అమ్మా నాన్న మాత్రం వాడి నటన మాయలో పడి నాదే తప్పనుకుని నన్ను తిట్టేవారు. అలా నాకు తిట్లు, వాడికి పొగడ్తలు అలవాటైపోయాయి. ఒక్కటి మాత్రం నిజం, వాడు బాగా చదువుతాడు. ఎలా చదువుతాడో తెలీదు, అన్నీ గుర్తుంటాయి. ఏ విషయం గురించి అడిగినా చెప్పేస్తాడు. 1వ తరగతిలోనే చేరకముందే వాడు తెలుగు అక్షరమాలంతా మా బాబాయ్ దగ్గర నేర్చేసుకున్నాడని నాన్న చెబుతుండేవాడు. అలా వాడి 1st class అడ్మిషన్ ఫామ్ని తెలుగులో వాడే రాసి పూర్తి చేసి నాన్న దగ్గర వేలిముద్ర తీసుకుని స్కూల్లో ఇచ్చేశాడంట. వాడు 3వ తరగతిలో ఉన్నప్పుడు నేను 1, ఇద్దరం ఒకే స్కూల్. నేను స్కూల్కి వెళ్ళనని ఒకటే మారం చేసేవాడిని. ఎందుకని అడిగితే స్కూల్లో ఫ్యాన్ లేదని చెప్పేవాడట. ఓసారి ఓ సంఘటన జరిగింది. మా వాడు స్కూల్లో బాగా చదివేవాడు, క్లాస్ 1st కూడా. అందుకని మా హెడ్ మిస్ట్రెస్ వాడినే పాఠం చదవమని చెప్పేది. అది ఆవు పులి పాఠం. చదువుతూ చదువుతూ పాఠం మధ్యకు వచ్చేసరికి మా వాడు బిగ్గరగా ఎక్కిళ్ళు పోయేలాగా ఏడుస్తున్నాడు. మేడం, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు

అడిగితే మా వాడేమీ సమాధానం చెప్పట్లేదు. అలా ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు. ఇంతలో మా మేడం మా నాన్నని స్కూల్కి పిలిపించింది. ఎందుకో తెలియని నేను నన్ను బాధడానికేమో అనుకుని ఓ మూలం దాక్కున్నాను. మా నాన్న వచ్చేవాణ్ణి, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా కొట్టారా అని అడిగితే మళ్ళీ సమాధానం లేదు. అలా కాదని మా నాన్నవాణ్ణి చంకనెత్తుకుని స్కూల్ బయటకు తీసుకెళ్లి రూపాయి పెట్టి పీచు మిఠాయి తీసిచ్చి మళ్ళీ గోముగా అడిగాడు, ఏనాయనా ఇందాక ఎందుకు ఏడ్చావు, ఎవరైనా కొట్టారా, చెప్పు వాణ్ణి కొడదాం అంటే మావాడు మెల్లిగా, పాపం నాన్న ఆవు చచ్చిపోతుంది, పాపం దూడేమైపోతుందో పాపం కదా అననేసరికి మా నాన్నకి అర్థం కాక మా వాణ్ణి తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. మా మేడం పక్కనవ్వి, ఓరు బడవా అందుకా అని, ఏం లేదులేండి పాఠంలో ఆవుని పులి చంపేస్తుంది, దాని చదివి కాబోలు మీ వాడు ఏడుస్తున్నాడు అని నాన్నని పంపించేసింది. అప్పుడు అర్థమైంది మా ప్రసాదు సాధుగుణం అందరికీ. క్షమించాలి, మా వాడు నా కథని నా మాటల్లో చెప్తానని వాడి కథనే ఎక్కువ చెప్పేస్తున్నాడు. ఇక నా కథ చెప్పాడు కదా, ఫ్యాన్ లేదని స్కూల్కి వెళ్ళనడం, మొత్తం లేదని షర్టు వేసుకోకపోవడం, ఫ్రెండ్స్ని కొట్టడం, వాళ్ళని ఏడిపించడం, ఇంటికి తగవలు తేవడం, ఇవి మన కార్యక్రమాలు. దీంతో నేనేంటో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. మా వాడికి ఇవేం అక్కర్లేదు, కొన్ని పుస్తకాలు, మా నాన్న అంటే భయం ఉంటే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. మనకు అలాంటివి ఏమీ లేవు. ఓసారి పండక్కి కొత్త బట్టలు తేలేదని మా ఇంటి వెనక ఉన్న చింత చెట్టు ఎక్కేసి చస్తానని బెదిరించా. అప్పుడు మా నాన్న, పర్లేదురా నువ్వు పోతే నాకు ఇంకొకడు ఉన్నాడు అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పై సంఘటనతో నాకు ఒక విషయం అర్థమైంది, మన తల్లిదండ్రులకే మనమేమీ కానప్పుడు ఈ ప్రపంచానికి మనమేమైతే, అలాగే ఈ ప్రపంచం ఏమైతే మనకే నాకే. అప్పటినుంచి నాకు భయం పోయింది, దేనికి భయపడను, అది పది తప్పినా ఓ సంవత్సరం స్కూల్ ఆపేసినా ఏదైనా సరే. మా ఇంట్లో భయం ఓ సర్కిల్, నాన్నంటే అన్నకి భయం, చిత్రంగా అన్నంటే నాకు భయం, నేనంటే అందరికీ భయం. ఇక నా సంగతి, 10th March రెండు సబ్జెక్టులు ఫెయిల్, సెప్టెంబర్లో వాటిని గట్టెక్కించేశాను. కష్టపడి మాత్రం కాదు, నా లవర్ రాసిచ్చిన చిట్టాల మూలాన. ఆశ్చర్యపోకండి, అప్పటికే మనకు లవ్ స్టోరీ ఉంది. ఆ అమ్మాయి పేరు పల్లవి, నాన్న లేడు, అమ్మ ఉన్నా లేనట్టే, సరిగా పట్టించుకోరు. తనకి ఇద్దరు చెల్లెళ్ళు, తను మాత్రం ఎప్పుడూ చలాకీగా ఉండేది, చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుతుంది, బాగా పాడుతుంది, బాగా ఆడుతుంది. అవును, తను డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్ ఛాంపియన్ కూడా. ఓసారి క్లాస్లో గోల్ చేస్తున్నాను, అప్పుడు తన క్లాస్ లీడర్ నా పేరు బోర్డు మీద రాసింది. లెక్కల మాస్టర్ వచ్చారు, ఆయనే మా హెడ్ మాస్టర్ కూడా. బోర్డు మీద నా పేరు చూసి, ఎరా మొద్దు ఇలా రా అని పిలిచాడు. వెళ్ళాను. పల్లవిని పిలిచి, ఏం చేశాడమ్మా వీడు అని అడిగాడు. ఆ అమ్మాయి, ఎన్నిసార్లు చెప్పినా గోల్ చేస్తున్నాడు సార్, అందుకే పేరు బోర్డు మీద రాశానని చెప్పింది. తన దగ్గర మంచి పేయంబెత్తం తెప్పించి నన్ను బాధాడు. నేను ఏడవలేదు. క్లాస్ అయిపోయింది, సరాసరి పల్లవి బెంచ్ దగ్గరికి వెళ్ళాను. చాచి పెట్టి అమ్మాయి చెంప మీద లెంపకాయ కొట్టాను. తెల్లగా ఉండేది కాస్త, ఎర్రగా కమిలిపోయింది పాపం. ఏడ్చుకుంటూ సరాసరి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సార్ నన్ను మళ్ళీ పిలిపించాడు. ఈసారి బడితే పూజ, నేను ఏడవలేదు. నాకు కొట్టడం సరదా, కొట్టించుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సంఘటన జరిగితే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ తనంటే నాకు ఇష్టం వచ్చింది. మరీ ఎక్కువగా తను ఏడుస్తూ రెండు జడలు వెనక్కి వేసుకుని మోచేయితో ఎరుపెక్కిన బొగ్గలపై నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఓసారి 10th అయి మళ్ళీ 10th మాతో పాటు చదువుతున్న సీనియర్ యదవకుడు ఆ అమ్మాయి జడ పట్టుకుని లాగాడు. పాపం ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది, కానీ మొదటిసారి కదా అని ఏమీ అనలేదు. దాన్ని చనువుగా తీసుకుని వాడు మళ్ళీ రెండు జడలు లాగాడు. ఈసారి అమ్మాయి వెనక్కి తిరిగి వాడి చెంప మీద కొట్టింది. వాడు జుట్టు పట్టుకుని కొట్టబోయాడు. అంతా చూస్తున్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఒకటి గుద్దాను, అంతే, ముక్కు నుండి రక్తం కారింది. దాన్ని చూసుకుని వాడు భయపడి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. నేను తన దగ్గరికి వెళ్ళాను. తను కింద పడిన పుస్తకాలు సర్దుకుని పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. అప్పుడు ఒక్క మాట అన్నాను తనతో, ఏంటన్నట్టు చూసింది. నువ్వంటే నాకు ఇష్టం, నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అభ్యర్థిస్తున్న వాడిలా కాక అభయం ఇస్తున్న వాడిలా చెప్పాను. పాపం ఆ పిల్లకి ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఏంటని అడిగింది. నువ్వంటే ఇష్టం అన్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంది. ఏమన్నాను, నువ్వు బాగా చదువు, అదేగాక నన్ను కొట్టావు, నాకు బాగా చదువుకునే వాళ్ళంటే ఇష్టం లేదు అంది.
సరే నేను బాగా చదువు

చెప్తాను నీకోసం, అప్పుడు ఇష్టపడతావా అన్నాను. నువ్వు ముందు 10th పాస్ అవ్వు, అప్పుడు చూద్దామంది. సరే అన్నాను. నిజంగానే నేను 10th కష్టపడి చదివాను. అది పల్లవి పైన ఇష్టం వల్లనో, మా నాన్న తిట్లంటే కష్టం వల్లనో, అన్నకి వచ్చే పొగడ్తల వల్ల వచ్చిన నష్టం వల్లనో నిజంగానే కష్టపడి చదివాను. అయినా 2 సబ్జెక్టులు లెక్కలు ఇంగ్లీషు తప్పాను. సహజంగానే పల్లవి స్కూల్ ఫస్ట్, మీరు ఊహించినట్టే నేను స్కూల్ లాస్ట్ కూడా. రిజల్ట్స్ వచ్చిన రోజు పల్లవి దగ్గరికి వెళ్ళాను. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం కష్టపడి చదివాను నిజంగా, అయినా నువ్వు చెప్పినట్టు పాస్ కాలేకపోయాను. నా వల్ల కాదులే, వదిలే, నన్ను ఇష్టపడద్దులే అన్నాను. మంది మాటంటే మాటే. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే చేయి పట్టుకొని ఆపింది. అప్పుడు చూసింది తను నా చేయి మీద తన పేరు పచ్చబొట్టుగా పల్లవి అని. పాపం ఏడ్చేసింది, ఎందుకో తెలీదు. అయినా ఎవరు చెప్పారు నువ్వంటే ఇష్టం లేదని? నీకంటే ముందు నుంచే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చెప్పావంతే. నువ్వు 10th పాస్ అవ్వాలి, అవుతావు కూడా, నాకు నమ్మకం ఉంది. మనం బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని పెళ్లి చేసుకుందాం అంది. వినడానికి బాగానే ఉంది అనుకున్నాను. ఇంటి దగ్గర మా నాన్న నాకిక చదువు అబ్బదని నన్ను వ్యవసాయం చేసుకోమని రోజు పొలం తీసుకెళ్తున్నాడు. అలా నాకు పొలం పనులు, విత్తనాలు చల్లడం, నారు పెరగడం, మరక దొరడం, నారు వేయడం, కలుపు తీయడం, స్ప్రేయర్తో మందు కొట్టడం, యూరియా చల్లడం, పైరు కోయడం అన్నీ అలవాటయ్యాయి. ఇంకా చెప్పాలంటే నాకు పొలం పనులంటే ఇష్టం పెరిగింది. పొద్దున్నే చద్దన్నం తిని పొలం పనులు చేసుకుని సాయంత్రం నాన్నకు తెలియకుండా ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్ మాస్టరు భక్తవత్సలం సార్, మా బాబాయ్ ఫ్రెండ్ అవడం వల్ల నా దగ్గర ఫీజు తీసుకోలేదు. సాధారణంగా నాకు మాస్టర్లు అంటే ఇష్టం ఉండదు, కానీ భక్తవత్సలం సార్ అంటే నాకెందుకో ఒక ప్రత్యేకమైన గౌరవం. లెక్కలు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవాడు. ఓసారి వాళ్ళ ఇంట్లో మా ట్యూషన్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ ఆదివారం వాళ్ళకి తెలియకుండా ఓ కోడిని కొట్టి చంపి అక్కడే కాల్చుకుని తినేశారు. నేను ఆ రోజు పొలం పని ఎక్కువ ఉండడం వల్ల ట్యూషన్కి పోలేదు. ఆ విషయం తెలియగా సార్ నన్ను కొట్టేశాడు. తర్వాత నిజం తెలిసి నా దగ్గరకు వచ్చి, ఏమనుకోకరా, ఏదో కోపంలాలా అన్నాడు. పర్వాలేదు సార్, నాకు అలవాటే అన్నాను నేను. అనేసరికి సార్ నవ్వేశాడు. అలా సార్ బాగా చెప్పడం వల్లనో, నేను ఇంకా బాగా కష్టపడి చదవడం వల్లనో, పల్లవి రాసిచ్చిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చిట్టాల వల్లనో 10th పాస్ అయిపోయాను. పల్లవికి ఇంటర్ విజయవాడ కాలేజీలో బైపీసీలో ఫ్రీ సీట్ వచ్చింది. నాన్న నన్ను ఇంటర్ ఎంపీసీ చేయమన్నాడు. అప్పటికి మా అన్న ఇంజనీరింగ్ జాయిన్ అయి ఉన్నాడు. నేను ఇంటర్ వద్దు, నేను చదవలేను, నేను డిప్లొమా అయితే చదువుతానన్నాను. నా 10th మార్కులకు ఏపీఆర్జేసీలో సిఈసి సీట్ వచ్చింది. నన్ను చేర్పించమని అన్నను నాకు తోడిచ్చి పంపించారు. వాడు నన్ను అక్కడ జాయిన్ చేసి కావాల్సినవన్నీ కొనిచ్చాడు. నాకు అక్కడ చదవడం ఇష్టం లేదురా అని వాడితో చెప్పాను. వాడు ఏమనుకున్నాడో ఏమో. వారం రోజులు ఉన్నాను, నచ్చలేదు. కాలేజీలో చెప్పకుండా ఇంటికి వచ్చేసాను. నాన్నకి కోపం వచ్చింది. నెల తర్వాత నెల్లూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీలో జాయిన్ చేశారు. 2 నెలలు ఉన్నాను. ఉండి చదవడానికి ప్రయత్నించాను కూడా, కుదరలేదు, నచ్చలేదు. ఈసారి అన్నీ సర్దుకుని ఇంటికి వచ్చేసాను. నాన్నకి మళ్ళీ కోపం వచ్చింది. చెర్నాకోలు తీసుకున్నాడు. ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. చేతికి నొప్పి వచ్చేంత వరకు కొట్టాడు. అమ్మ చూస్తూ ఏడ్చింది. అన్న ఇది చూడలేక, చూసి ఏడవలేక బయట వీధిలోకి వెళ్ళిపోయాడు. నాకు ఏడుపు వచ్చినా ఏడవలేదు, కానీ కన్నీళ్లు మాత్రం వచ్చాయి కొద్దిగా. మరొక నెల రోజులైంది. నాన్నతో మాటలు లేవు. ఏదో ఇంట్లో పెట్టింది తినడం, వీధిలో తిరగడం. ఓ రోజు నాన్న అన్నతో, వాడేం చేస్తాడో కనుక్కోరా, చదువుకుంటానంటే వాడి ఇష్టం వచ్చింది చదువుకోమను, లేదంటే నాతో పొలానికి రమ్మను అన్నాడు. ఇంజనీరింగ్లో డిప్లొమా జాయిన్ అయ్యాను. ఇంగ్లీష్ మీడియం కష్టంగా ఉండేది. నేను ఇష్టపడి జాయిన్ అయింది కాబట్టి ఓర్పుగా ఉన్నాను. ఇంతలో పల్లవి ఇంటర్ పూర్తయింది. ఎంసెట్లో మెడిసిన్ సీటు కూడా వచ్చింది. మా విషయం వాళ్ళమ్మకి తెలిసింది. కొంతమంది జనాన్ని పోగేసుకుని మా ఇంటి మీద గొడవకు వచ్చింది. వాళ్ళమ్మకి కాస్త నోరెక్కువ. మా అమ్మ ఏదో సర్ది చెప్పి పంపేసింది. ఈ గొడవతో నాన్న చాలా బాధపడ్డాడు. పల్లవిని వాళ్ళమ్మ చదువు ఆపించేసింది. పాపం చాలా బాధపడింది. వాళ్ళు వేరే ఊరెళ్ళిపోయారు. తరువాత ఎవరో 40 సంవత్సరాల బాగా డబ్బున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి పల్లవినిచ్చి పెళ్లి చేశారని చెప్పారు. నా ప్రేమ కథ అక్కడితో ముగిసింది. నేను డిప్లొమా కూడా సరిగా చదవలేకపోయాను. ఆ ఇంగ్లీష్ పాఠాలు నాకు అర్థం కాలేదు. మా వాడు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. డిప్లొమా ఫైనల్ ఇయర్ తప్పాను. మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్, మళ్ళీ పొలం పనులు. మా నాన్నకి కష్టం అనుకున్న ప్రతి సమయంలో నేను ఏదో ఒకటి ఫెయిల్ అయ్యి నాన్నకి పొలం పనుల్లో సహాయంగా ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు దేశాన్ని ఉద్ధరించడానికి కథలు కవితలు రాస్తుంటాడు. ఖాళీ దొరికితే పబ్లిక్కి, టికెట్లు దొరికితే సినిమాలకి వెళ్లే ఈ రోజుల్లో నీ కథలు ఎవడికి కావాలరా, ఎవరు చదువుతారా అంటే ఒక్కరు చదివినా చాలనేవాడు. అదేమానందం, అదో

0: సాటిస్ఫాక్షన్ కాబోలు. ఈలోపు మార్చి సెప్టెంబర్ దండయాత్రలతో డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మెల్లిగా నాకు సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ వాస్తు చూడడం, కొలతలు తీయడం, ఆ బిల్డింగ్ ప్లాన్ నాకంతా చిత్రంగా ఉండేది. ఇంజనీరింగ్లో సబ్జెక్టులు కష్టంగా ఉన్నా కొన్ని మాత్రం క్వాంటిటీ సర్వేయింగ్, స్ట్రక్చరల్ అనాలిసిస్ లాంటి కోర్ సబ్జెక్టులు మాత్రం నా ఇష్టాలకు దగ్గరగా ఉండేవి. అన్న చెబుతుండేవాడు ఏవైనా కోర్ సబ్జెక్టుల్ని ఇష్టపడి చదవమని. నాకు కావాల్సిన పుస్తకాలు కొనిచ్చి చదవమని బాగా ఎంకరేజ్ చేసేవాడు. నేను ఇదివరకు లా కాకుండా ఇష్టంగా కష్టపడి చదివాను. చెప్తే మీరు నమ్మరు, ఫైనల్ ఇయర్ అయిపోయాక నేనే సబ్జెక్టు తప్పలేదు. అవును, డిగ్రీ కాన్వకేషన్ రోజు అన్న నాన్న కాలేజీకి వచ్చారు. నేను ఇష్టపడిన ఆ రెండు సబ్జెక్టుల్లో యూనివర్సిటీ టాప్ స్టూడెంట్గా 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మా నాన్న కళ్ళల్లో ఆనందం. ఇది సాధారణంగానే కనిపించవచ్చు, కానీ నాన్నతో పాటు ఎకరం పొలం చేసుకుంటూ, 4 బర్రెల పాడి చేసుకుంటూ, కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళలేక, ఫీజులు కట్టలేక ఇబ్బందులతో, ఈ పరిస్థితులు నాకు అలవాటైనవే. అలవాటు కానిదేమంటే ఫస్ట్ రావడమే. పాపం నాన్న కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అన్నవైపు తిరిగి, వీడిని చూస్తే గర్వంగా ఉందిరా, చిన్నప్పుడు వీడు పోతానంటే పోతే పోరా, నాకు ఇంకొకడు ఉన్నాడు అన్నాను, కానీ వీడే నా పేరు నిలబెట్టాడు అన్నాడు. నాకు ఏడుపు వచ్చింది. ఈసారి ఆపుకోలేదు, ఏడ్చేశాను.
1: చాలా బాగుంది కదండి, ఇంకొకడు ఉన్నాడు కదా అనిక.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 జిల్లా సమాచార లేఖ రిలే వింటారు.

0: is over to Renu Kataria.
1: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, stormproof economy, August queues lead to growth. Headlines the Economic Times, adding several macro indicators bring further economic cheer. GST mop-up grows 15%, car sales zoom, and other signals stay green on resilience strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent, informs the Pioneer. And finally, scientists from the Zoological Survey of India, in collaboration with ICAR Center Marine Fisheries Research Institute and international experts, have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shufflers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు.
3: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న, సూక్ష్మ, మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తిని చాటేలా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా

0: ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖనం విన్నారు. రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
2: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో ఐ స్పెషలిస్ట్ పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్నం నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనతో పాటు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఉన్నారు, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్, రాజశేఖర్ ఐ హాస్పిటల్, రామూర్తినగర్, నెల్లూరు. వారితో మాట్లాడి నేత్రదానం ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం కదా, మరి ఈ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించడానికి కారణం ఏంటి?
1: సో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు అనేది మనము ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుపుకుంటాము. సో నేత్రదాన పక్షోత్సవాలు అసలు ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన పెంచటం కోసం, నేత్రదానాన్ని పెంచటం కోసము మనము ఈ ఫోర్ట్నైట్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. సో నేత్రదానం చేయటం వల్ల ఎవరికి ఉపయోగము, అది ఎలా ఉపయోగిస్తారు అనేది ఆ ప్రజల్లో ఆ అవగాహన పెంచటం కోసమే ఈ కార్యక్రమాన్ని మనము జరుపుతాము. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం, అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళకి మనము ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని, కార్నియాస్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల, అది నల్లగుడ్డు మీద మచ్చ కావచ్చు లేదా నల్లగుడ్డు మీద చీము వల్ల కావచ్చు.

0: కావచ్చు, లేదా నల్లగుడ్డలో డిస్ట్రోఫీస్ అంటే డీజనరేషన్స్ అంటామన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటి వల్ల చూపు అనేది బాగా మందగిస్తుంది. ఇటువంటి వాళ్ళకి నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని అమర్చడం జరుగుతుంది. దాన్నే మనము నల్లగుడ్డు మార్పిడి ఆపరేషను లేదా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటామన్నమాట. సో ఇట్లాంటి కార్నియల్ డిసీజెస్ వల్ల బ్లైండ్ అయ్యే పాపులేషన్ అది మిలియన్స్ లో ఉన్నారు, కానీ మనకి ఐ డొనేషన్ అనేది దానికి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ హ్యూమన్ కార్నియా అనేది మనకి ఎక్కడ అది ఆర్టిఫిషియల్ గా అవైలబుల్ కాదు, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కాదు. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళు దానం చేస్తే ఆ కళ్ళలో ఉండే కార్నియాస్ ని అంటే నల్లగుడ్డును మాత్రమే మనము ట్రాన్స్ప్లాంట్ చేయగలము. సో ఇది చేయాలి అంటే ఇది ప్రజలు స్వచ్ఛందంగా చేయాల్సింది. అందుకే వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే ఈ ఫోర్ట్నైట్ అనేది జరపడం జరుగుతుంది.
1: డాక్టర్ జ్యోతి గారు, మీరు నేత్రదానం గురించి చెప్తూ ఉన్నారు, మరి స్వచ్ఛందంగా చేయాలి అన్నారు, చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి ఎవరిని సంప్రదించాలి?
0: సో నియర్ బై ఐ బ్యాంక్ కానీ ఐ కలెక్షన్ సెంటర్ కి కానీ కాల్ చేయొచ్చు. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కన్సెంట్ ఉండాలన్నమాట. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు చనిపోక ముందు అది వ్యక్తపరిచి ఉంటే వాళ్ళకి అది చేయటానికి ఈజీగా ఉంటుంది. రెండోది, ఒకవేళ వాళ్ళ అనుమతి లేకపోయినా కూడా, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక అది డొనేట్ చేయాలి అనుకుంటే ఐస్ వాళ్ళ నియర్ బై ఐ బ్యాంక్ కి లేదా ఐ కలెక్షన్ సెంటర్ కి ఫోన్ చేస్తే ఎస్పెషలీ విదిన్ 6 అవర్స్ లోపల కార్నియా అనేది బాగుంటుంది అనమాట. సో అది చెయ్యాలి అనుకుంటే వాళ్ళ ఐ కలెక్షన్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ నియర్ బై ల్యాండ్ మార్క్, అంటే పేషెంట్ చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్, అది ఇల్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అది ఎక్కడ ఉంది ఏంటి అనేది ల్యాండ్ మార్క్, చనిపోయిన కారణము, తర్వాత చనిపోయిన టైము, అవన్నీ కూడా వాళ్ళు ఫోన్లో ఐ కలెక్షన్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
1: అంటే చనిపోయిన తర్వాత అంటున్నారు, ముందుగా కూడా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది?
0: ఎస్, ఒక వ్యక్తి చనిపోక ముందు కూడా ఐస్ డొనేట్ చేయాలనుకుంటే దే కెన్ ప్లెడ్జ్ దేర్ ఐస్ అన్నమాట. సో ప్లెడ్జ్ ఫార్మ్స్, డోనార్ ప్లెడ్జ్ ఫార్మ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, మనకు ఆన్లైన్ లో కూడా ఉంటాయి అవి. సో విత్ అడ్రస్ మీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేస్తే ఫార్మ్స్, దే కెన్ ఈవెన్ డొనేట్ దేర్ ఐస్, అంటే ఆ కన్సెంట్ ఇచ్చినట్టు అనమాట, వాళ్ళు చనిపోయిన తర్వాత ఐస్ కలెక్ట్ చేయొచ్చు అనేది.
1: సో ఒక్కసారి ఐ కలెక్ట్ చేసిన తర్వాత మరి ఏ విధంగా భద్రపరుస్తారు?
0: సో కార్నియాస్ కలెక్ట్ చేసిన తర్వాత యూజువల్ గా వాటిని ఎంకే మీడియం లేదా కార్నిజాల్ మీడియం అని అంటాం. అంటే మొత్తం కన్నంతా కూడా కలెక్ట్ చేయడం జరగదు, ఓన్లీ నల్లగుడ్డు మాత్రమే. నల్లగుడ్డు, దాని చుట్టూ ఉండే తెల్లగుడ్డు జంక్షన్ కూడా ఒక 2 mm స్క్లీరల్ రిమ్ అంటాం, కార్నియో స్క్లీరల్ రిమ్ అంటాం అనమాట. సో ఆ కార్నియల్ బటన్ ని మనము ఎంకే మీడియం లేదా కార్నిజాల్ మీడియం లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంకే మీడియం లో మనకి 72 hours వరకు అది స్టోర్ అవుతుంది కార్నియా, అంటే ఆల్మోస్ట్ 3 days ఉంటుంది. కానీ ద అర్లియర్ ద బెటర్ అంటాం, అంటే ఎప్పుడైనా కార్నియా కలెక్ట్ చేసిన తర్వాత ఎంత తొందరగా మనం దాన్ని పేషెంట్ కి ఉపయోగించగలిగితే సర్జికల్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. అదే విధంగా కార్నిజాల్ మీడియం అంటాం, దాంట్లో ఇంకా మనము ఎక్కువ రోజులు కార్నియాని భద్రపరచచ్చు, అంటే నల్లగుడ్డును భద్రపరచచ్చు, ఆల్మోస్ట్ 7 to 14 days. బట్ ఏదైనప్పటికీ కూడా, అంటే స్టోరేజ్ పీరియడ్ అనేది ఈ లేటెస్ట్ గా వచ్చిన ప్రిజర్వేషన్ మీడియం వల్ల ప్రొలాంగ్ అవుతుంది, కానీ ఎంత ఏ మీడియం లో స్టోర్ చేసినా కూడా ఎంత అర్లీగా మనము కార్నియాని కలెక్ట్ చేసి ఎంత అర్లీగా అది మనం పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే రిజల్ట్స్ అనేవి అంత బెటర్ గా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి నేత్రదానం చేయడానికి అంటే ఒకసారి పార్థివ దేహం నుంచి నేత్రాలు కలెక్ట్ చేసేటువంటి సమయం 6 గంటలు మీరు చెప్పారు, ఈ లోపల నేత్రాలని ఏ విధంగా అంటే భద్రపరచాలంటారు?
0: సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆ రూమ్ లో ఫ్యాన్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి ఫ్యాన్స్? ఎందుకంటే దానివల్ల కళ్ళు అనేవి డ్రై అయిపోతుంటుంది, ఎస్పెషలీ కార్నియా. అంటే ఆ రెప్పలు తెరుచుకొని ఉండటం వలన ఫ్యాన్ గాలికి కానీ అట్మాస్ఫియర్ వేడికి కానీ ఆ కార్నియాస్ డ్రై అవుతుంది. సో అందువల్ల కుదిరితే ఇంట్లో ఏదైనా యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంటే ఒక డ్రాప్ వేసి రెప్పలు మూసి చల్లటి నీళ్లలో పిండిన దూది కాటన్ ని ఆ రెప్పల మీద పెడితే మటుకు చాలా బెటర్. ఏసీ ఉండొచ్చు ఆ రూమ్ లో, ఏసీ పెట్టచ్చు, కాకపోతే ఆ బ్లోయర్ డైరెక్ట్ గా కార్నియాస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి, కానీ ఫ్యాన్ అలాంటివి స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది.
1: రైట్. డాక్టర్ గారు, మరి నేత్రదానం చేయడానికి వయసుతో నిమిత్తం ఉంటుందా?
0: సో నేత్రదానం చేయటానికి ఎవరైనా అర్హులే అండి, అది వయసుతో నిమిత్తం లేదు. చిన్న బిడ్డల నుంచి ఆల్మోస్ట్ 1 year ఏజ్ నుంచి 99 years 100 years వరకు వాళ్ళు కూడా ఐస్ అనేది డొనేట్ చేయొచ్చు. ఎందుకు అంటే నేత్రదానం ద్వారా

0: సేకరించిన కళ్ళని మనము డిఫరెంట్ పర్పసెస్ కి వాడతాం. కొన్ని అంటే క్వాలిటీని బట్టి, కొన్నిటినేమో థెరపెటిక్ కెరటోప్లాస్టీ అంటాం అనమాట, అంటే టీకేపీ అంటాం. కొన్నిటిని మటుకు ఆప్టికల్ లేదా పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీ అంటాము, లేదా డీసెక్ డాల్క్ అంటాము, అంటే ఇవన్నీ కూడా లామెల్లార్ కెరటోప్లాస్టీ అంటాం. సో ఆ టిష్యూ గ్రేడ్ని బట్టి, టిష్యూ క్వాలిటీని బట్టి మనము రకరకాల టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఉపయోగించడం జరుగుతుంది. సో ఏ ఏజ్ వారైనా కూడా కార్నియాస్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్.
1: రైట్ డాక్టర్ జ్యోతి గారు, అలాగే ఎవరైనా కూడా అంటే వ్యాధులు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చా, ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు అనే ప్రశ్న వస్తే మీరేం చెప్తారు?
0: సో చాలా మందికి ఈ అపోహ ఉంటుంది, చాలా మందికి నేత్రదానం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు చేయాలి అంటే చాలా డౌట్స్ ఉంటుంది. వాళ్ళకు హైపర్ టెన్షన్ ఉంది, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా మధుమేహం వ్యాధి ఉంది, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గుండె జబ్బులు, ఆస్తమా అవన్నీ ఉన్నా, అవన్నీ ఉంటే వాళ్ళు కన్ను దానం చేయొచ్చా చేయకూడదని, ఇవన్నీ కూడా నేత్రదానానికి ఏం అడ్డం కాదండి. డెఫినెట్ గా దే కెన్ గో ఫర్ ద ఐ డొనేషన్ అనమాట. అలాగే చాలా మంది గ్లాసెస్ వేసుకుంటూ ఉంటారు, కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ కూడా మేము నేత్రదానం చేయొచ్చా చేయకూడదు అనే డౌట్లో ఉంటారు. సో అదంతా ఇష్యూ కాదు. సో గ్లాసెస్ వేసుకునే వాళ్ళైనా, కాంటాక్ట్ లెన్స్ వేసుకునే వాళ్ళైనా, ఎవరైనా కూడా ఐ డొనేషన్ అనేది చేయొచ్చు.
1: డాక్టర్ గారు, ఒకసారి నేత్రాలు సేకరించేటువంటి సమయంలో ముఖం చెడిపోతుంది అనేటువంటి అపోహ అయితే ప్రజల్లో ఉంది, దీని గురించి మీరేం చెప్తారు? నేత్రాలు సేకరించే సమయంలో పార్థివ దేహం ముఖం చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందా?
0: సో ఇది కంప్లీట్లీ మిత్ అండి. సో కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అనేది జరగదు అసలు. నేత్రాలు సేకరించడం మనం మొత్తం కనుగుడ్డ అనేది అంతా తీయము. ఇది వరకటి కాలంలో అయితే, లాస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ అయితే మనము మొత్తం ఐబాల్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళం. సో అప్పుడు కొద్దిగా డిస్ఫిగర్మెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఓన్లీ కార్నియా, ఓన్లీ నల్లగుడ్డును మాత్రమే మనం సేకరిస్తాం. సో ఆ కార్నియా కలెక్ట్ చేసిన తర్వాత ఆ పార్ట్లు చిన్న ప్లాస్టిక్ షెల్ లాంటిది పెట్టి రెప్ప మూయడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ పార్థివ దేహంలో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రక్రియ వల్ల ఫ్యూనరల్కి కూడా ఎటువంటి డిలే ఉండదు. ఇది చాలా మినిమం టైం తీసుకునే ప్రొసీజర్. సో డెఫినెట్లీ ఐ డొనేట్ చేయాలనుకునే వాళ్ళు ఐ డొనేషన్ చేయొచ్చు అనమాట. కాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు, గ్లాసెస్ వాడేవాళ్ళైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ కెరటోప్లాస్టీ, దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టిష్యూ క్వాలిటీని బట్టి మనము ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్కి ఈ కార్నియా సూట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. అలా కలెక్షన్ చేసిన ఐస్ని మనము ఐ బ్యాంక్లో స్పెక్యులర్ మైక్రోస్కోపీ అని, దాని సెల్ కౌంట్ చూస్తాం అందులో, తర్వాత దాన్ని స్లిట్ ల్యాంప్లో ఎగ్జామిన్ చేస్తాం. అలాగే చనిపోయిన వ్యక్తి నుంచి బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేస్తాం. సో చేసి ఆ బ్లడ్ శాంపుల్లో మెయిన్గా యాక్టివ్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ కానీ, సిఫిలిస్ కానీ, హెచ్ఐవి కానీ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాం. అది ఉంటే టిష్యూస్ అనేది వేరే వ్యక్తికి మార్చడం జరగదు. సో కార్నియాని అది టెక్నికల్గా మనము యూస్ చేయం, ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ యూస్ చేస్తాం. అలా ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా, సెల్ కౌంట్ అంతా బాగుండి, తర్వాత స్లిట్ ల్యాంప్ ఎవాల్యుయేషన్లో కూడా మన కార్నియా క్వాలిటీ బాగుంటే మనం ఇది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఫిట్ అని అది ఐ బ్యాంక్ వాళ్ళు సర్టిఫై చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఏజ్ వైజ్ గా వాళ్ళు ఇస్తారు క్రైటీరియా అంతా. మన హాస్పిటల్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన పేషెంట్స్ అందరినీ రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో పర్టికులర్ ఏజ్ కార్నియా, పర్టికులర్ సెల్ కౌంట్ ఉండే వచ్చినాయంటే ఐ బ్యాంక్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయితే గనక మన పేషెంట్ కి ఎవరికి సెట్ అవుతుంది అనేది మనం ప్రయారిటీ వైజ్ పిలవడం జరుగుతుంది. వాళ్ళని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ లో నోట్ చేసుకుని వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్, ఈవెన్ అడ్రస్ కూడా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంత దగ్గరలో ఉన్నారు మనకి, వాళ్ళు ఎంత తొందరగా మన దగ్గరికి రాగలరు అనే దానికోసం ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనము పేషెంట్స్ ని పిలవడం జరుగుతుంది. ప్రయారిటీ వైజ్, ప్రయారిటీ ఫస్ట్, అండ్ ఏజ్ అవన్నీ కూడా మ్యాచ్, వీలైనంత కొంచెం దగ్గరగా ఉండేలాగా చూసుకుంటాం డోనార్ ఏజ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ జరగబోయే పేషెంట్ ఏజ్.
1: డాక్టర్ గారు, మరి ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు?
0: సో ఇది వరకైతే ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ రెండు నేత్రాలని కలెక్ట్ చేస్తే ఇద్దరికి మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు లెమెల్లార్ కెరటోప్లాస్టీ అనే టెక్నిక్ వచ్చిన తర్వాత మనము ఒక పేషెంట్ నుంచి కలెక్ట్ చేస్తే రెండు కళ్ళ నుంచి మనము నలుగురికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే ఇద్దరికి యాంటీరియర్ లెమెల్లార్ కెరటోప్లాస్టీ అండ్ ఇద్దరికి డీసెక్ లేదా డీప్ స్ట్రోమల్ ఎండోథీలియల్ కెరటోప్లాస్టీ అంటాం. సో ఇలా ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్ళతో నలుగురు పేషెంట్స్ కి మనము చూపు ఇవ్వడం జరిగింది.

0: జరుగుతుంది.
1: జనరల్గా నేత్రదానం విషయంలో అపోహలు, ప్రజల్లో ఉండేటువంటి అపోహలు గురించి చెప్పాల్సి వస్తే ఎలాంటి అపోహలు ప్రస్తుత సమాజంలో నేత్రదానంపై ఉన్నాయంటారు?
0: చాలా మంది కూడా నేత్రదానం చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేది చాలా పెద్ద అపోహ అది. సో మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవించగలుగుతున్నాడు అంటే ఈ అవయవదానం వల్లే. అందులో నేత్రదానం అనేది చాలా ముఖ్యం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అంటే సో మరణించిన తర్వాత కూడా మనము లైఫ్లో ఉండగలుగుతున్నాం. అంటే ఒకళ్ళ లైఫ్లో మనం డొనేట్ చేసిన ఐస్ వల్ల ఒక పేషెంట్ చూడగలుగుతున్నారు. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థాట్. అసలు అది ఊహించుకోవడానికే చూడండి ఎంత బాగుంటుంది. అసలు పునర్జన్మ ఉంటుందో ఉండదో తెలియని దాని గురించి మనం ఆలోచించి అసలు డొనేట్ చేయకుండా ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. అది కళ్ళను కాల్చడం వల్లనో పూడ్చడం వల్లనో ఎటువంటి లాభము లేదు. కానీ అదే ఐ డొనేషన్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు, కనీసం ఇద్దరు, నలుగురు లేదా కనీసం ఇద్దరికి మనము చూపును ఇవ్వగలుగుతాం. వాళ్ళ జీవితాల్లో మనము వెలుగును నింపగలుగుతాం. రెండోది, కొన్ని కులాలు కొన్ని మతాల్లో కూడా ఇది చాలా పెద్ద పాపము అనేలాగా చిత్రీకరిస్తారు. ఎటువంటి ఏ కులం వారైనా ఏ మతం వారైనా అందరికీ కన్ను అనేది ఒకటే, ఒకటే అనాటమీ, ఒకటే ఫిజియాలజీ, ఒకటే ఫంక్షన్ అంతా. సో ఒక కులం వారికి కన్ను ఒకలాగా, ఒక కులం వారికి ఇంకొకలాగా ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళకి కన్ను పనితీరు ఒకేలాగే ఉంటుంది. సో ఎవరికైనా కూడా అది వాళ్ళు నేత్రదానం చేయొచ్చు. వాళ్ళు అలా అవసరమైతే అలా వచ్చిన కార్నియల్స్ వాళ్ళ పేషెంట్స్ కి మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఇది మతంతో కానీ కులంతో కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు. సో మనం అక్కడ కార్నియల్ ఇందాక చెప్పాను కదండి, కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ అనేది నోట్ అక్కడ మనం ఏం రిలీజన్, క్యాస్ట్ అఫ్ ఏం నోట్ చేయము. ఏజ్, పేషెంట్ ఏజ్, పేషెంట్కి ఉండే డయాగ్నోసిస్, డిసీజ్, ఏ జబ్బు వల్ల, నల్లగుడ్డు ప్రాబ్లం వల్ల వాళ్ళు చూపు కోల్పోయారు, కార్నియల్ డిస్ట్రోఫినా, కార్నియల్ స్కారా, కార్నియల్ అల్సరా, లేకపోతే ఏంటి కార్నియల్ బర్న్సా, ఏంటనే డయాగ్నోసిస్ రాస్తాము, ఏజ్ రాస్తాము, వాళ్ళ అడ్రస్ రాస్తాము, కానీ ఎక్కడ క్యాస్ట్ రిలీజన్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సో అవన్నీ కూడా ఉట్టి అపోహలే.
1: డాక్టర్ గారు, కొన్నిసార్లు ప్రమాదాల్లో కూడా మరణిస్తూ ఉంటారు, అటువంటి సందర్భాల్లో కూడా మరి నేత్రాలు సేకరిస్తూ ఉంటారు?
0: ఎస్, ప్రమాదాలు అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో యూజువల్ గా అలా జరిగినప్పుడు కూడా మనము కళ్ళని కలెక్ట్ చేయొచ్చండి. కాకపోతే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ వీ కెన్ కలెక్ట్ ద ఐస్ అనమాట. సో అది డెఫినెట్ గా కలెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అవి క్వాలిటీ బాగున్నప్పుడు మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కి యూజ్ చేయడం జరుగుతుంది. అలా కలెక్ట్ చేసినప్పుడు మరీ పూర్ క్వాలిటీ అయితే అది ట్రైనింగ్ పర్పస్ కి వాడతారు, కానీ లేకపోతే డెఫినెట్ గా ఇట్ కెన్ యూజ్ ఫర్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్.
1: డాక్టర్ గారు, మరి దానం చేసినటువంటి కార్నియ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఎవరు నిర్ణయిస్తారు?
0: అదే నేను చెప్పాను కదండి ఇందాక ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. కార్నియాని మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్పెక్యులర్ మైక్రోస్కోపీ అని చాలా ముఖ్యమైన టెస్ట్ ఒకటి చేస్తాం. అంటే దాంట్లో కార్నియల్ ఎండోథీలియల్ సెల్ కౌంట్ అనేది చూస్తాం. ఆ కౌంట్ని బట్టి ఏ ఏజ్ వాళ్ళకి అది సెట్ అవుతుంది అనేది దాన్ని మనం డిసైడ్ చేస్తాం. అండ్ చనిపోయిన వ్యక్తి యొక్క ఏజ్ కూడా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సపోజ్ ఒక 90 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు, ఎంత సెల్ కౌంట్ బాగున్నప్పటికీ దాన్ని మనం తీసుకెళ్లి మనం 20 ఏళ్ళ వాళ్ళకి 30 ఏళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయ. సో సెల్ కౌంట్ ఏజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే నియర్ బై ఉండాలి, మరి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది ఏం లేదు. అలాగే బ్లడ్ గ్రూపింగ్ మ్యాచింగ్ అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. సెల్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో వాటి సెల్ కౌంట్ ని బట్టి అది ఏ ఏజ్ పేషెంట్ కి బెటర్ గా సెట్ అవుతుంది అనేది విల్ డిసైడ్.
1: రైట్ డాక్టర్ గారు, మరి నేత్రదానం పూర్తిగా ఉచితమా?
0: ఎస్, నేత్రదానం అనేది ఎటువంటి ఖర్చుతో కూడుకొని పని. సో కేవలము దాని ఖర్చు ఒక చిన్న ఫోన్ కాల్ మాత్రమే. అండ్ వాళ్ళ యొక్క, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క స్వచ్ఛందమైన మనసు, సేవ చేయాలి అనే ప్రజలకి, అంటే ఈ కళ్ళు దానం చేయటం వల్ల, నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళకి చూపు తెప్పించవచ్చు అనే ఒక మంచి భావంతో మాత్రం చేసేది ఇది. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైపెచ్చు ఫ్యూనరల్కి, అంటే దహన సంస్కారాలు జరిగే దానికి దీనికి మధ్యలో ఎక్కువ టైం వేస్ట్ అనేది కూడా ఏముండదు. సో ప్రొసీజర్ దట్ టేక్స్ జస్ట్ అరౌండ్ 15 to 30 minutes అనమాట. సో దీనికి ఖర్చు ఏమీ ఉండదు, జస్ట్ ఒక చిన్న ఫోన్ కాల్ అండ్ వాళ్ళకి ఐ డొనేట్ చేయాలనే మోటివేషన్ ఉండాలి.
1: చివరిగా నేత్రదానం గురించి, ప్రజల్లో ఉన్న అపోహల గురించి, అలాగే వాస్తవాల గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: సో మెయిన్ అదే అండి, నేత్రదానం చెయ్యాలని చాలా మందికి ఉన్నా కూడా ఎలా చేయాలో తెలియదు. సో నియర్ బై మీ నియర్

0: కానీ లేదా మీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనకి లోకల్ గానీ నెల్లూరులో అయితే కనుక ఏసీఎస్ఆర్ హాస్పిటల్ తర్వాత నారాయణ హాస్పిటల్ ఈ ఐ కలెక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ టెక్నీషియన్స్ అన్ని ఫుల్ టైమ్ ఉంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి కాల్ చేస్తే కనుక దే విల్ గైడ్ యూ. మీకు తెలియకపోయినా మీకు తెలిసిన డాక్టర్స్ కి కన్సల్ట్ అయితే దే విల్ గైడ్ యూ హూమ్ టు కాల్ అనేది, ఎవరికి కాల్ చేయాలి అనేది. ఆ నంబర్స్ అన్ని కూడా ఉంటాయి, టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. సో ఆ నంబర్ కి కాల్ చేసి వాళ్ళు ఐ డొనేట్ చేయొచ్చు. మెయిన్ గా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద అర్లియర్ ద బెటర్, అంటే విదిన్ 6 అవర్స్, ఎస్పెషల్లీ సమ్మర్స్ లో ఇట్ షుడ్ నాట్ క్రాస్ 6 అవర్స్ అనమాట. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, మేము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో కాంప్రహెన్సివ్ ఐ కేర్ అంటే కంప్లీట్ కార్నియా, క్యాట్రాక్ట్, రెటినా, మెడికల్ గ్లకోమా సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని అన్నిటినీ కూడా ప్రజల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, తర్వాత అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ సదుపాయాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ
1: డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మన కళ్ళతో మనం చూసినటువంటి ఈ అందమైన ప్రపంచాన్ని మన తర్వాత మరొకరికి చూపించే అవకాశం కేవలం నేత్రదానం వల్ల మాత్రమే సాధ్యం. ప్రతి ఒక్కరూ ఏదైతే ఉందో నేత్రదానంపై అవగాహన కలిగి ఉండి నేత్రదానం చేయాలని తెలియజేశారు. ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ.
1: ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
2: ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమైంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్నం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు 102.7 మెగాహెట్స్ మీద. ఇప్పుడు ఒక పాట విందాము. ఈ పాటని నేను ప్లే చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ యా ఇప్పుడే చెప్పేస్తా, ఎందుకంటే మనం ఎంతో ఇంట్రెస్ట్గా పాట వింటాం అప్పుడు. ఎందుకంటే నేను ఇప్పుడు బాలు సినిమాలోని సాంగ్ ప్లే చేయబోతున్నాను. సో ఈ సినిమాలోని సాంగ్ అంటే ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళది ఏదో ఒక స్పెషల్ ఉండుండొచ్చు అని అనుకుంటున్నారు కదా. యా, ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి, ఈ సినిమాలోనే కాదండి ఎన్నో ఫ్యాంటాస్టిక్ మూవీస్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇవాళ. సో ఆయన బర్త్డే సందర్భంగా మనం బాలు సినిమాలోని సాంగ్ వినేద్దాం. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కూడా ఇది. లేట్ లేకుండా విందాం.

0: Energy.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు దాటేసింది. హలో అభిరుచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అండి. 08612333100 నెంబర్కి కానీ, 08612333102 నెంబర్కి కానీ కాల్ చేయండి. మీకు నచ్చినటువంటి సాంగ్ని వినేద్దాము. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో
3: హలో హలో
2: హలో నమస్తే అండి. ఎవరు?
3: నమస్తే మేడం.
2: మీ పేరు?
3: తొమ్మల చర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డిపాలెం మేడం.
2: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాము?
3: బాగున్నారా మేడం?
2: బాగున్నారండి, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా?
3: బాగున్నారు మేడం.
2: ఓకే, మూవీ పేరు చెప్పేసేయండి.
3: మిథునం సినిమాలో ఆది దంపతులే అభిమానించే అత్యంత మిథునం అనే పాట మేడం.
2: ఓకే అండి.
3: కోతున్న సోకున్నా మేడం. అహోబుల వెంకటేశ్వరులు, పాలెం పోలయ్య, మహమ్మద్ బట్టి, జాకీర్, ముఖ్యంగా నా మిత్రుడు కాపర్ బాష.
2: ఓకే, మీ అందరి కోసం సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు?
3: బాలాజీ మేడం.
2: ఓకే అండి, చెప్పండి.
3: పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఏ నేరాజహం.
2: ఓకే అండి,
3: ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్ యూ.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి FM లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే

0: తప్పకుండా వినండి. ఈ సంగతి మీకు తెలుసా? ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: మేడం, నా పేరు శివయ్య, గంగపట్నం గ్రామం కట్టమంలో నిర్దేశిస్తాను.
0: శివయ్య గారు గంగపట్నం గ్రామం నుంచి మాట్లాడుతున్నారా?
1: గంగాదేవి.
0: ఏంటండి? గంగా?
1: గంగాదేవిపల్లి. గంగాదేవిపల్లి.
0: గంగాదేవిపల్లి. ఓకే.
1: అవును మేడం.
0: ఓకే అండి. ఏ సినిమాలో పాట విందాం?
1: ప్రేమే నా ప్రాణం మేడం. దాంట్లో అనే సాంగ్ మేడం.
0: ఓకే అండి, విందామా?
1: కోరుకున్న శ్రోతలు, మా పిల్లలు మహేష్ లోకేష్ మేడం.
0: ఓకే అండి, వినేద్దాం. థ్యాంక్ యూ.

हर डे

0: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నెక్స్ట్ కాలర్ అండ్ మేబీ లాస్ట్ కాలర్ కూడా మాట్లాడేద్దాం. హలో, హాయ్ సుప్రియా. బాగున్నా
3: మేడం. ఈ సోమవారం రోజు మీరు కళ్ళ పైన ఐస్ క్రీమ్ చేసిన మీ సంగతి డీటెయిల్స్ సూపర్ మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్ సుప్రియా.
3: సరే అండి, నయనం ప్రధాన ఉన్నట్లు భలే బాగుంది మేడం.
2: థ్యాంక్ యూ.
3: పిల్లలు ధరించాను మా పిల్లలకి.
2: అవునా, వెరీ గుడ్, థ్యాంక్ యూ సూపర్
3: మేడం.
2: థ్యాంక్ యూ. చెప్పేసాయి ఏ మూవీలో సాంగ్? అయ్యో, ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అయినా కూడా మీకు చిరంజీవి గారి సాంగే కావాలా? వాళ్ళ అన్నయ్య కదా, కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. ఓకే, వినేద్దామా మరి. థ్యాంక్ యూ సో మచ్. బై బై బై.

0: டாக்டர் ராஜசேகர் ஐ ஹாஸ்பிட்டல் சூப்பர் ஸ్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఇప్పటి వరకు లిజనర్స్ ఫోన్ ద్వారా కోరినటువంటి సాంగ్స్ విన్నాము. ఇప్పుడు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి సాంగ్స్ని వినొచ్చు. ముందుగా సుస్వాగతం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు దస్తగిరి సంధ్య యాష్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తప్పకుండా వినేద్దాం.

సేమ్ సాంగ్ చాలా మంది కోరుకున్నారండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళు కూడా సుస్వాగతం సినిమాలోని సేమ్ సాంగ్ని విష్ చేస్తున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మేము కూడా ఇదే పాట కోరాము అంటున్నారు భవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభిద, ఆయేష ప్రత్యేక అభినందనలు అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ అండి, కావ్యశ్రీ మేడం గారికి శుభోదయం. మీకు కూడా మౌనమేలనోయి సినిమాలోని పాట కావాలి అంటున్నారు. సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్విన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభ శ్రీధర్, రవి, సునీత్, వినిద్దామా?

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: నెక్స్ట్ మెసేజ్ అండి. మనకు పంపించిన వాళ్ళు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనిత్రాజ్, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి తొలి ప్రేమ సినిమాలో సాంగ్ విష్ చేస్తున్నారు. వినేద్దాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.

0: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో, అభిరుచిలో వాట్సాప్లో శ్రోతలు కోరినటువంటి సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్ అండి. హలో వాట్సాప్ అభిరుచి, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా విందామండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ అండ్ ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ కూడా. అలాగే మన కోసం ఇంకా చాలా వచ్చాయి సాంగ్ రిక్వెస్ట్, అన్ని ఒకసారి చూద్దాము. హలో అభిరుచి, మా కోసం ఇరుముడి సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. థ్యాంక్ యూ. ఓకే అండి, విల్ ట్రై. గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరి తరఫున విశేష తెలియజేయండి. గోకులంలో సీత మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్ వినిపించండి అంటూ ఉన్నారు. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్. ఓకే, నాకు హలో అభిరుచిలో లైన్ దొరకలేదు, నేను పంపిన పాట ప్లే చేస్తారని ఆశిస్తున్నా. ఓ, రాజకుమారుడు మూవీలోని సాంగ్ అంటూ ఉన్నారు మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. ఓకే, హలో అభిరుచి, శుభోదయం అండి. కోటహర్ష నెల్లూరు నుంచి కోటహర్ష రాస్తున్నారు. ఫ్రెండ్ జ్యోతి కోసం 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి సిరిమల్లె పువ్వ సాంగ్ అట. ఓకే అండి, విల్ ట్రై. ముద్దాయి సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. రామకృష్ణ సంగీత నారాయణ రెడ్డిపేట ఈశ్వరయ్య తోట. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, ఈ పాట మీరు కూడా విష్ చేశారా. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం, మాకు రంగం సినిమాలోని పాట కావాలి అని సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాస్తూ ఉన్నారు. ఓకే, భైరవ ద్వీపం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. ఓకే, సంక్రాంతి సినిమాలో పాట కావాలని మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు విష్ చేస్తున్నారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆర్జే కావ్యశ్రీ నేను. అలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మేడలో చేరిన చిలకమ్మ అనే పాట భగవాన్ మూవీలో నుంచి కావాలి అంటూ ఉన్నారు. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మై నేమ్ ఇస్ హారిక, నెల్లూరు డిస్టిక్ నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ, జల్సా సినిమాలో పాట అడుగుతూ ఉన్నారు. ఓకే అండి, కామాక్షి మేఘన పవర్ స్టార్ ఫ్యాన్స్ అట. ఓకే, సీతయ్య సినిమాలో పాట కావాలి అంటున్నారు. పుజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. ఓకే, కొత్త జీవితాలు సినిమాలో పాట అంటున్నారు. కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, సేను ప్రసాద్, వెల్గపూడి సరోజనమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ కూడా శుభోదయం అండి. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తమ్ముడు, వావ్ నైస్ సాంగ్, పాట కావాలి అంటూ ఉన్నారు. బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఓకే, తమ్ముడు సినిమాలోని సాంగ్. ఓకే అండి, నెక్స్ట్ మెసేజ్. జానీ సినిమాలోని పాట అంటున్నారు. ఏ చోట నువ్వున్నా అంటున్నారు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత, హర్షవర్ధన్, అశోక్, సమత అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. పెద్ది సినిమాలో పాట అంటూ ఉన్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. జల్సా సినిమాలో పాట అంటూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం. కదలడు వదలడు సినిమాలో పాట

0: అంటూ ఉన్నారు. ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ అండ్ లక్ష్మమ్మ, కిషోర్ గంగుల విలేజ్ నుంచి ప్రతిరోజు ప్రోగ్రాం వింటున్నాము. బొబ్బిలి పులి సినిమాలో పాట అంటున్నారు. మా కోసం దేవి పుత్రుడు సినిమాలో పాట అంటున్నారు జయలక్ష్మి బెంగళూరు నుంచి. ఓకే, నమస్తే శుభోదయం అంటున్నారు. మా కోసం బంగారు బుల్లోడు సినిమాలోని పాట అంటున్నారు రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. హలో నమస్తే తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఆర్జీలకు శుభోదయం. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు అందరి కోసం. లక్ష్మీ కటాక్షం సినిమాలో పాట కోరుతున్నారు. మా ఊరి మగాడు సినిమాలో సాంగ్ కావాలి అంటున్నారు వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. తొలి ప్రేమ సినిమాలో పాట అంటున్నారు దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, సాయి వనస్థలిపురం నుంచి. ఓకే అండి, మరి ఇప్పుడైతే మనం అందరి కోసం నరసింహనాయుడు సినిమాలో పాట అంటున్నారు ముసపేట గ్రామం. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా. ఓకే, మీరు ప్లే చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం, శుభోదయం, శుభాభివందనాలు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఏదైనా ఒక మంచి పాట చాలా రిక్వెస్ట్ తో కోరుకుంటున్నాము, ఈ పాట వినిపిస్తారని అనుకుంటూ ఉన్నామంటున్నారు. తప్పకుండా అండి, విల్ ట్రై. సో సాంగ్ వినబోయే ముందు ఒక చిన్న ప్రకటన వినేద్దాము.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: చాలామంది చాలా సాంగ్స్ అయితే రిక్వెస్ట్ చేశారు కదా, సో అందరి కోసం మనం వినేద్దాము. అందరూ థ్యాంక్ యూ అని పెడుతున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివాణి, శివరాణి కోరుతున్నారు కొదమ సింహం సినిమాలోని పాట అంటున్నారు. ఓకే అండి. అండ్ ఇప్పుడు మనం తమ్ముడు సినిమాలోని సాంగ్ వినిద్దాం. త్రిమూర్తులు గుప్తా గారు విష్ చేశారు కదా, పాట విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపింది. దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచ స్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
1: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపట్టారు. ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
3: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా సే కరోడో యువాకు జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసి పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్.

0: मूवमेंट बना दिया है। प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్ధికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
2: Myself, Dr. Eswajni, NSS Unit 1 Program Officer, Indian College of Pharmacy. Why we gather here means on occasion of National Sports Day, Khelo India. That is a program launched by the Pradhani Dr. Modi sir. On this occasion, that is Modi sir told some points that is related to sports, not only win the medals, but also develop the confidence. That is a mental health, stability and overall health, and that is a mental peace. Actually, that is NSS motto is not me, but you. NSS is for the service to the nation, that is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Vikasit Bharat 2047.
1: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచస్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
3: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ ఆడాను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని.
4: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ ఆడుతున్నాను. నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అంటే సౌత్ జోన్ లో ఆడాను. మాలో ఈ స్కిల్ ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్ కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్దగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ద చూపి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరి

0: తెలిపారు.
1: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఖేలో ఇండియా సంవాద కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
2: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పిఎం మోదీ కే సాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29 ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువత, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ, అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడా పటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడా స్ఫూర్తి తోడైతే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పూజంపల్లి మండలం రేవన్నపల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు ప్రేమ తరంగాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మరికొద్దిసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.

ఎస్ ఎల్ఐకే మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం హర విలువలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కోకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, అలాగే బాగున్నారా అంటూ నరేష్ గారు, మరి శివజు గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ అంటున్నారు, హాయ్. అలాగే విజయ పరమేష్ గారు పంపించారు, ఏం పంపి ఇలా ఆన్సర్ అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోనుగండ నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కలమందలపాడు నుంచి కసింగ్ గారు, ముత్తజవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభోదయం మీ కూడా. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శుభోదయం చందన అంటూ మధుసూదన్ గారు పంపించారు, వేప చెట్టట కాదండి, పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా

సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. నమస్తే అండి మీకు కూడా. అండ్ అలాగే నీరు చెట్టు, నీరు కట్టు రామకృష్ణ గారా, సారీ మీ పేరు ఎన్న ఎన్ రామకృష్ణ. అండ్ స్వర్ణ గారు కూడా పంపించారు. కారం చేయడు నుంచి పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనాజీ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే అంబికా గారు పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఈరోజు చెట్ల గురించి టాపిక్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ, నేనైతే బాగున్నానండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా అనురాధ గారు పంపించారు అనంతపూర్ నుంచి, కావాలని పంపించారా లేకపోతే మిస్టేక్, అంటే చిన్నపిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్ లాగా భలే పంపించారు, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జోరు హుషారు గారు చెట్ల విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు, ఈనాటి యువతరం తెలుసుకోవాలి అంటున్నారు. నిజం, అంటే తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉండాలి, పెంచమని, అండ్ ఒక హాబీగా మార్చుకోవాలి ముందు వాళ్ళందరూ. సో అప్పుడే మన అందరికీ నేచర్ వల్ల ఉన్న యూజెస్, నేచర్ మనం ఎలా ప్రేమించాలి, నేచర్ మనల్ని ఎలా ప్రేమిస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎటపాల్లె నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో కాదండి, మన జోరుగా హుషారు గారిలో మీరు చెప్పిన కల్పవృక్షమైన అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయలక్ష్మి గారు 11 నుంచి. నేను ఫ్లోలో ఆన్సర్ చెప్పేదాన్ని కానీ చెప్పలా. సో ఎవరు నెక్స్ట్, రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు శుభోదయం అంటూ, బోళ్ళని చెట్లను కూడా పంపించారు నా కోసం, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన, చెట్ల గురించి మంచి విషయాలు తెలిపారు, పవన్ కళ్యాణ్ గారి విషెస్ కూడా చెప్పారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా గారు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ. అండ్ మీ బెంగళూరులో బాగా కనబడుతుంటాయి అనుకుంటే చెట్లయితే. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమా గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి పంపించారు. సో సాంగ్ రిక్వెస్టా, కాదండి, ఏదైతే కాదు ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు జగన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇలా పంపించారైనా నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేసేస్తా, ఎందుకంటే అది దాని పేరు కాబట్టి. నెక్స్ట్ రమాసుందరి గారు పంపించారు, కాదు రామసుందరి గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మీ పేరు అదేనా, నేను ఫస్ట్ చెప్పిందా, అది క్లారిటీ ఇచ్చేయండి నాకు. అండ్ ఈరోజు మన వర్ధంతి కూడా చందన అంటున్నారు, ఓకే ఓకే ఫైన్ అండి, బట్ ఇట్స్ ఓకే, మనం అయితే గుర్తు చేసుకుందాం ఆయన్ని. నరేష్ గారు, మెరిసి విజయ్ గారు మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా చందన బంగార్ తల్లి, మీకు మీ తోబుట్టులందరికీ బిలేటెడ్ రాఖీ పౌర్ణిమ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సోదరుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గుప్తా గారట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా విషెస్, అండ్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి పాట కూడా వినేద్దాం గ్యాప్ దొరికితే ఈ లోప. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, తాటి చెట్ట అని అడుగుతున్నారు ఎవరు, దేవసేన గారు తిరుపతి నుంచి. చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ ఆ చెట్టు అయితే కాదు, అది విషయం అండి. ఇప్పుడే ట్యూన్ చేసి ఆ ప్రశ్న వినలేదు అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ తులసి చెట్టు అనుకుంటున్నారు, తులసి చాలా చిన్నగా ఎదుగుతుంది అండ్ చాలా రేర్ కేసెస్లో అది కొంచెం పెద్దగా చెట్టు లాగా అవుతుంది అనమాట, అది విషయం నరేష్ గారు అండ్ మెర్సీ విజయ గారు. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఇవాళ మన వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా అదే అనమాట. సో కోకోనట్ ట్రీ, కోకోస్ న్యూసిఫెరా అనేది మన కొబ్బరి చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్, మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, అంటే రైలు నడిపే తొలి మహిళ ఎవరు, భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 కి. మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేస్తుండండి. మరొక మంచి సాంగ్ మీకోసం.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బీఐ అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
0: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

Bharti FM 101.3.

ఎస్ మంచి సాంగ్ అయితే గంగతో రాంబాబు సినిమా నుంచి వినేశారు కదా. మనం హరివిల్లులో ఉన్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని చెప్పి అడిగేశాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. బీజే భారతి గారట కాదండి, నరేష్ గారు, మెర్సి విజయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రమా సుందరి గారు. రమా గారు, సుందరి గారా, నెల్లూరు నుంచి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పిన్నం కృష్ణమూర్తి గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపురం మండలం నుంచి త్రిమూర్తుల గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్రావళి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ లేడీ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ రమా గారు కంకిపాడు నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు పంపించారు. ఈ రోజు ఆమె బర్త్డే కూడా అంటున్నారు. ఏ సార్ చెప్దామని క్వశ్చన్ అడిగాను.

సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా రాకీ శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆన్సర్ తులసి అయితే కాదు, అంటే ఆవిడ పేరు తులసి కాదు యాక్చువల్ గా నేను చెప్తాను. అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ మస్తానీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్యులు గారు పంపించారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు, చందనాజీ ఉదయం వందనాలో మంచి భక్తి గీతాలు కృష్ణుని గురించి వినిపించారు. అలాగే రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాటలు ఇంట్లో మా చేత కూడా పాడించేశారుగా మీరు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటున్నారు, శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. హాయ్ అందరికి కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు తమిళనాడు నుంచి పంపించారా, మీ పేరేదండి ఇంతకీ? నిఖిల్ గారు అనుకుంటా మీ పేరైతే. ఓకే నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పంపించారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండి నరేష్ గారు, మెర్సీ విజయ గారు అండ్ మూసపేట నుంచి అయితే మెసేజ్ చేశారు. సో మరి ఇవి ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అనంటే, మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరనంటే సురేఖ యాదవ్ గారు అనమాట. సో ఆవిడ బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 2, 1965 అది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అయితే. సో అది ఈ రోజు అయితే ఆవిడ జన్మించారనమాట, అది సంగతి. సో మన ఇండియాలో ఒక అందమైన ప్రదేశం ఉంది, అంటే ఇది ఒక అందమైన రాష్ట్రం అనుకోండి, మరి ఆ రాష్ట్రాన్ని మనం ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ రాష్ట్రం తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. మన ఇండియాలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం, వింటూ స్టే ట్యూన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
2: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా?
0: నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: भारती एफएम 101.3
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందా?
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు అని అడిగాను, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి చూద్దాం. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెల్లూరు నుంచి పంపించారు ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అప్పలరాజు గారు, దేవసేన గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్ గా అప్డేటెడ్ అయిన నేమ్తో పంపించారు. అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా కల్మందల్పాడు నుంచి కసీం గారు ముగ్జవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమ్మ సుందరి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ త్రిమూర్తుల గారు పెద్దపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ దుర్గారావు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే డౌట్ఫుల్ గానా, సో అయినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే శీను గారు పంపించారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రాధాకృష్ణయ్య గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమా గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా అక్కరపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటూ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తర్లపాడు నుంచి ఎవరు హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు అండ్ పుణ్యవతి అట, సో ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ నేతాజీ గారు మస్తాని గారు అండ్ ఫ్యామిలీ నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే భూదాన్ నుంచి కృష్ణప్రసాద్ గారు తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక అది ఊరు పేరు కాదా, ఓకే అదే ఆన్సర్ కాదా, ఓకే మీ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఇంకా కేరళ అంటూ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అట, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ మురళి గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రజియా గారు కొల్లిపారు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు ఫ్యామిలీ అసోం అంటున్నారు కాదండి అండ్ అలాగే ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ దేవి గారు ఫ్యామిలీ అందరికీ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీకు కూడా అండ్ అలాగే హాయ్ విజయవాడ అంటూ పంపించారు ఆన్సర్ వినయ్ అంట, ఆన్సర్ అయితే కాదు, ఓకే వినయ్ గారు పంపించారు హాయ్ అండి మీకు అండ్ నెక్స్ట్ అదే అన్నమాట వచ్చిన మెసేజెస్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి కేరళంని పిలుస్తారు. సో

కేరళని రీసెంట్ గా కేరళంగా మార్చుకున్నారు కదా, సో ఆ రాష్ట్రం వాళ్ళైతే సో కేరళంని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి చెట్లకి నిలయం అన్నమాట. ఎన్ని రకాల కొబ్బరి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయో, అందుకే చాలా చక్కగా ప్రకృతి నంతా మనం అక్కడ చూసి ఆనందించవచ్చు. సో అది విషయం. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఇదొక అందమైన జాతీయ పక్షి, ఈ పక్షిని చూడగానే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, జాతీయ పక్షి అది కూడా. మరి ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ నేను మీకు చెప్తాను, అది ఏంటనేది, ఆ పక్షి పేరేంటో మీరు కనుక్కోవాలి. సో ఇందుకు ఏంటంటే పావోస్ క్రిస్టటస్, పావో క్రిస్టటస్, సో పేరైతే అది. ఇది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్, పావో క్రిస్టటస్ అనేది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ హరిహర వీరమల్లు నుంచి వినేశారు రాహుల్ సిప్లిగంజ్ పాడగా. అండ్ మనమైతే హరివిల్లులో ఉన్నాం కదా, మరి ఈ హరివిల్లులో ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరైతే పంపించారో చూసేద్దాం. క్వశ్చన్ ఇంతకీ ఏంటి అని అంటే, పావో క్రిస్టిటస్ అనేది ఏ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు. కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వాయిస్ ఈ స్వీట్ చందన పాడండి ఒక సాంగ్ అంటూ అడుగుతున్నారు మురళి గారు. తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వివిధ భారతి హాయ్ అంటూ రామసుందరి గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు పంపించారు పాకాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోలిపాడు నుంచి రజియా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణ ప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మనకి పరిచయమే చెందు అంటూ పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కదా, అదే విషయం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే నిఖిల్ గారు గుడపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లాటిన్ భాష పదం ఇది అంటూ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా రంగచర్లు గారు పంపించారు హిందూపూర్ నుంచి. నేను అడిగితే మళ్ళీ పంపించారు మీరు, మీరు అసలు పేరు పంపించాలి, నేను సైంటిఫిక్ నేమ్ చెప్పా కాబట్టి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాయుడుపేట నుంచి మస్తాని గారు అండ్ గౌజ్ భాష అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవి గారు ఫ్యామిలీ కేరళం అంటున్నారు. ఓకే, ఇందాకటి దానికి. సో ఈ క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ నుంచి వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తో నెక్స్ట్ ఇంకా పోర్చుగల్ అంటున్నారు. పోర్చుగల్ ఎస్బి మీరు ఇంటికి ఇది ఆన్సర్ గా పంపించారా? ఇదైతే ఆన్సర్ అవ్వదండి. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాకటి దానికి ఇది కేరళం యాక్చువల్లీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ సీను గారు ఐరాల నుంచి. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆ అందమైన చక్కగా మనకి నాట్యం చేసే ఆ పక్షి ఏంటో తెలుసా? సో నెమలి. మరి నెమలి అనగానే రంగురంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాన్ని నాట్యం కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావో క్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్విల్ ప్రోగ్రామ్ అయితే. సో ఇలా మరి ప్రోగ్రామ్స్ అన్ని కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती न्यूज़ हेडलाइंस तो कनपड़तरानी ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

Yes, good morning, my dear listeners. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు మామూలు బిట్ట అండి ఆ సాంగ్ బిట్ అది వినగానే అందరికీ కూడా అలా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి కదా. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లకి. మరి స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా. లేట్ 90s లో తెలుగు సినిమాల విషయానికి వస్తే యాక్షన్, డ్రామా, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేవి కదా. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి. అలాంటి టైంలో సైలెంట్ గా ఓ లవ్ స్టోరీతో వచ్చి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒక హీరో. ఎవరా హీరో? అంత స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఆయన అభిమానులకి హీరోగా ఆయన ఎంత ఇష్టమో ఆయనకుండే హ్యుమానిటీ గాని, ఆనెస్టీ గాని, ఆయనకుండే మోరల్స్ అంటే ఇంకా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ తో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో. ఈరోజు ఆ హీరో బర్త్డే మాట్లాడుకుందాం. బోల్డ్ అని సినిమా కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం కదమ సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు ఎఫ్ఎం వివిధ భారతి 101.3.

11:13:37 along the VV clock. We're into Naruvi with Bharati FM 101.3 with me, Jyoti, and Cinema Kabulu program. Lona. అసలు ఏ హీరో కూడా అంత తక్కువ పీరియడ్ లో అంత ఫాస్ట్ గా సక్సెస్ అయితే చూడలేదు. చేసింది తక్కువ మూవీస్ అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తన యునిక్నెస్, తన స్టైల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఆయన పేరు విన్నా, విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అవ్వాల్సిందే. సో కళ్యాణ్ బాబు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి మన ప్రోగ్రామ్ లో బోల్డ్ అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి.

0: भारतीय एफएम 101.3 विद मी ज्योति।
1: विंटनारो विविध भारती एफएम 101.3।
0: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 11:20:06 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. కెరీర్ బిగినింగ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యేలా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్, అలాగే బద్రిలో ఐఎమ్ అన్ ఇండియన్, తెలుగు హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్ లిరిక్స్ తో ది బెస్ట్ ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ ఖుషి. ఖుషి సినిమాలో ఏ మేరా జహా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా పాటల్లో హిందీ లిరిక్స్ ఎంత అంటే ఇంత మీనింగ్ఫుల్ గా ఉంటాయా అనేది కూడా మనకి చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. సో పాటలో మ్యూజిక్ కానీ స్టెప్స్ కానీ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సాంగ్ అయితే. అండ్ యూత్ ని ఇన్స్పైర్ చేస్తూ, సోషల్ ఇష్యూస్ ని రేస్ చేస్తూ చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ తర్వాత జానీ సినిమాలో నారాజు కాకర మా అన్నయ్య, ఈ పాటలో ఫోక్ స్టైల్ ఉంటుంది అండ్ రిలీజియస్ పొలిటికల్ మ్యాటర్స్ అడ్రస్ చేస్తుంది. అండ్ గుడుంబా శంకర్ లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అనమాట. అండ్ కొమరం పులిలో మారాలంటే లోకం ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలి. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రమణ గోగుల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జానీ మూవీ నుంచి, మాస్టర్ జీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతం, ఏ చెట్టగతం.
2: నారాజుగా కుల మా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయానికి వస్తే సోషల్ గా ఉండే క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని అందరికీ బాగా దగ్గరయ్యారు. కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ అనమాట. తొలి ప్రేమ సినిమాలో బాలు మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే కుర్రాడు, మన ఇంట్లో క్యారెక్టర్ లా అనిపిస్తుంది కదా. ఎప్పుడు తిట్టే నాన్న, సపోర్ట్ చేసే అమ్మ, అల్లరి చేస్తూ ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఇష్టమైన అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి. అండ్ తమ్ముడు ఈ మూవీకి వస్తే సుభాష్, సుబ్రహ్మణ్యం ని సుభాష్ అంటారు, సుబ్బు. ఈ క్యారెక్టర్ లో అసలు ఒక రకంగా జీవించేశారనమాట. కాలేజ్ లో ఫ్రెండ్స్, గొడవలు, చదువు అంటే నచ్చదు. అండ్ ఖుషీలో సిధు, సిద్ధార్థ రాయ్, అప్డేటెడ్ వర్జన్ అనమాట. అండ్ జల్సాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ చూస్తాం మనం. అడవిలో మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వెల్లో అడ్రస్ చేసే విధానం అలా గుర్తుండిపోతుంది. అండ్ పంజాబ్ మూవీకి వస్తే జయ్ పాత్ర మై ఫేవరెట్ క్యారెక్టర్, అసలు చాలా చాలా చాలా కూల్ గా కామ్ గా ఉంటుంది. అండ్ హెల్ప్ గురించి అంటే సాయం గురించి తను చెప్పే డైలాగ్ ఉంటుందన్నమాట, అది డిఫైన్స్ హిస్ క్యారెక్టర్. అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, ఫిదా అవ్వని వాళ్ళు లేరనమాట. ఆ స్టైల్ చాలా మంది ట్రై చేశారు కానీ ఆయనకి సెట్ అయినట్టు ఇంకెవరికి నా అవ్వలేదు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ తొలి ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందామా.

సుమై సాంగ్ విన్న తర్వాత 11:37 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నా యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్. ఖుషీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, నేను నీతో ఫైట్ చెయ్యా అంటారు. అండ్ రోడ్ మీద హీరోయిన్ ని తీసి చేసినప్పుడు ఇంకొక ఫైట్. ఫ్యాన్స్ పల్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లో కూడా ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్, అలాగే చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా తన మూవీస్ లో ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనీసం సాంగ్స్ లో అయినా సరే కనిపిస్తాయి అనమాట. ఆయన ఫైట్స్ లో ఈజ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, కొట్టడంలో కూడా క్రియేటివిటీ ఉంటుంది అనమాట. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన ఫైట్స్. బద్రీలో రెస్టారెంట్ ఫైట్ కానీ, ఖుషీలో రోడ్ మీద ఫైట్ కానీ, జానీలో స్టిక్ ఫైట్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా. మల్టీ టాలెంటెడ్ యాక్టర్.

అనమాట. సాంగ్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, జానీ, ఖుషి, గుడుంబ శంకర్, అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్లో అజ్ఞాతవాసి ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా పాడారనమాట. అండ్ నేటి యూత్కి ఐకాన్గా నిలుస్తూ వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్, తీన్ మార్ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

అవతార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, 11 hours 41 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సుస్వాగతంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలి ప్రేమ సూపర్ హిట్. ఆయన సినిమాల్లో బద్రి, ఖుషి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖుషిలో ఆయన స్మైల్ కి ప్రతి ఒక్కరూ ఫిదా. పదేళ్ల పాటు సరైన హిట్ లేకపోయినా ఆయన ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరం అవ్వలేదు. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన స్టార్డమ్ కి ఎలాంటి మైనస్ లేదు. గబ్బర్ సింగ్ మూవీ విషయానికి వస్తే అటు క్లాస్ ఇటు మాస్ ని ఊపేసింది. మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన సొంత కష్టం మీద ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకి ఉండే యునిక్ ఫీచర్ సంథింగ్ స్పెషల్. ఆయన నేచురల్ యాటిట్యూడ్ కి ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయారంతే. సో 90s కిడ్స్ కి తెలుసు ఆయన ట్రెండ్ సెట్ చేస్తారని. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే ఎనర్జీ లెవెల్స్ దేవుడు ఆయనకిచ్చిన వరం. సెలబ్రిటీస్ కూడా ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లో. బిఫోర్ దట్ సుస్వాగతం చిత్రానికి మనో జయచంద్రన్, మణికిరణ్ పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ మ్యూజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సుస్వాగతం నుంచి ఈ పాట మీకోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

తమ్ముడు ఈ మూవీ నుంచి రమణ గోగుల పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ తో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. ఒక యాక్టర్ గా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన సూపర్ స్టార్ గానే ఉంటారు. పర్సనల్ లైఫ్ మీద ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా కోట్ల మంది అభిమానులకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గానే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ఆయన సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తారు, ఆయన ఫెయిల్యూర్ లో కూడా ఆయనతోనే ఉంటారు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సింప్లిసిటీ, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే గుర్తొస్తాయి. పొలిటికల్ గా మొదటి ప్రయత్నంతోనే అంతగా సక్సెస్ సాధించకపోయినా కూడా గొప్ప గొప్ప నేషనల్ లీడర్స్ రెస్పెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మరి కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోదు, ఆయన వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. కెరీర్ పీక్స్ లో ఉన్న

అప్పుడే సమాజం మీద శ్రద్ధతో, దేశం మీద భక్తితో, ప్రజలకి ఏదైనా చేయాలనే అంకిత భావంతో శ్రమిస్తున్న నిజమైన హీరో కళ్యాణ్ గారు. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఆయన హీరోనే. సో మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగొప్పలో క్లోరోఫిన్ మాత్రలు వికటించి బాలిక మృతి చెందడంతో పాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. గొల్లగొప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్టంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: विविध भारती एफ एम 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.

కాంబియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 8 minutes 36 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మన భారతదేశంలో చాలా నదులున్నాయి కదా, వాటి పేర్లు కూడా స్త్రీలవే, ఫీమేల్ రివర్స్ అనమాట. కానీ ఒక నది మాత్రం మగ పేరుతో ఉంటుంది, అదేంటి, దాని విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం గంగోత్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గంగా కల్పన పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 15 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. గోదావరి, గంగా, యమున, నర్మద, తపతి ఇలా ఎన్నో నదులున్నాయి కదా. ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లుగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో, మన భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడి కుమారుడు అని అర్థం అవునా. అందుకే బ్రహ్మపుత్రను మన భారతదేశంలోని ఒకే ఒక మగ నదిగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ యునీక్ ఇన్ ఇట్స్ నేమ్, దాని పేర్లోనే మాత్రం కాదండి, బట్ ఆల్సో ఇన్ ఇట్స్ ఫ్లో అండ్ నేచర్, తన ప్రవాహం అలాగే స్వభావం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. టిబెట్ లో పుట్టిన ఈ నది భారత్ లోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్ లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.

12:22 మినిట్స్ లో ఉంది. వీబీ క్లాక్ అయితే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మన యాక్చువల్ గా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారనమాట. అందుకే ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది. మరి సంస్కృతంలో పుత్ర అంటే కుమారుడు కదా, మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. ఇతర నదులతో అంటే వేరే నదులతో మనం కంపేర్ చేస్తే కనుక బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మన భారత్ లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్ లో కూడా వేరువేరు పేర్లతో పిలుస్తారనమాట. టిబెట్ లో అయితే యార్లుంగ్ సాంగ్పో అని, భారత్ లోకి వచ్చిన తర్వాత సియాంగ్ అని వాటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. కేవలం పేర్లో మాత్రమే కాదండి, సో హెవీ ఫ్లో ఉంటుంది, లాంగ్ జర్నీ అనమాట. అండ్ వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచిందనమాట. అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. బాహుబలి చిత్రం నుంచి దీపు రమ్యా బెహ్రా పాడినటువంటి రమ్మ జోగయ్య శాస్త్రి గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

Bharti FM 101.3 స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాలు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ధి రేటును మించి మరింత వేగంగా

0: సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ రెండవ రౌండ్ కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need three pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: America loni Asheville lo jarugutunna G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన

0: ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్ లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్య సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోనీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సీతారామం ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి సింధూరి విశాల్ పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 12 hours 45 minutes లో ఉంది వీబీ క్లాక్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు.

0: కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: టెలాస్ 45 minutes 51 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి మనం మాట్లాడుకుని, అంటే మగ నది ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర అది అని చెప్పాను కదా, దాని ఫ్లోలో గాని పేరులో గాని డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ నది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో మరి బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైందన్నమాట. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. అగ్రికల్చర్ గాని, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్, డ్రింకింగ్ వాటర్ ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అస్సాంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తూ ఉంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో అందుకే అనమాట బ్రహ్మపుత్రను మగనది అని పిలవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఈ పేరు మాత్రమే కాదు, దాని బలమైన ప్రవాహాన్ని కూడా కారణంగా చెప్తారు. అయితే మన భారతదేశంలో అన్ని నదులు ఆడ నదులే అని చెప్పడం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అయితే కాదు. ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పిన విషయం అది మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం గోదావరి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. రాష్టంలో అసంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటివరకు అధిక రక్తపోటు, మధుమేహం కేసులు గుర్తించామని వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి ఈ మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ రోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0: भारती एफएम 101.3। హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్. మగువల కోసం మగువలు మెచ్చే ధీర, ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరణం మృదంగం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందరరామమూర్తి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 8 minutes 50 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి నవడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా తేలిగ్గా వీక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు జీవితాన్ని కోల్పోయేంత వరకు తీసుకెళ్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు అంటే మనుషుల రిలేషన్స్ లో నాకు తెలిసైతే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం అనేది చాలా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం పంజాబ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిచరణ్ శ్వేతా పండిట్ పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు.

0: నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ ఆ గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కోపరిల్లును సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పిడి మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈరోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్స్ల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సిఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4 లేన రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాస వర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియాక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజనైటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్టంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటి వరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ
3: ఒక ఇన్స్పిరేషన్ తరం ఉండాలా, ఒక మోడల్ తరం ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా

0: ఇక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
1: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 నెలల్లో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా తో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. GSLV-F17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మచాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాల్ ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలు నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో ఆటో

0: కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:52 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. మనం అంగీకరించకపోయినా కూడా వినడం అనేది స్కిల్. మాట్లాడేది వినటం వల్ల బాగా వినేవాళ్ళు అన్న క్రెడిట్ అయితే పొందుతారు. మరి వాళ్ళ లైఫ్ లో క్వాలిటీని, మనుషుల మధ్య రిలేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇలా వినడం వల్ల. మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోతే ఎప్పటికీ ఇతరుల అంచనాల్లోకి రాలేరు. కాబట్టి చెప్పేది, మాట్లాడేది వినడం వల్ల పొందే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మనశంకర వరప్రసాద్ గారు ఇచ్చిన నుంచి భీమ్స్ మధుప్రియతో కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

సూపర్ హిట్ సాంగ్ కదా మన మెగాస్టార్ గారిది యురేఖ. సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 36 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను మధ్యలో బ్రేక్ వేయకుండా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినాలి. సో మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైతే వినడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది. వాదించుకోవడం అయినా కూడా, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా అనమాట, ఇద్దరు కనుక ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వాదించుకుంటూ ఉన్నా కూడా సరే వినడం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆ గొడవ అనేది కాస్తైనా తగ్గుతుంది. అలాగే వినడం వల్ల ఆ గొడవను కొనసాగించకుండా అక్కడ మనం బ్రేక్ వేసేయచ్చు అనమాట. ఏమంటారు? ఖచ్చితంగా అవుననే అంటారులేండి. మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డేవిడ్ సైమన్, అనితా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

1:42:13 లో ఉంది బి క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అయితే మహిళలు కొన్ని విషయాల్లో తెలివైన వాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఇంకొన్ని మంచి క్వాలిటీస్ ని కలిగి ఉండొచ్చు. అయితే ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లు కాదు. మీకు నచ్చిన విషయాల్లో ఫాలో అయిపోండి, నచ్చనివి అట్లీస్ట్ విని వదిలేయచ్చు కదా. ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల హెల్దీ కాన్వర్సేషన్స్ అనే ఉంటాయన్నమాట. సో మీ మధ్య మంచి వాతావరణాన్ని అయితే అది క్రియేట్ చేస్తుంది. అదే మీరు వినకపోతే ఎదుటి వారికి ఓపిక నశించి కోపం వస్తుంది, ఇంకా మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పనా, భార్యలు చెప్పే విషయాల్ని ఓపిగ్గా వినే మగవాళ్ళు మంచి భర్తలు అనిపించుకున్నారని, అలాగే భర్త చెప్పే విషయాల్ని ఓర్పుగా వినే ఆడవాళ్ళు మంచి భార్యలు అనిపించుకున్నారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వినడం అనేది ప్రేమ. అవునండి, మీకు వింతగా అనిపించినా కూడా నిజంగా వినడం అనేది ప్రేమే. అలా వినటం వల్ల మీరు మీ వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుందన్నమాట. మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. బిఫోర్ దట్, మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవి కుమార్ గీతం వస్తోంది భీమ్స్ మ్యూజిక్ లో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎంజాయ్ లిజనింగ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

నువ్వు నేను ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. ఇది 1 hour 52 minutes 33 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరన్నమాట. చెప్తుంటేనే నీకు తెలియదులే అని బ్రేక్ వేసేస్తారు. వినడానికి కూడా ఇష్టపడరు. అసలు మీ భర్త ఏం చెప్తున్నారో ముందు వినండి, విని తర్వాత నిర్ణయం ఎలాంటిదో చెబితే బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మనం కూడా వింటూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇలా లైఫ్లో చాలా మంది చెప్పే మాటలు వింటూ వాళ్ళ ద్వారా కొద్ది గొప్ప నేర్చుకుని ఉంటాం. అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ జీవిత భాగస్వామి తనకి కూడా మీకంటే కొన్ని విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు కదా. ఏదేమైనా ఒకరు చెప్పేది ఒకరు విని కాస్తంత ఓపిక, ఇంకొంచెం సహనం, మరికొంచెం ప్రేమ, ఇవన్నీ ఉంటే లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు, ట్రై చేయండి. ఇది ఈనాటి ధీరా. మరి ఫైనల్ గా ధీరాలో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారితో కలిసి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 2 గంటలకి న్యూస్ ఉంటాయి. ఆ తర్వాత మనం సందడి చేద్దాం సందడి సందడిలో. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతీ ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 39 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకైతే వచ్చేసాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి కదా. సో గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా. మెసేజెస్ కూడా ఉన్నాయి, చూసేద్దాం.

మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? ఎస్, మనం సినిమా కబుర్లో ఈ రోజు కళ్యాణ్ బాబు గురించి మాట్లాడుకున్నాం కదా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన ఆన్సర్ పంపించేశారనమాట. సో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు. హలో, ఆ సాంగ్ వినగానే నువ్వే గుర్తొచ్చావు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే పెడెం రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. అండ్ ఆ తర్వాతి మెసేజ్ జీ వెంకట సుబ్బయ్య, సుండుపల్లి మండలం అంట ఇడిగపాలి, అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు మెసేజ్ పక్కనే మీ పేరు పెట్టండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి పెనుమాల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ సూపర్ ఉంది ప్రోగ్రామ్ అంటూ గడ్డ మాంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జ్యోతి, యా అయిపోయిందండి లంచ్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా బ్రహ్మపుత్ర నది గురించి చక్కటి సమాచారం తెలుసుకున్నాం, సందడి సందడికి స్వాగతం అది సంగతి అంటూ రఘుభీర్ సింగ్ సుగుడాబాయ్ రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? ధీరాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా బాగున్నాను. అండ్ ఆ తర్వాతి మెసేజ్

నెల్లూరు ఉదయగిరి నుండి. ఓకే అనుష డానియల్ వెల్కమ్ టు సంద్రి సంద్రి అంటూ, అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతో సినిమా కబుర్లు షో అద్దిరిపోయింది మేడం, ఇంకా సందరి సందరి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుందని ఆశిస్తున్నాం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, స్టార్ స్టార్ మెగా స్టార్ అని మొదలు పెట్టారు, వాన పాడట్లేదు, వాన పాట వేయండి. అండ్ డెఫినెట్ గా ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అండ్ సందరి సందరికి స్వాగతం అంటూ అబ్దుల్ మన్నాన్, రామళ్ళకోట, దుబాయ్ బాషా, మిన్నత్ బేగం, మోబీన్ బేగం, సారా, సైమా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపోలియ, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజువల్ నుండి జయన్న, నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి గారితో అంతా బ్రహ్మయ్యానా, అంత ఈజీ కాదా, ఓకే. కర్నూలు నుండి మెసేజ్ చేశారా, ఓకే. అండ్ అక్కడ ఈ ఫోటో ఎందుకు వచ్చింది, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా, యా ప్రశ్న కోసం ఇచ్చేస్తాను. కర్నూలు డిస్టిక్ కోడమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ. అండ్ వనపర్తి జిల్లా నుండి ఆత్మకూర్, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లఖీ, మీరాబాయ్, మోతిబాయ్. అండ్ ఆ తర్వాత జ్యోతి గారు మీరు ప్రోగ్రామ్ కి వచ్చారంటే మేము షుగర్ బీపీ లో బీపీ అన్ని చెకప్ చేసుకొని రెడీగా ఉండాల్సిందే అట. ఎందుకుట, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. అని అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి, మంచిదే కదా హెల్త్ చెకప్ అనేది. నా గురించి కాకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకుంటూనే ఉండాలి. ఎనీవే, ఎందుకీ మనం సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ఫస్ట్ క్వశ్చన్ కోసం అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీకోసం క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అసలు ఇది చెప్పగానే మాకు ఇంకా అసలు ఆలోచించాల బుర్రలో ఆన్సర్ అలా వచ్చేస్తుంది అంటారా, పంపించేసేయండి. మూవీ ఏంటనేది, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే అని చెప్తారనమాట. ఎవరా హీరో, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జల్సా మూవీ నుంచి, టిపు, గోపికా, పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. 2 hours 54 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: సో మరి సందడే సందడిలో క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. వాడు నా ఫ్యాన్, నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్ చెప్పినా ఒక్కటే అన్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సూపర్. ఓ, అక్కడ ఫ్యాన్ ఎవరో కూడా చెప్పేశారా, నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వులే నవ్వు పాట ప్లే చేయాలట, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అంటే సాంగ్ రిక్వెస్ట్ లేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ మూవీ పేరు కూడా అడిగాను కదా నేను, సో మూవీ పేరు ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అండ్ కనకారావు గారు మూవీ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, మీ రాకతో మాకు చాలా ఆనందంగా ఉందిట. గుంటూరు నుండి ఉమామహేశ్.

0: రావు గారు, మీ మెసేజ్ తో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ దొంతి అనంతపురం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండండి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మస్తాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. అండ్ 2012 బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఈ రోజు మన ఎస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నాడు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుండి, ఇంకెవరండి మన పవర్ స్టార్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు మూవీతో. అండ్ ఉదయగూర్ నుండి అనూష డానియల్, యా అత్తారింటికి దారేది కాదు కదా సిద్ధు సిద్ధార్థ రాయ్ కాదు, ఎస్. నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారండి, ఉదయగిరి నుండి అనూష మనకి కొత్త శ్రోత అనమాట, సో డెఫినెట్ గా. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హై మెలడీ జో మ్యామ్ అంట కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జేర్బోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి జిల్లా నుండి ఈ మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ బాషా ఇమామ్ బి ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, బాలయ్య బాబు కాదు కదా, ఓకే. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. దేవనూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 62.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకునే వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ధి పనులకు 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 106,326 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్టు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేష్ఠా ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీరారాయణ్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 UOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో 8వ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎం శివనాథ్తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు.

మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారిగా కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ హిట్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ పిక్చరైజేషన్ అయితే కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా వండర్ఫుల్ సాంగ్ అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం రావోయి చందమామ ఈ చిత్రం నుంచి విన్నారు. 3 hours 9 minutes లో ఉంది వెబీ క్లాక్. మరి ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ మనం హాఫ్ చూసాం. ఇంకా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 27 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పట్టిన జోగానందరావు కాలనీ అప్పుల రాజు గారు, తమ్ముడు పుట్టినరోజున అన్నయ్య వానపాటికి డాన్స్ చేస్తూ వర్షంలో బాగా తడిచిపోయావు అంటున్నారు. సూపర్ అసలు ఎనీవే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబా నగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్, రైట్ ఆన్సర్. అవనిజ ఫ్రమ్ విజయవాడ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పొలపల్లి శ్రీనివాస సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు జ్యోతి అండి, విజయవాడ నుండి విజయలక్ష్మి అయితే వినలేదు అంటూ మెసేజ్ చేశారు. అదేంటో మరి, విజయవాడ నుంచి విజయలక్ష్మి అయితే వినలేదు, వాట్ ఈస్ దట్? ఓకే, నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు, ఇంతకీ ఆన్సర్ ఏంటి, మూవీ పేరు నువ్వు నేను ఉదయ్ కిరణ్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా, మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇవన్నీ? నువ్వు నేను ఆ సాంగ్ ఎప్పుడో నేను ప్లే చేశాను. ఉదయ్ కిరణ్ సునీల్ మధ్య డైలాగ్ కాదు, అత్తారింటికి దారేది కాదు, అసలు ఈ డైలాగ్ తెలియకుండా ఎలా ఉన్నారండి బాబు, నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది. ఓకేనా? అండ్ మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు, సాల్మన్ రాజ్ అంట, వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాదు కదా. అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్, ఓకే ఆ పాట వచ్చిందా, కృష్ణ శోభన్ బాబు గారి పాటలు కూడా ప్లే చేయాలా? డెఫినెట్ గా. మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు. నైట్ అన్ని కూడా అంటే ఒక్కొక్క ఇయర్ పీరియడ్ ఉంటుంది కదండి, మీకు 8:30 నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇవే సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా వినండి, ట్యూన్ చేసి మర్చిపోకుండా. ఓకేనా మాధవి ఆంజనేయులు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుండి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ వినలేదుట, రాజశేఖర్ బీవీ నగర్ నుండి. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఓకేనా? కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ విజయ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బాలాజీ నగర్ కర్నూలు నుండి. హాయ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డానియల్, మీరు చెప్పిన

అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు, మీరు మాట్లాడితే కలర్స్ కలర్స్ అలా గుర్తొస్తారా ఏమిటో. ఓకే జీ వెంకట సుబ్బయ్య ఇడిగపాలి అంటే నేను మాట్లాడితే నేనే గుర్తు రావాలండి, వేరే వాళ్ళు కాదు. నగరపమ్మ గుడి దగ్గర అంట బాలయ్య మెసేజ్ చేశారు. అండ్ చిన్నమ్మాయి అక్క వాళ్ళు, మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఓకే థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు అదే సంతోషం అంటున్నారు. ఓకే హీరోని కరెక్ట్ గానే గెస్ చేశారు బట్ ఆ మూవీ రాంగ్ అనమాట. ఓ చిన్నమ్మాయి వాళ్ళు అక్క వాళ్ళు రబ్బీపేటలో ఉండేవాళ్ళట. ఓకే అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ దీప్తి పెనుమూలి ఆన్సర్ పంపించట్లేదు మీరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ గురుగుంట్ల నుండి మెసేజ్ చేశారు ముంతా పెద్దన్న అంట, ఇది ఇంకొక మెసేజా అండి. ఓకే రామకృష్ణయ్య ఎనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. ఏంటి నెల్లూరు జిల్లా చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంట ఇక్కడ. అదే మెసేజ్ మీరు రెండు సార్లు పంపించారు, మీకు ఆన్సర్ తెలిస్తేనే పంపించండి, ఎందుకంటే ఆన్సర్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ కోసం. మీరు వితౌట్ ఆన్సర్ ఓన్లీ జస్ట్ పేర్లు పంపించడం కరెక్ట్ కాదు కదా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడుతుందండి, చాలా ఆనందంగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట, మహబూబానగర్, నరేష్, మెర్సీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ. సో ఎనీవే అండి, ఆన్సర్ అయితే మనం గబ్బర్ సింగ్ మూవీ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన సాంగ్స్ కొంచెం ప్లే చేయడం జరిగింది, అది సంగతి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం, సెకండ్ క్వశ్చన్ కి గెట్ రెడీ.

ఎస్ మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు బొగ్గు రాజధాని ఏది? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశపు బొగ్గు రాజధాని తెలిస్తే 8662488814 ఈ నంబర్ కి మీరు ఆన్సర్ ని మీ పేరుని పంపించండి. ఆన్సర్ ని మీ పేరుని మాత్రమే పంపించండి. ఇంకా తర్వాత జస్ట్ మీ పేరు పంపించి ఆన్సర్ పంపించకుండా ఉండేలాగా, అంటే ఆన్సర్ తెలియకపోతే మెసేజ్ చేయకండి, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే మీ పేరు ఆన్సర్ ని 8662488814 ఈ నంబర్ కి మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్ లో పంపించేసేయండి. అండ్ మీకోసం గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, బట్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా ఉంది. కార్తీక్ శ్వేత మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం నేను ప్లే చేస్తాను ఆ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్. SBI, the bank to every Indian.

3 hours 20 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి సండే సండేలో నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలోట. ఓకే, రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకట్రెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబానగర్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్ యాజ్ యూజువల్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారండి. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు గాయత్రి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. జార్ఖండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి ఓకే దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా

గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సింగరేనా? కాదు కదా, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం ముత్తిజావల్లి రైట్ ఆన్సర్ అని పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. సోను ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బీహార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీముట. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. అనంతపురం అక్తర్ వలీ బాషా ఇమామ్ బి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. ఆర్ అనిల్ కుమార్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు శేఖర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ ఫ్యామిలీ పంపించారండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నెల్లూరు ఉదయగిరి నుండి అనూష డానియల్ రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రాజు బీవి నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి అంటూ మెసేజ్ చేశారు. నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, మెసేజ్ పక్కనే మీ ఆన్సర్, అంటే మీరు పంపించిన ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి అని. పైకి వెళ్ళి పాత మెసేజెస్లో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మీ మెసేజ్ పక్కనే ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి. వెంకట సుబ్బయ్య నగరపమ్మ గుడి దగ్గర అంటూ మెసేజ్ చేశారు. ఢిల్లీ కాదు కదా, మీరు మళ్ళీ బొగ్గు బిజినెస్ అంటున్నారు, బట్ అది కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పంపించారు, తమిళనాడ కాదండి, శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ దేవనాగపురి అంటూ దేవనాగపురి అంటూ మెసేజ్ చేశారు, బట్ ఫ్రమ్ అన్నారు, మీ పేరు ఎక్కడ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సుభాషిణి ఎనమదూడు అంట అక్కడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ రవి రేవతి రాజశేఖర్ వేదయపాలెమ నెల్లూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ అంటూ మహాలక్ష్మి విజయ రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఫణి సత్యశ్రీ యూకే అట. ఓకే, బట్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. వనత్పర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి మెసేజ్ చేశారు. గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ భానుప్రకాష్ నవ్య లఖీ మీరాబాయ్ మోతిబాయ్ వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి అనంతపురం జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటో గుర్తుందా? ప్రశ్న కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ చూసిన తర్వాత ప్రశ్న కూడా మర్చిపోతారు. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను, భారతదేశపు బొగ్గు రాజధాని అని. దానికి రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించారు, ఎవరో కొంతమంది మిస్ అయ్యారనమాట. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ధన్బాద్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్. ఇది భారతదేశపు బొగ్గు రాజధాని అనమాట, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఆ ప్రశ్న ఇచ్చే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ ప్రశ్న ఏంటనేది ఇచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము

0: ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. సీతయ్య ఎవరి మాట వినడు? ఎవరు? గెస్ చేయండి. సీతయ్య ఎవరి మాట వినడు? గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని, ఆన్సర్ని. మీకోసం ఇప్పుడైతే నేను లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Yes, Vintu Naru Vivid Bharati FM 101.3 with me, Jyoti. 3 hours 34 minutes 34 seconds lo undi VB clock and Sandri Sandri program lo unnam. Mari first right answer manaki ekkadi nunchi vachindi. Sitayya evari mata vinadu evaru ani adigan kada. Y Venkat Reddy garu Lakkavaram nundi right answer ni pampinchesaru. And next message, Asha Srinivas Bangalore nundi right answer. And a tarvati message, Karnataka Rashtram Ballari nundi Subhan Rashid Begum Sumayya రైట్ ఆన్సర్ ని పంపించారు. ఝాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూలి నుండి. అండ్ అలాగే నెక్స్ట్ 2002 లో వచ్చిన మూవీ, ఓకే. మీ పేరు శేఖర్ వికారాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎక్కువ సినిమాలు చూడను బట్ నేను అనుకోవడం అంటూ రైట్ ఆన్సర్ ని అయితే పంపించేశారు అనమాట. ఉదయగిరి నుండి మెసేజ్ చేశారు అనూష డానియల్, ఓకే. ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఈ రోజు ఆయన జయంతి సందర్భంగానే నేను ఈ ప్రశ్న అడిగాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనపురి నుండి, దేవాంగపురినా, ఓకే. హరి మీ పేరు అండి రవి, ఓకే. ఆన్సర్ పేరు కలిసిపోయింది. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆచర్లపాడు విలేజ్ వినయ్ శ్రీదేవి ప్రవీణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఇందాకటి క్వశ్చన్ కి. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు పద్మావతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కేవి రవీంద్రారెడ్డి సర్వేపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు ఆయన యా జయంతి కూడా అందుకే అనమాట. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పాలింపల్లియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుండి దేవరాజు కట్టు సాల్మన్ రాజు గారు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ క్లూ భలేగా ఇచ్చారుగా అంట, దేవసేన తిరుపతి నుండి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ అవంతికారెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్.

ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి దొరవారి సత్రం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ మెసేజ్ చేశారు ఎక్కడి నుండి యూకే ఓకే రైట్ ఆన్సర్. అండ్ అసలు 100కి వెళ్ళిపోయినాయి మెసేజెస్ ఓన్లీ 60s లో ఉండేదల్లా ఇప్పుడు 100 వచ్చేసినాయి. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు ఫ్యామిలీ అంతా కూడా రైట్ ఆన్సర్. అండ్ సీను టైలర్స్ ఐలార్ నుండి రైట్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అండ్ యా పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ అండి. శాంతి ఎస్టేట్ నుండి శ్రీధర్ రావు మెసేజ్ చేశారు ఆదోని రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సిరిగిరి నుండి మెసేజ్ చేశారా నంద్యాల డిస్ట్రిక్టా ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. సినిమాలు పాట వినిపిస్తూ క్వశ్చన్ ఓకే ఇది నేను లాహిర్ లాహిర్ లో మూవీ నుంచి అడిగాను. ఎనివే మీరు పంపించింది రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పాటికొండ కర్నూలు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట అబ్దుల్ మన్నాన్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ హరికృష్ణ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నాగమణి అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సినిమా ఎప్పుడు విడుదలైంది ఏంటి అన్నీ కూడా పంపించేశారు అనమాట. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి. సూపర్ అసలు మన కొత్త లిజినర్స్ అలా పెరిగిపోతూ ఉన్నారనమాట. ఈ రోజు నాకు ముగ్గురు లిజినర్స్ కొత్త పేర్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెడ్డి గార్లపేట రవికుమార్ రెడ్డి మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యా వస్తారండి డెఫినెట్ గా వస్తారు, కొంచెం టైం తీసుకున్నారు లీవ్ లో ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఆ తర్వాతి మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూరు కడప కదర్ బాధ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు వడ్డే రంగ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ నా పేరు తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంసీ రెడ్డి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలకొల్లు నుండి సూర్యకుమారి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ మదన్ కుమార్ ధన్బాద్ ఓకే ఇందాకటిది. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ పెద్దాంజనేయులు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అక్తర్ ఇమాంబి వలీ బాషా రైట్ ఆన్సర్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ సీను చగానంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. గురుగుంట నుండి ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజరీన్ ఫ్యామిలీయా ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్
చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధార్థ. రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్. రైట్ ఆన్సర్. అండ్ ఇంకా క్వశ్చన్ ఏమిటి, అసలు మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు ఈ ప్రశ్నకి హయ్యెస్ట్ అనమాట ఆన్సర్స్ వచ్చినాయి, 100 క్రాస్ అయ్యి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి 100 ప్లస్ లో అంటే ఒక్క ప్రశ్నకే అన్ని మెసేజెస్ రాలేదు. ఈ ఒక్క క్వశ్చన్ నేను అడిగింది నందమూరి హరికృష్ణ గారి గురించి అడిగాను అనమాట. ఈ సినిమాకి ఇంకా వస్తూనే ఉన్నాయి. చెరుకుపల్లి నుండి హరికృష్ణ కూడా మెసేజ్, భాస్కర్ ట్రైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ వేదాయపల్లి నుండి కూడా నెల్లూరు రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అదన్నమాట, ఇంత ఇన్ని మెసేజెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అడిగాను కదా సీతయ్య ఎవరి మాట వినడు అని, నందమూరి హరికృష్ణ గారు సీతయ్య మూవీలో చెప్తారనమాట. అండ్ ఎన్టీఆర్ గారి థర్డ్ సన్, మూడో కుమారుడు. అండ్ మన ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఫాదర్. ఈయన కూడా చాలా సినిమాలు చేశారనమాట హరికృష్ణ గారు, లైక్ శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళమ్మ, తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, శ్రీరాములయ్య, శుభలేఖరు, సీతారామరాజు. అండ్ ఇందాక మనం పాట విన్నాం కదా లాహిర్ లాహిర్లో, అది కానీ శివరామరాజు అండ్ సీతయ్య. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇచ్చాను ఆ సినిమా నుంచే. అండ్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం, ఇట్లా చాలా సినిమాల్లో చేశారనమాట. సో అది మ్యాటర్. ఎనివే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఎలా గుర్తు చేసుకున్నాం, ఒక పాట కూడా విన్నాం. ఇంకొక పాట కూడా నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను సీతయ్య నుంచి. బట్ బిఫోర్ ద ఫైనల్ గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈ రోజు హరినాథ్ గారి జయంతి కూడా ఉంది తెలుసా, అంటే పాత హీరో అనమాట. ఈయన గారు అంటే ఎన్టీఆర్ గారితో కలిసి చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు. సో హరినాథ్ గారి జయంతి కూడా ఈ రోజే. బట్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఇంకొక ప్రశ్నకే మనకి అవకాశం ఉంటుంది. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ అంటారు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఆ సిటీ ఏంటో తెలిస్తే మీరు నాకు పంపించండి, మళ్ళీ నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది, రైట్ ఆన్సర్ ని తెలిస్తే 8662488114 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం నేను సీతయ్య చిత్ర నుంచి ఈ పాటను అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఉదిత్ నారాయణ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 50 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందే లో ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, సో 70 మెసేజెస్ నేను ఇప్పుడు చదవాలన్నమాట. సో అది మ్యాటర్, ఇంతకి స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పడిన జగనందర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పడన నుండి రైట్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ ఒకటి వచ్చేసింది వైజాగ్ ట. అయ్యో పేరైతే పంపించలేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, ఢిల్లీ అంటూ రాంగ్ ఆన్సర్ మూసాపేట నుండి. అండ్ రైట్ ఆన్సర్ చదివిన వాళ్ళ పేర్లు, వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కూనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు రాంగ్ ఆన్సర్, కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుండి రైట్ ఆన్సర్ దేవి రంగస్వామి శెట్టి వీళ్ళు పంపించారు. అండ్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు, ఓకే, ఇక్కడ నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయ విజయవాడ నుండి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ దారిపి నుంచి సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కోడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చేసేసాను భోజనం రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముద్దుజావలి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ నుండి కోడుమూరు తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వైజాగ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గాయత్రి మెసేజ్.

Saru, right answer. And Fani Satya Sri UK, right answer. And next message, Rajarao Pattikonda City. Okay, Gujarat state. Okay. Anyway, in right answer entani cheptanu vintu undandi. Anantapuram Tyler Ramesh, Ramesh mechanic Venkata Chalpati, right answer. And Tirupati nundi Devasena. కాదు కదా విశాఖపట్నం కాదు. ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలియ మెసేజ్ చేశారు అనమాట, రైట్ ఆన్సర్. దేవరగట్టు సల్మాన్ రాజు గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జంషద్పూర్ జార్ఖండ్. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ అది. ఆశా సినిమాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఇంకా మనకి 45 మెసేజెస్ ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఒడిశా కాదు, రాంగ్ ఆన్సర్. గడ్డ మంగయ్య బండారపల్లి నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, తిరుపతి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు భిలాయ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవకుమారి ఆకుతోటపల్లి నుండి మెసేజ్ చేశారు, అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఓకే జంషద్పూర్ మెసేజ్ చేశారు. ఎవరు మీ పేరు? గౌతమీ సాయి, గౌతమ్ సాయి కరివేన ఓకే రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య కూడా రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అంట. ముందుగా కదా ఈరోజు మన ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం అనమాట. ఎనీవే ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒక 25-28 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను మీకోసం ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ కూడా చూద్దాం. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఎస్, అర్థమైపోయింది కదా. అత్తారింటికి దారేది చితి నుంచి డేవిడ్ సైమన్ మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పాయకరావుపేటలో పోలవరం ఎడమకాలు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలు విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాష్టంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులు వయోవృద్ధులు స్వతంత్రంగా జీవించేలా చూడడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేశ్వరం అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపు లక్ష్యంగా పల్నాడు జిల్లా జలకలూరిపేట పట్టణంలోని పాఠశాలలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తమను సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన బడి కోసం డొనేట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు సీతారామన్ జిల్లా కలెక్టర్ టీడీ శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన విద్యాశాఖ సమయ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

विविध भारती एफ एम 101.3। సో అలా మనం సక్సెస్ఫుల్ గా సండే సండరీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకొని వివిధాలోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా 4 hours 3 minutes కి వచ్చేసింది కాబట్టి. సో మరి సండే సండరీలో ఫైనల్ గా కొన్ని మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి చూసేద్దాం. యా మళ్ళీ పెరిగిపోయిన మెసేజెస్, 35 అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఉదయగిరి నుండి అనుష డానియల్. మీరు ఈ రోజు వినిపించిన పాటలు, మీ మాటలు చాలా చాలా బాగున్నాయి, సూపర్ హిట్ మీ ప్రోగ్రామ్ ఈరోజు. ఇందాకటి ప్రశ్నకు అన్ని సమాధానాలు ఎందుకు వచ్చాయంటే అంటూ, ఓకే అందువల్ల ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ కి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. సెలవు టాటా, బై బై అంటూ బై అండి. ఓకే అండ్ వివిధ ప్రోగ్రామ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫేవరెట్ సింగర్ సాంగ్స్ ఉన్నాయన్నమాట, అన్ని కూడా ది బెస్ట్ సాంగ్స్. 4:10 నుంచి 4:50 వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనసీమ జిల్లా మోరిపొలం పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సుధీర్ శర్మ వాణి లక్ష్మీ నిర్మల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వలీ భాష ఇమాంబి, రైట్ ఆన్సర్ అనంతపూర్ నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ జార్ఖండ్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అశ్విన్ ఫ్రమ్ ఫ్యామిలీ, అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే మీరు మాటలు స్పష్టంగా పలుకుతారు, ఎదుటివారికి బాగా అర్థం అవుతాయి, ఈరోజు ఇన్ని మెసేజ్లు వచ్చాయి, కంగ్రాట్స్ మేడం, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ భాష, ఫ్యామిలీ మెంబర్స్, జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్, ఓకే రైట్ ఆన్సర్ అని పంపించారు. కోకిల పాలకులట, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే నిజంగానే ఎప్పుడు కూడా మెసేజెస్ మనకి 60-70 మధ్యలో, ఒక్కొక్క ప్రశ్నకి 60-65 మాక్సిమం అనమాట. అలాంటిది ఈ రోజు అసలు 110 దాటేసింది అంటే ఒక్కొక్క ప్రశ్నకి అలా అన్ని మెసేజెస్, నిజంగా మన లిజనర్స్ కూడా పెరిగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కానూరు నుంచి కాపారావు, కాపారావు గారా ఓకే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ముసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలుక నారాయణ ఆన్సర్, యమున జానకంపేట నుండి, రైట్ ఆన్సర్. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగా, ఇండియా అట. అబ్బా బాబా మీరు మామూలు కాదు. పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఎందుకని ఆన్సర్ ఏది, మీ పేర్లు పంపించారు అంతే, ఓకే. అండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా సందడే సందడి అదిరింది మేడం, నేను ముందు చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, జ్యోతి గారి షో అంటే ఇలానే ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెద్ద కాకాని నుంచి పద్మ చంద్రశేఖర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, సునీత ఫ్రమ్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ధర్మారావు ఛత్తీస్గర్ హెలో టు ఎవ్రీవన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ అందరికీ రైట్ రైట్ అని కాదు, మీది రైట్ ఆన్సర్ కాబట్టి నేను రైట్ అని చెప్తున్నాను. సత్యభార్గవి తారిపత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే మీరు నేను రైట్ అనే చెప్పాను. సీతయ్యది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు జార్ఖండ్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఓకేనా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో మధురాతి మధురంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపర్తి

ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ 100 డేస్ హిట్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, మనం సక్సెస్ఫుల్ గా సాంద్రి సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను మధ్యలో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ జంషద్పూర్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనం వివిధ ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. ఈరోజు సింగర్ స్పెషల్.

0: సో ఈ రోజు సింగర్స్ స్పెషల్ గా నేను చెప్పాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తాను అని చెప్పని. ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే అసలు ఆవిడ నోట్లో నుంచి ఏ పాట వచ్చినా గానీ ఆ గొంతులో నుంచి అంత అద్భుతం అనమాట, అంత అమృతంలాగా ఉంటుంది ఆ పాట అయితే మాత్రం. సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎన్నో సాంగ్స్ పాడారు, అంటే 25,000 మోర్ దాన్ 25,000 పైగా పాటలు పాడారు. అండ్ 2021లో పద్మభూషణ్ అండ్ 2005లో భారత ప్రభుత్వం ఆవిడని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అండ్ ఈ సింగర్ ఎవరు అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ చిత్ర గారు అనమాట, కేఎస్ చిత్ర గారు. సో చిత్ర గారు పాడినటువంటి పాటలు, ఆవిడ పాడిన పాటలు అయితే నేను మీకోసం ఈరోజు ప్లే చేస్తాను. దక్షిణ భారత నైటింగేల్ అని ఆవిడ బిరుదు కూడా అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 25,000కి ఎక్కువ, ఇంకా మోర్ దాన్ 25,000 సాంగ్స్ అయితే పాడారనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను పౌర్ణమి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను, చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది, అద్భుతంగా ఉంటుంది. వింటూ స్టే ట్యూన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ బిఫోర్ దిరకు షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అస్సలు మీరు మిస్ అవ్వద్దు, ఛానల్ అస్సలు మార్చద్దు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు.

వాళ్ళు నేను టైప్ టూ ఓకేనా? అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

यस विंटुनारु विविध भारती एफएम 101.3 वत मी ज्योति 4 hours 34 minutes 30 seconds लो उंदी वीबी क्लॉक एंड मनम उन्नाम विविध प्रोग्राम लो सो सिंगर स्पेशल गा चित्रगार पाडिनटुवंटि ब्यूटिफुल सांग्स अयिते विंटुन्नाम कदा సో మరి 25,000కు పైగా పాటలు పాడారండి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సమీ, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి అప్రాక్సిమేట్ గా 25,000కి పైగా పాటలు పాడారనమాట. అండ్ 2005లో ఇందాక నేను చెప్పాను కదా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆవిడ్ని సత్కరించారు. అండ్ 2021లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర గారు. సో మరి చిత్ర గారు పాడినటువంటి పాట సంతోషం చిత్ర నుంచి రాజేష్ తో కలిసి పాడిన పాట నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అఖిల భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 4 hours 45 minutes 14 seconds లో ఉంది వీ బీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. చివరిగా వినబోతున్న పాట అంతం చిత్రానికి చిత్ర జోజో పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: Watu wako hapa, watu watacheza, watu wako hapa, watu watacheza.
1: Vintanaru Vivid Bharati FM 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో చిత్రగారి స్పెషల్ విన్నారు, సింగర్ స్పెషల్ గా. అండ్ స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ నో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కాంతులేని నీరసం దేనికి సంకేతం అంటే చెప్తాను వినండి మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఆందోళన దిగులు చింత ప్రభావం కూడా శరీరంపై పడుతుంది, దీంతో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. డాక్టర్ సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఎంత నిద్రపోయినా నిద్ర లేనట్టుగా ఉంటారు, ఏవైనా మందులు వాడితే కూడా ఇలాగే నీరసంగా ఉంటుంది. మనలో చాలా మందికి నీరసం ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది, ఏ అనారోగ్యం లేకున్నా నిసత్తువగా ఉంటారు, ఎప్పుడు ఏవో ఒకటి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు, ఏ పని చేయకపోయినా ఎంతో అలసినట్టుగా ఉంటుందని అంటారు. నిత్యం కండరాల నొప్పులు అలసటతోనే తమ బతుకు బండిని లాగుతారు. అయితే ఇలా అవ్వడానికి వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఈ నిసత్తువను అధిగమించడానికి కొన్ని వైద్యుల సూచనలున్నాయి, అది ఇప్పుడు నేను మీకు వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. అస్సలోపిక ఉండకపోవడం, రోజంతా బలహీనంగా అనిపిస్తుందని డాక్టర్ల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వీరేమీ అధిక కష్టం చేసి ఇలా అవ్వదు. చాలా మంది రోగులు అన్ని తింటున్నాం, బీపీ షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని వైద్యుల వద్దకు వస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వసాధారణంగా అయిపోయింది. మన దేశంలో ముఖ్యంగా రక్తహీనత, విటమిన్ డి లోపం, మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఈ వ్యాధి వస్తుంది. ఎనీమియా, దీర్ఘకాలిక వ్యాధులు, శాకాహారం తీసుకునే వారిలో లేదా వైరల్ ఫీవర్ తో వ్యాధుల బారిన పడుతూ ఉన్నవారు కూడా బాధితులే. ఏ కారణం లేకుండా ఇలా నీరసం బారిన పడితే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని అంటారు. శరీరంలో అవయవాలు బలహీనంగా అయిపోతాయి, విపరీతమైన నొప్పి, అది కండరాల నొప్పి లేదా ఏదైనా కారణం కావచ్చు. అతిశుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముడి ధాన్యాలు తీసుకోకపోవడం, సమయానికి తినడం వంటివి మారిపోయాయి. రిఫైన్డ్ ఫుడ్ అంటే పాలిష్ చేసిన రైస్ వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ తగ్గి ఇలా నీరసంగా అవుతుంది. ఆయిలీ ఫుడ్ తింటే కూడా ఇలా మత్తుగా ఉంటుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫ్రూట్స్ వంటివి, ఎనర్జీ డ్రింక్స్ లో కూడా కొవ్వు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తాత్కాలికంగా ఎనర్జీ వచ్చినా ఆ తర్వాత మళ్లీ నీరసం వస్తుంది. సమతుల్య ఆహారం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకుంటూ మధ్యలో స్నాక్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైనవి మాత్రమే తీసుకోవాలి.

కొంతమంది డైట్ అంటూ కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ సరైన ఆహారం తీసుకుంటూ డైట్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలను ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచాలి. టానిక్స్ వంటి వాటిపై ఆధారపడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. దీనికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణం. ఇది నీరసానికి దారితీస్తుంది. ఫలితంగా రోజు వారి పని చేయాలన్నా కష్టతరంగా మారుతుంది. దీనికి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు సరైన నిద్ర కూడా అవసరం. పిల్లలు పెద్దలు కనీసం వారానికి 5 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి, లేదా 30 మినిట్స్ నడవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ల సలహాలతో ఏదైనా స్లైట్ లైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, కానీ చాలా ఎక్కువ హృదయ స్పందన రేటు రక్తపోటు పెరుగుదల పెంచుతుంది. అలసట అనేది శారీరక మానసిక కార్యకలాపాలకు ప్రతిచర్య. సాధారణంగా అలసట విశ్రాంతి లేదా కార్యాచరణను తగ్గించడం ద్వారా తగ్గించబడుతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కొన్ని జీవనశైలి ఎంపికల వల్ల దీని బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని రకాల ముఖ్యమైన కారణాలు అలసటకు దారితీస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఫస్ట్, తగినంత నిద్ర పోకపోవటం. నిద్ర తక్కువగా పోయే వారిలో అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. పెద్దలు ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఈ తరహా అలసటకు పరిష్కార మార్గం నిద్రకు ప్రాధాన్యతనివ్వటం, నిద్రకు సాధారణ షెడ్యూల్ ను పెట్టుకోవడం, పడక గదిలో ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ టెలివిజన్స్ నిషేధించడం, ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ నుండి సహాయం పొందటం ద్వారా నిద్ర రుగ్మత తగ్గించుకోవాలి. కొందరు వ్యక్తులు తగినంత నిద్రపోతున్నారని అనుకుంటారు, కానీ స్లీప్ యాప్నియా వారికి నిద్ర సరిగ్గా పట్టనివ్వదు. ఇది రాత్రంతా శ్వాసను అంతరాయం కలిగిస్తుంది. ప్రతి అంతరాయం మిమ్మల్ని ఒక క్షణం మేల్కొల్పుతుంది. అయితే ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 8 గంటలు మంచం మీద నిద్రపోయినప్పటికీ మీకు నిద్ర కరువు అయినట్లుగానే అనిపిస్తుంది. ఇందుకోసం ముందుగా అధిక బరువుతో ఉంటే బరువు తగ్గించాలి, సిగరెట్ స్మోకింగ్ మానేయాలి, నిద్రపోతున్నప్పుడు మీ వాయు మార్గాలు తెరిచి ఉండడంలో సహాయపడటానికి మీకు సిపిఏపి పరికరం అవసరమవుతుందేమో వైద్యుల సలహాతో తెలుసుకోండి. శక్తి తక్కువగా ఉండటం, చాలా తక్కువ తినడం వల్ల అలసట వస్తుంది. అలాగే తినాల్సిన ఆహారాలు కాకుండా తినకూడని ఆహారాలు తినడం కూడా సమస్యకు కారణం కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ మోతాదులో అల్పాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలో ప్రోటీన్, కాంప్లెక్స్ పిండి పదార్థాలను చేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ వీట్ బ్రెడ్తో ఎగ్స్ తినండి. స్థిరమైన శక్తి కోసం రోజంతా స్మాల్ మీల్స్ ప్లాన్ చేయండి. మహిళల్లో అలసటకు ప్రధాన కారణాల్లో రక్తహీనత ఒకటి. ఇది మహిళలను ప్రమాదంలో పడేస్తుంది. మనిషికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం, ఎందుకంటే అవి మీ కణజాలాలకు అవయవాలకు ఆక్సిజన్ ని తీసుకెళ్తాయి. ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత తొలగించుకోవటం కోసం ఐరన్ సప్లిమెంట్ ని తీసుకోండి. లీన్ మీట్స్, లివర్, షెల్ ఫిష్, బీన్స్, మిల్లెట్స్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మీరు దీన్ని నివారించవచ్చు. డిప్రెషన్ ని ఎమోషనల్ డిసార్డర్ గా భావించవచ్చు, కానీ ఇది అనేక శారీరక లక్షణాలకు కూడా దోహదపడుతుంది. అలసట, తలనొప్పులు, ఆకలి మందగించడం వంటివి చాలా సాధారణ లక్షణాలు. కొన్ని వారాల కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. డిప్రెషన్ టాక్ థెరపీ లేదా మందులకు బాగా స్పందిస్తుంది. థైరాయిడ్ అనేది మీ మెడ అడుగు భాగంలో ఉండే చిన్న గ్రంథి. ఇది మీ జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం ఇంధనాన్ని శక్తిగా మార్చే వేగం గ్రంథి చురుగ్గా పనిచేయాలి. అలా చేయనప్పుడు జీవక్రియ చాలా నెమ్మదిగా పనిచేసినప్పుడు బరువు పెరగొచ్చు. రక్త పరీక్ష థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నట్లు నిర్ధారిస్తే సింథటిక్ హార్మోన్లు మిమ్మల్ని వేగవంతం చేస్తాయి. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారిలో అసాధారణంగా అధిక స్థాయి చక్కెర శరీర కణాల్లోకి ప్రవేశించకుండా రక్త ప్రవాహంలోకి ఉండిపోతుంది. అక్కడ ఇది శక్తిగా మారుతుంది. ఫలితంగా శరీరానికి సరిపడా తిన్నప్పటికీ ఆవిరైపోతుంది. నిరంతర వివరించలేని అలసట ఉంటే మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. చికిత్సతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు కూడా చేసుకోండి. నిద్రకు ఆటంకాలు, ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్

0: లేకపోవడం ఇతర కారకాలు అలసటకు కారణమవుతాయి. గుండె ఊపిరితిత్తుల పరిస్థితులు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి, మంటను కలిగిస్తాయి, అలసటను కలిగిస్తాయి. అలసటను ముందుగానే గుర్తించడం వల్ల రాబోయే ఆరోగ్యపరమైన సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటిగ్ అండ్ ఇట్స్ రెమెడీస్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ అ స్వీట్ లిటిల్ బాయ్ ఓన్లీ విత్ అ ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

Bharti FM 101.3. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. ఈ సాయంకాలం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం జీవితం కథానిక వింటారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న రాజేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం పోషకాహార ప్రాధాన్యత గురించి డాక్టర్ సింధు విజయ్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం, అనంతరం కవితాగానం వింటారు. కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క సెప్పింది సేపలు దొరకాయి కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కథానిక అనంతరం ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు హలో అభిరుచి కార్యక్రమంలో వెంటనే వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకొని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం, 6:30

0: 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ప్రసార విశేషాల వివరాలు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో ఉపయోగపడేటువంటి అంశాలను వినిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. పిల్లల పెంపకం అనేది ఎంత సమర్థవంతమైనటువంటి బాధ్యతో తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నవీన సాంకేతిక రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక కత్తి మీద సాము వంటిదని చెప్పచ్చు. కానీ రోజులు ఎలా గడుస్తున్నా, ఎలాంటి రోజులు మనకు ఎదురవబోతున్నా పిల్లల్ని పెంచడం అనేది అనివార్యం. కాబట్టి సరైన మార్గంలో మనం పిల్లల్ని పెంచుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు జరగవు అన్నది నగ్న సత్యం. కాకపోతే పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో కొన్ని కొన్నిసార్లు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే స్వీయ పరిశీలన, మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, ఎలాంటి భావాలతో పిల్లల్ని మనం అభివృద్ధి పరుస్తున్నాం అనేటువంటి విషయాల గురించి కూడా తప్పకుండా మనం ఆలోచించాలి. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే పిల్లల్ని పెంచడం అనేది ఒక కళాత్మకమైనటువంటి నైపుణ్యం. సో పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు కానీ, పిల్లలతో మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కానీ, పిల్లలకు ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు కానీ, ఏదైనా ఒక విషయానికి పిల్లల్ని అర్థవంతంగా నచ్చజెప్పేటప్పుడు కానీ మనం పిల్లలతో ప్రేమగా మాట్లాడుతున్నామా లేదా భయాందోళనలతో మాట్లాడుతున్నామా, అంటే మనం చేస్తున్నటువంటి ఈ పేరెంటింగ్ ప్రేమతో నడిపిస్తున్నామా లేకపోతే భయంతో నడిపిస్తున్నామా అనేటువంటి విషయమే. ఎందుకంటే

పిల్లల్ని కొలిచేటువంటి పరికరం అంటే ప్రేమ విషయంలో ఎలాంటి పరికరం ఈ ప్రపంచంలోనే లేదు. అంటే అది ఒక కొలమానం లేనటువంటి, ఒక నిగూఢమైనటువంటి, ఒక అతిపెద్ద విస్తారమైనటువంటి సంకల్పం. కాబట్టి ప్రేమతో మనం పిల్లల్ని పెంచడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్నటువంటి రోజుల్లో భయంతో కూడా పిల్లల్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ ప్రేమతో చేసేటువంటి పేరెంటింగ్ బెస్టా, లేకపోతే భయంతో చేసేటువంటి పేరెంటింగ్ బెస్టా, వీటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే ఇవాళ కార్యక్రమం వినండి, ఖచ్చితంగా మీకంటూ కొన్ని డౌట్స్ మీ మదిలోకి వస్తుంది. సో వాటికి సంబంధించిన డౌట్స్కి కూడా మనం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యే ముందుగా ఒక మంచి పాటతో అయితే కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. అమిగోస్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం, ఎస్పీపీ చరణ్ అలాగే సమీరా భరద్వాజ్ ఆలపించగా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మనం వింటున్నాం వనితాబాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. కాన్సెప్ట్లకు ఎంట్రే ముందుగా మనం వేసుకుంటున్నటువంటి ప్రశ్న, మనం చేస్తున్నటువంటి పేరెంటింగ్ ప్రేమతో చేస్తున్నామా లేకపోతే భయంతో చేస్తున్నామా? మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం ఎలా ఫైండ్అవుట్ చేయాలి? మన పేరెంటింగ్ని ప్రేమ నడిపిస్తుందా లేక భయం నడిపిస్తుందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం వెతుక్కోవాలనుకుంటే ముందుగా మనం ఎలాంటి విషయాన్ని పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేటువంటివి. ఉదాహరణకు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జ్వరం వస్తే మనం నిద్రపోం కానీ పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఇక వాళ్ళు స్కూల్కి మొదటిసారి వెళ్తే పిల్లలకంటే మనకే ఎక్కువ టెన్షన్. మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు కింద పడిపోతారేమో అని మన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండేది. వాళ్ళు పరీక్షలు రాస్తుంటే రాసేది వాళ్లే అయినా ఫలితం వచ్చేంత వరకు కంగారు పడేది మనమే. మరి ఇంత ప్రేమ ఈ భూప్రపంచం మీద, పిల్లల మీద తల్లిదండ్రులకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? అందుకే మన జీవితంలో చాలా నిర్ణయాలు పిల్లల కోసమే మనం తీసుకుంటాం. ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ ట్యూషన్, ఎంత చదవాలి, ఎవరితో తిరగాలి, ఎంతసేపు ఫోన్ వాడాలి, ఏ కోర్స్ ఎంచుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా పిల్లల మంచి కోసమే. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మన ప్రతి నిర్ణయాన్ని నిజంగానే ప్రేమ నడిపిస్తుందా లేక ప్రేమ రూపంలో దాక్కున్న భయమా? ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వింటే మీ మనసులో కూడా ఒక ప్రశ్న మొదలయ్యుంటుంది. భయమా? లేదు, నేను చేసే ప్రతిదీ నా పిల్లల మంచి కోసమే అని మనకు మనం సర్ది చెప్పుకోగలిగేటువంటి సిచ్యువేషన్స్ కోకొల్లలుగా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. మనలో చాలామంది తల్లిదండ్రుల్ని పిల్లలు భయంతో పెంచడం లేదు, ప్రేమతోనే పెంచుతున్నారు. కానీ కొన్నిసార్లు మనకే తెలియకుండా ప్రేమ నిశ్శబ్దంగా డ్రైవర్ సీట్ నుంచి దిగిపోయి ఆ స్థానంలో భయం వచ్చి కూర్చొని కారును ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అది జరిగిన విషయం కూడా మనకు అసలు తెలుసుండదు. అప్పుడు ఆ సమయంలో మన నిర్ణయాలు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, మన స్పందన కూడా మారిపోతుంది. అదే ప్రమాదం. ఎందుకంటే మాట్లాడే భాష, భయం కూడా రెండూ ఒకే రూపంలోనే ఉంటుంది. ఉదాహరణకు, చదువు, జాగ్రత్త, అలా చేయకు, బయటకు వెళ్ళకు, ఫోన్ పెట్టు, బయటకు చూస్తే దెబ్బలు తగులుతాయి, ఈ మాటలన్నీ కూడా రెండూ ఒకేలాగే కనిపిస్తాయి. కానీ సందర్భాలు, అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి అది ప్రేమ లేకపోతే భయమా అనేది మనం పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. ఆ మాటలు వెనుకున్న భావం మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. అక్కడే ప్రేమతో చేసే పేరెంటింగ్కు భయంతో చేసే పేరెంటింగ్కు తేడా మొదలవుతుంది. మరి ఆ తేడాని ఎలా గుర్తించాలి? కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో మనం కనుక బేరీజ్ వేసుకుంటే అది ప్రేమతో చేసిన పేరెంటింగా లేకపోతే భయంతో చేస్తున్న పేరెంటింగా మనకు అర్థమవుతుంది. బేరీజ్ వేసుకునే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా? బ్యాచిలర్ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ని విందాం.

0: బ్యాచులర్ చిత్రం నుంచి శ్రీశ్రీరామ్ అలపించిన బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ నేత విన్నారు. మీరు వింటున్నారు వనిత వాణి కార్యక్రమం. కార్యక్రమాన్ని కొనసాగించే ముందుగా ఇప్పటికు వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనవింటున్న వనితవాణి కార్యక్రమంలో పేరెంటింగ్ లో భయంతో నడిపించేదానికి ప్రేమతో నడిపించేదానికి మధ్య గల వ్యత్యాసాలు. కొన్నిసార్లు వాటి మధ్య తేడాను గుర్తించకుండా అంత సులభం కాదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ప్రేమ చెబుతుంది చదువు, నీకు జీవితంలో మరిన్ని అవకాశాలు రావాలి అని పిల్లలతో. భయం కూడా అదే చెబుతుంది, కాకపోతే ఎలా, చదువు లేకపోతే జీవితంలో వెనకబడిపోతావు అంటూ. మరొక సందర్భంలో ప్రేమ చెబుతుంది బయటకు వెళ్ళు కానీ జాగ్రత్తగా ఉండు అంటూ. అదే భయం చెబుతుంది ఏ రోజుల్లో ఎవరిని నమ్మలేం, అసలు బయటికే వెళ్లొద్దు అంటూ. మరొక సందర్భంలో ప్రేమ అడుగుతుంది ఈరోజు ఏం కొత్తగా నేర్చుకున్నావు, అదే భయం అడుగుతుంది ఎన్ని మార్కులొచ్చాయి. మరొక సందర్భంలో ప్రేమ చెబుతుంది తప్పు చేశావా, పర్లేదు దాని నుంచి

అసలు వాళ్ళు పడిపోకుండా చూడాలని ప్రయత్నిస్తుంది. అక్కడే ఒక చిన్న తేడా, నెమ్మదిగా అదే పిల్లల జీవితంలో పెద్ద తేడాగా మారిపోతుంది. ఇప్పుడు మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, ఇంత ప్రేమ ఉన్న మనలోకి ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మనం పిల్లలు పుట్టినరోజు నుంచే ఇలా భయపడేవాళ్ళమా? కాదు, నిజానికి పిల్లలు పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాల్లో మన పేరెంటింగ్లో భయం కంటే ఆనందమే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మొదటిసారి నవ్వినప్పుడు, మొదటి అడుగు వేసినప్పుడు, మొదటి మాట మాట్లాడినప్పుడు మనకు మార్కులు గుర్తుకురావు, ర్యాంకులు గుర్తుకురావు, భవిష్యత్తు కూడా గుర్తుకురాదు. ఆ క్షణాన్ని ఆస్వాదించడం మాత్రమే గుర్తుంటుంది. కానీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ళను పెంచేది మనం మాత్రమే కాదు, మనతో పాటు ఈ ప్రపంచం కూడా వారిని పెంచడం మొదలు పెడుతుంది. అది పిల్లలతో కాదు, మనతో మాట్లాడుతుంది. ఈ రోజుల్లో పోటీ చాలా పెరిగిపోయింది, మంచి స్కూల్లో సీట్ రాకపోతే చాలా కష్టం, అందరూ కోచింగ్ పంపేస్తున్నారు, పక్కింటబ్బాయి ఇప్పటికే ఇది నేర్చుకుంటున్నాడట, ఇప్పటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ప్రతి మాట మన పిల్లల గురించి ఆలోచించి చెప్పిందే, ప్రతి హెచ్చరిక వాళ్ల మంచి కోసమే. అందుకే మనం వాటిని ప్రశ్నించం, గుడ్డిగా నమ్మేస్తాం. కానీ అలాంటి వందల మాటలు ఏళ్ల తరబడి వింటూ వింటూ వింటూ పిల్లల్లో ఒక చిన్న భయం పుడుతుంది. ఆ భయం కూడా మన పిల్లల మీద ప్రేమ వల్లే పుడుతుంది. వాళ్ళు బాధపడకూడదని, వాళ్ళు వెనుకబడి పోకూడదని, వాళ్ళు జీవితంలో కష్టపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన వాళ్ళ ఈ రోజుని చూసే మన కళ్ళను కప్పేస్తుంది. అప్పుడు మనకు కనిపించేది పిల్లలు కాదు, వాళ్ళ భవిష్యత్తు మాత్రమే. మనలోకి భయం వచ్చినందుకు మనం అంతమాత్రానికే చెడ్డ తల్లిదండ్రులం అయిపోం కదా. అసలు భయం ఉండడం కూడా ప్రేమకు మరో రూపమే. కానీ మన ప్రేమ మొత్తం భయంతో కప్పేయడం మాత్రం ఏమాత్రం సరికాదు. కాబట్టి పిల్లల్ని పెంచేటువంటి తరుణంలో, పిల్లలతో మాట్లాడేటువంటి ఆ పదజాలంలో కొన్ని మన భావాల్ని అదుపులో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా పిల్లలకు మనం పాజిటివ్ రూట్స్ని వేసిన వాళ్ళమవుతాం. ఎందుకంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ల గురించి మనం ఎక్కువగా భయపడతాం. సమస్య భయంలో ఉండడం లేదు, ఆ భయం మన నిర్ణయాలను నడిపించడం మొదలుపెట్టినప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే భయం పిల్లలను వినేలా చేయగలదు కానీ ఆలోచించేలా చేయలేదు. మార్కులు తెప్పించగలదు కానీ నేర్చుకోవాలనే ఆనందాన్ని మాత్రం అస్సలు ఇవ్వలేదు. క్రమశిక్షణకు పిల్లలను తీసుకురాగలదు కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంచలేదు. అలా మనకు తెలియకుండా పిల్లల మనసులో కొన్ని కొన్ని చిన్న చిన్న నమ్మకాలు పుడతాయి. తప్పు చేయకూడదు, ఫెయిల్ అవ్వకూడదు, అమ్మా నాన్నలకు కోపం రాకూడదు, ఇలాంటివి. మొదట ఇవి చిన్న వాక్యాల్లాగే అనిపించినా కొద్ది కొద్దిగా వాటి వెనుక ఇంకో పెద్ద భయాలు దాక్కుంటాయి. నేను వాళ్ళను నిరాశపరచకూడదు అని ముందుగా మనం అనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు. కాబట్టి మనం చేసేటువంటి పేరెంటింగ్లో ప్రేమతో పాటుగా భయము ఉండాలి, భయంతో పాటు ప్రేమ కూడా ఉండాలి. ఏదైనా కానీ రెండు సమపాళ్ళల్లో ఉన్నప్పుడే వచ్చేటువంటి రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా, ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం. కార్యక్రమాన్ని వింటున్న ప్రతి తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, మీ పిల్లలతో మీరు భయంతో పేరెంటింగ్ చేస్తున్నారా, లేకపోతే ప్రేమతో పేరెంటింగ్ చేస్తున్నారా? ఒకవేళ భయం మాత్రమే ఉంటే దయచేసి భయాన్ని పక్కన పెట్టి ప్రేమకు ఎక్కువ మోతాదు ఇవ్వండి. ఒకవేళ ప్రేమే ఎక్కువగా ఉంటే కొంచెం ప్రేమతో పాటు భయాన్ని కూడా కలపండి. ఖచ్చితంగా ఒక టేస్టీ రెసిపీ తయారైనట్టు ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి పిల్లల్ని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనం విన్నటువంటి పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు విన్నారు వనితవాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అవుతుంది. ఇప్పుడు విందాం యువతరంగం కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డ్ని విద్య, ఉద్యోగ సమాచారాలు, కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తోంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మన ఆకాశవాణి యువత కోసం మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చే సిద్ధంగా ఉంది. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ఒత్తిడి ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నటువంటి ప్రక్రియ. స్కూల్ విద్యార్థులు మొదలు వయోవృద్ధుల వరకు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నటువంటి వైనం. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు విద్యార్థులు, ఉద్యోగస్తులు సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు ఇప్పటి రోజుల్లో. దీంతో సైకాలజీ అనేది చక్కటి కెరీర్ అవకాశంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో సైకాలజీ కెరీర్ ట్రెండ్స్, నైపుణ్యాలు పొందేందుకు గల మార్గాలు, భవిష్యత్తు అవకాశాలపై ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నితి వినేద్దాం. నిన్ను కోరి చిత్రం నుంచి గోపీసుందర్ సంగీత సారథ్యంలో కార్తిక్ మరియు చిన్మయి ఆలపించగా

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ కు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సైతం ప్రస్తుతం పలువురు సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సన్నద్దమవుతున్న వారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం సైకాలజిస్టులను సంప్రదిస్తున్నారు. అదేవిధంగా చదువుల ఒత్తిడితో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుండటంతో కాలేజీల్లో సైకాలజిస్టుల సేవలను కూడా అందుబాటులోకి ఉంచుతున్నారు. సో దీంతో సైకాలజీ చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రధానంగా మూడు రకాల సైకాలజిస్టులకు బాగా విపరీతమైన ప్రాధాన్యత పెరుగుతుంది. వాళ్ళు అకాడమిక్ సైకాలజిస్టులు, ఆర్గనైజేషనల్ కమ్యూనిటీ సైకాలజిస్ట్, అలాగే క్లినికల్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు. అకాడమిక్ సైకాలజిస్టుల విభాగంలో కళాశాల విద్యార్థులు కెరీర్ పరంగా అలాగే ఒత్తిడి లేకుండా ముందుకు సాగేలా కౌన్సిలింగ్ ఇవ్వడం అకాడమిక్ సైకాలజిస్టులు చేసేటువంటి పని. ఇకపోతే విధి నిర్వహణ పరంగా ఎదురయ్యేటువంటి ఒత్తిడిలో ఉద్యోగుల్లో మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేది ఆర్గనైజేషనల్ అండ్ కమ్యూనిటీ సైకాలజిస్ట్. తర్వాత వీరు పూర్తిగా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి చికిత్స అందించి ఉపశమనం కల్పిస్తారు క్లినికల్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు. అకాడమిక్గా సైకాలజీ విభాగంలో బ్యాచిలర్ స్థాయి నుంచే పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, ఆ తర్వాత

తర్వాత పీజీ ఎంఫిల్ పిహెచ్డీల్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో పలు యూనివర్సిటీలు పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ, డిప్లొమా ఇన్ సైకాలజీ వంటి కోర్సులను కూడా అందిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి వర్సిటీల్లో పీజీ సైకాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వర్సిటీలు బీఏ స్థాయిలోనూ వీటిని అందిస్తున్నాయి. సైకాలజీ కోర్సులను అందించడంలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, అన్నామలై యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ వంటి వాటికి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయన్నమాట. కాబట్టి సైకాలజీలో ఏ స్పెషలైజేషన్తో కోర్సు పూర్తి చేసినా భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి అవకాశాలని అందుకోవచ్చు. కౌన్సిలింగ్ నిపుణులుగా సేవలు కూడా అందించవచ్చు. కెరీర్ కౌన్సిలర్స్, అకాడమిక్ కౌన్సిలర్స్, కార్పొరేట్ కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్, సైకాలజీ ప్రొఫెసర్, కన్సల్టెంట్ వంటి ఉపాధి మార్గాలు వేలుగా మన కళ్ళ ముందు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ఇలాగే ఉపాధి వేదికలు, మరి ఇందులో మనం ఎటువంటి కోర్సెస్ని ఎంత త్వరగా చేసుకోవచ్చు, ఇందులో మనం కోర్స్ని కంప్లీట్ చేయడానికి కావలసినటువంటి విలువైనటువంటి సమాచారం ఏంటి, వీటన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. 100% లవ్ చిత్రం నుంచి టిప్పు ఆలపించగా సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: RBI అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. మనం వింటున్నాం సైకాలజిస్ట్ విభాగంలో మనకు ఉండేటువంటి అవకాశాలు ఎలాంటివి అనేటువంటి విషయం గురించి. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రధానంగా స్వచ్ఛంద సంస్థలు, రీహాబిలిటేషన్ సెంటర్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్స్ లో ఉపాధి విస్తృతంగా ఉంది. కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం IITలు, IIMలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వీటిల్లో సైకాలజీ నిపుణులను అందుబాటులో ఉంచాలి అనేటువంటిది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని AICTE పేర్కొంది. దీంతో సైకాలజిస్టులకు రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరగనుంది. కాబట్టి సైకాలజీ విభాగం ప్రత్యేకమైనదని మనం చెప్పచ్చు. క్లియర్ గా క్లినికల్ సైకాలజీ ఈ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే అందుబాటులో ఉంది. బ్యాచులర్ స్థాయిలో సైకాలజీ ఒక సబ్జెక్టుగా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. దీన్ని పూర్తి చేసిన వారికి హాస్పిటల్స్, మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో అవకాశాలు లభిస్తాయి. వీరు వ్యక్తుల మానసిక సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మన దేశంలో PG స్థాయిలో సైకాలజీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి 5,00,000 రూపాయల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. సైకాలజిస్టులు, కౌన్సిలర్స్, సైకోథెరపిస్టులుగా సొంత ప్రాక్టీస్ ప్రారంభించడం ద్వారా ఆదాయం మరింత ఎక్కువగా కూడా పొందొచ్చు. సైకాలజీ రంగంలో రాణించాలంటే ఓర్పు నేర్పు ఎంతో అవసరం. ఇది అత్యంత భిన్నమైన విభాగం కాబట్టి రకరకాల మానసిక సమస్యలతో వచ్చే వ్యక్తుల సమస్యలను ఓర్పుగా వినడం, సమస్యను విశ్లేషించడం, తగిన సలహా ఇవ్వడం వంటివి మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ విధంగా ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క కెరీర్ కూడా చాలా ఉజ్వలంగా ఊపందుకుంటుంది అని అయితే మనం చెప్పొచ్చు. ఇలా సైకాలజిస్ట్ కోర్సును పూర్తి చేసుకోవాలనుకునే వారు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ మనకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలు మనం కనుక విస్తృతంగా మనం పోటీ పడ్డామంటే డెఫినెట్ గా మనకు ఫ్యూచర్ లో మంచి ఇన్కమ్ సోర్స్ అనేది అయితే డెవలప్ అవుతుందని చెప్తున్నామన్నమాట. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం సిద్ధంగా ఉంది, వినేద్దాం. కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత కూలీ చిత్రం నుంచి శుభలాష్ని అలాగే అనిరుద్ధ రవిచంద్రన్ ఆలపించగా.

0: டாக்டர் ராஜசேகர் ஐ ஹாஸ்பிட்டல் சூப்பர் ஸ్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే కెరీర్ గైడెన్స్ కు సంబంధించినటువంటి విలువైన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం విందాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీలో 13,700 పోస్టులకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ ఉద్యోగాలున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచులర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులు పోటీ పడొచ్చు. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. పోస్టుల వివరాలు 13,706 ఉండగా ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్, ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగం, అలాగే ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ విభాగంలో, సీఏ విభాగంలో, ఆఫీసర్ స్కేల్ 2 విభాగంలో లా పోస్టులు, అలాగే ఆఫీసర్ స్కేల్ 2 విభాగంలో ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్, సీనియర్ మేనేజర్ విభాగాలు ఖాళీలుగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచులర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికొస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విభాగానికి 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ విభాగానికి 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ విభాగంలో 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ విభాగంలో 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా లభిస్తుంది. పోస్టును అనుసరించి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ పరిశీలన కూడా జరుగుతుంది. వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ 1/9/2026, ఆన్లైన్ దరఖాస్తులు ముగింపు 21/9/2026. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షలు నవంబర్, డిసెంబర్ నెలలో జరుగుతుంది. అలాగే ఆన్లైన్ మెయిన్ పరీక్షలు డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.ibps.in. వెబ్సైట్ మరొకసారి www.ibps.in. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇరుముడు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం. పాడిన వారు హేషం అబ్దుల్ వహాబ్, అలాగే సాధిక కేఆర్.

మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి.

0: For more details, log into sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: The Supreme Court today said it will take up the reconstitution of the Bar Council of India after the newly elected state bar councils complete the statutory process for constituting the BCI. The Apex Court was hearing pleas challenging the continued occupation of the BCI chairperson's post by senior advocate Manan Kumar Mishra and the purported extension of his tenure till 2030. The government has announced the Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skalzang Rigsin in Land Adventure category, Remo Saha in Water Adventure category, and Shiv Prasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to 3 consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: Premium, zyada bonus, apno ke liye sabse sahi, aakhri alive. इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
4: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి ఆమె ఇస్తున్నా సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
3: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి నీవ వెలిగొండ పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ
5: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హందరి నవా చేస్తాం, అటు వెలుగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక పెద్ద పండుగకి మళ్ళీ మనందరం కూడా సిద్ధం అవుతున్నాం.
3: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన

కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరు బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికి ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పథకం సాధించిన హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు.
గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్ 23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా

0: జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా రన్నర్అప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాల దేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్య ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వసేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ CEO రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయ్ బంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చ చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః సమారబ్ధం ద్విదివసీయ విభాగీయ శిఖర సమ్మేళనం ప్రథమ విభాగీయ శిఖర సమ్మేళనం అస్తి యస్య పరికల్పనా ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇత్యస్య భావం సుదృఢం కర్తుం సహకారీ సంఘవాదం సుదృఢం కర్తుం చ కల్పితా అస్తి. శిఖర సమ్మేళనం కేంద్ర రాజ్యయోః మధ్య మహత్వపూర్ణ క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే చర్చాం కర్తుం కాలబద్ధ కార్యయోజనానాం వికాసాయ చ యోజయతి. జల ఆధారభూత సంరచనానాం పరియోజనానాం సమయోచిత కార్యాన్వయనం జల పంచాయత్ జనసహభాగిత క్యాచ్ ద రెయిన్ పేయజల స్రోత సుస్థిరత జల జీవన్ మిషన్ 2.0 ఇత్యాదీనాం చతుర్ణాం ప్రముఖ క్షేత్రాణాం విషయే సమ్మేళనస్య కేంద్రబిందుః అస్తి. అయం ఉపక్రమః రాష్ట్రీయ లక్ష్యాణాం కృతే సహభాగిత్వస్య దాయిత్వం ప్రవర్ధయితుం ప్రయతతే తథా చ ప్రశాసనస్య సేవా ప్రదానే విచార విమర్శః పరిమాణీయ పరిష్కారేషు పరివర్త్యతే ఇతి సునిశ్చితోతి. నేపాలదేశస్య వర్తమాన ఉద్ధార సహాయ ప్రయాసేషు భారతం సర్వవిధ సహాయం ప్రదదాతి. సహాయోద్ధార సామాగ్రిం వహమానం పంచమం భారతీయ విమానం అద్య నేపాలదేశం ప్రతి ప్రస్థితః అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అకథయత్ యద్విమానే 11 ఉద్ధారదళం 15.5 టన్మితం ఆవశ్యక ఔషధయై సహ విశేషోపకరణైః ఉపయుక్తం అస్తి. అత్రాంతరే 21 సదస్యాత్మకం భారతీయ ఫారెన్సిక్ దళం నేపాలదేశే సద్యః ఏవ ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితానాం జనానాం పరిచయే సహాయం కర్తుం ఫారెన్సిక్ విశేషజ్ఞైః సహ DNA ప్రారూపాణాం విశ్లేషణం ప్రారభత్. నేపాలదేశే వినాశకారి జలాప్లావనేన మృతకానాం సంఖ్యా ప్రాయః 11 పరిమితా అభవత్. నేపాలస్య రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబ

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూర్ ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సుళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 సెప్టెంబర్ 12 జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశమున్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక.

0: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ అందిస్తున్న విశేష సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. ఐఆర్సీఎస్ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రక్తదాన కార్యక్రమ విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదులో సాధించిన ప్రగతిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి సవరించిన షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అభ్యంతరాల దాఖలకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. అలాగే నోటీసులు జారీ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది. తుది ఓటర్ల జాబితాను 9న ప్రచురించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్హులైన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని, వివరాల్లో మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచించింది. ఎస్ఐఆర్ను విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. రైఫిల్ షూటింగ్లో దువ్వూరు మనస్విని మరోసారి ప్రతిభ చాటుకుంది. కేరళలో జరిగిన సౌత్ జోన్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 U14 విభాగంలో నెల్లూరు జిల్లా తరపున పాల్గొని 400 స్కోర్కు 375 స్కోర్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తండ్రి దువ్వూరు సాయికృష్ణారెడ్డి మంగళవారం కోటలో తెలిపారు. మండలంలోని దొరువకట్టుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు సాయికృష్ణారెడ్డి కుమార్తె మనస్విని నెల్లూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు. జూలై నెలలో తిరుచిలో జరిగిన సీబీఎస్ఈ సౌత్ జోన్ 1 రైఫిల్ షూటింగ్లో ఛాంపియన్షిప్ U14 బాలికల ఈవెంట్లో మనస్విని స్వర్ణ పతకం సాధించినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి సింహాచలం సూచించారు. మండలంలోని కనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారి సిబ్బందితో మాట్లాడారు. ఓపీ విభాగంలో ఏ వ్యాధులతో రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి సర్వే చేయించాలని ఆదేశించారు. ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో సమాచార వేదిక సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా, నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి

0: చేశాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బొమ్మగారు, నేను కూడా వింటాను కదా.
0: తప్పకుండా, ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీవితం కథానిక. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా రచయితల సంఘం మరియు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు ప్రముఖ రచయిత్రి. వృత్తిపరంగా విశ్రాంత ఉపాధ్యాయురాలు అయిన వీరు అనేక కవితా సంపుటాలు, కథా సంకలనాలు, నాణేలు రచించారు. మనసు చెప్పిన కథలు, కాలుతున్న కాలం అనే కథా సంకలనాలు, మనసు తడి నడిచొచ్చిన దారంతా, నిశ్శబ్దాన్ని వెతక్కు, అడవి ఉరేసుకుంది అనే కవితా సంపుటాలు, పెన్నా తీరాన నాణేలు, హృదయాక్షరాలు అనే నానీల సంపుటాలు రచించారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అంతేకాక అనేక సాహితీ పురస్కారాలను కూడా పొందారు. వీరి కలం నుంచి జాలువారిన కథా శీర్షిక ఇప్పుడు విందాం.
5: నా కథా శీర్షిక జీవితం. వాసు, ఎక్కడున్నావు? నేనొక్కదాన్నే ఈ పనులన్నీ చేసుకోవాలంటే నా వల్ల కాదు. నాని యూనిఫామ్ కనపడలేదంటున్నాడు, ఆ కబోర్డ్లో ఉందేమో చూడు. అబ్బబ్బా, ప్రశాంతంగా కాఫీ తాగనివ్వు, పేపర్ చదువుకోనివ్వవు. ఆ పిల్లల గొడవ ఏదో నువ్వే చూసుకోరాదు. పొద్దున్న లేచిన మొదలు ఒకటే అరుపులు. ఏంటి నేను చూసుకునేది? నేను నీలానే ఆఫీస్కి వెళ్ళాలి. 9:30 లోపల ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ చూసుకోవడానికి నేనేమి యంత్రాన్ని కాదు బాబు, మనిషిని అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది వైష్ణవి. ఇక తప్పదురా బాబు అన్నట్టుగా ఆ పేపర్ అక్కడ పడేసి లేచాడు వాసు. పొద్దున 9:00 పిల్లలిద్దరినీ తయారు చేసి స్కూల్కి పంపాలి. వాసు, వైష్ణవి ఇద్దరూ తయారై ఆఫీసులకు వెళ్ళాలి. వీలైతే వైష్ణవిని తన ఆఫీస్ దగ్గర దించేసి వెళ్ళిపోతాడు వాసు. ఆమెకు ఏమాత్రం ఆలస్యమైనా వాసు ముందరే వెళ్ళిపోతాడు. వాసు పనిచేసే కంపెనీ అటువంటిది, సమయానికి తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్ళాక తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఒక టైం అంటూ ఉండదు, ఎప్పుడు పని అయితే అప్పుడు బయలుదేరడమే. ప్రైవేట్ కంపెనీలలో నిలదొక్కుకోవాలంటే జీతానికి తగ్గ పని చేయక తప్పదు. వైష్ణవి వాసు కన్నా ముందరే ఇల్లు చేరుతుంది. ఆమె ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నది. బాగా టెన్షన్ ఉండే ఉద్యోగం ఆమెది కూడా. సాయంత్రం ఇల్లు చేరగానే షరా మామూలు, ఓపిక లేని అత్తగారు. ఆమెకు వయసు 70 దాటాయి. చేసినన్ని రోజులు అందరికీ చాకరీ చేసింది. ఇద్దరు ఆడపిల్లల్ని, ఇద్దరు మగపిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. భర్త రామనాథం అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. పిల్లల పెళ్ళిళ్ళయి వాళ్ల పిల్లల్ని కూడా చూశాక ఆయన కాలం చేశాడు. ఆయన పోయాక పెద్ద కొడుకు వాసు పంచని చేరింది కమలమ్మ. పెద్ద పనులు చేసేందుకు ఓపిక లేకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకోగలుగుతున్నది. తనకు చేతనైన సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కాలం పిల్లలకి ఆ సలహాలు నచ్చవు. ఏంటి నానమ్మా, ఊరికే టీవీ చూడొద్దంటావు, చెడిపోతారంటావు, టీవీ ఉండేది దేనికి, సినిమాలు చూడటానికి కాకపోతే అంటూ విసుక్కుంటుంది మనవరాలు ఆరణి. దాని వయసు 12 దాటలేదు. కార్టూన్ షోలు, సినిమాలతోనే కాలం గడుపుతూ ఉంటుంది. ఇక మనమడు అఖిల్ సరేసరి, ఒరే స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కునిరా, లేకపోతే ఇంటికి దరిద్రం, రాగానే ఆ బూట్లతో అట్లాగే సోఫాలో పడిపోతావు అంటూ అఖిల్కి ఎన్ని మార్లు చెప్పినా వినడు. రోజు వాడితో అదే గొడవ. స్నానాలు చేసి కాస్త పాలో హార్లిక్స్తో తాగండి, మీ అమ్మ రోజు చెప్పిపోయినా మీకు భయం లేదు, మాట వినరు అని ఆవిడ చెప్తూనే ఉంటుంది. ఈలోగా వైష్ణవి రానే వస్తుంది. టీవీకి అతుక్కుపోయిన అరణి సోఫాలో పడుకుని ఐప్యాడ్లో గేమ్స్ ఆడే కొడుకు అఖిల్ని చూడగానే కోపం తారస్థాయికి చేరుతుంది. ఏరా, ఇద్దరు అలాగే చచ్చారు, స్కూల్ యూనిఫామ్స్ కూడా విప్పలేదు, స్నానాలు చేసి కాస్త ఏదైనా తిని హోంవర్క్ చేసుకోమని చెప్పానా? అత్తయ్య, మీరైనా వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటూ విసుగ్గా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది వైష్ణవి. నేను చెప్పకుండా ఎందుకుంటాను, వాళ్ళు వింటేగా అని కమలమ్మ గొణుక్కుంది. రాత్రి 10 దాటాక ఇల్లు చేరిన వాసు స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చాడు. ఈలోగా వైష్ణవి కంచాలలో అన్నం కూరలు అన్ని వడ్డించింది. ఇద్దరూ మౌనంగా అన్నం తింటూ కాస్త సేద తీరారు. వాసు, పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాలు ముట్టడం లేదు. ఈ మధ్య నాకు పని ఎక్కువై ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతున్నది. నేను వచ్చేసరికి టీవీ చూస్తూ ఒకరు, ఐప్యాడ్తో మరొకరు కనిపిస్తారు, లేదంటే వాళ్ళ మామ ప్రాణం తీస్తూ ఉంటారు. ఆవిడ మాట అసలు వినరు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏముంది, ఇద్దరికీ ట్యూషన్ పెట్టిద్దాం, అక్కడికైతే చచ్చినట్టు వెళ్ళాలి, చదవాలి. ఈ అలవాట్లైనా మానుకుంటారు. నువ్వు అన్నిటికీ వర్రీ అవ్వకు వైషు. లే, గిన్నెలు సర్దేసి వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. నాకు కాల్ ఒకటి ఉన్నది, అది అయ్యాక వస్తానంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు అక్కడికైనా సరిగ్గా వెళ్తారా? ఎంతమంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, నా కర్మ వీళ్ళిద్దరూ ఇట్లా తయారయ్యారు. అఖిల్ వచ్చే సంవత్సరం 10వ తరగతికి వస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా చదవని వాడు వచ్చే 7 మాత్రం ఏం చదువుతాడు? వీళ్ళ ఫీజులకి వేలకు వేలు ఖర్చవుతున్నాయి, ఫలితం మాత్రం ఏమీ లేదు అనుకుంటూ పడకపైన వాలిపోయింది వైష్ణవి. పిల్లల ముందే ఏదో ఒక విషయానికి చీటికి మాటికి కొట్లాడుకునే తల్లిదండ్రుల్ని చూస్తే వాళ్ళకి భయం పోయింది. అఖిల్ అయితే మాటికి మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నాడు. 10వ తరగతి అత్తెసరి మార్కులతో పాస్ అయ్యాడు. 6ని చదువులో పర్వాలేదు, కానీ పనికి సోంబేరి, అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టదు. కాలేజీలో చేరాక అఖిల్లో చాలా మార్పు వచ్చింది. ఒక్కసారి వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. వాళ్లతో బీచ్లకి సినిమాలకి వెళ్లడం నేర్చుకున్నాడు. ఎక్కువ సమయం బయట తిరుగుతున్నాడు. వాసు ఎప్పుడైనా అఖిల్ కాలేజీకి వెళ్తే కొడుకుని గురించి అన్ని బ్యాడ్ రిమార్క్స్ ఎదురవుతున్నాయి. వైషు, ఎలా వీడు పాడైపోతున్నాడు, మనం వీడికి ఏం తక్కువ చేశాం, సరిగ్గా క్లాసులకి అటెండ్ కావడం లేదట. పోనీ కొన్నాళ్ళు వీడిని ఎక్కడికైనా దూరంగా పంపితే, హాస్టల్లో పెడితే ఎలా ఉంటుంది అన్నాడు వాసు కోపంగా. నువ్వు టైంకి ఇంటికి వచ్చి పిల్లల గురించి పట్టించుకుంటూ ఉంటే ఈ తలనొప్పి ఉండదు కదా. పొద్దున వెళితే రాత్రికో వస్తావు, నువ్వు వచ్చేసరికి వాళ్ళు నిద్రలు పోతారు, మళ్ళీ పొద్దున్నే ఉరుకులు పరుగులు, చీ, మనశ్శాంతి ఉండడం లేదు. కయ్యమని లేచింది వైష్ణవి. ఏదైనా చెప్తే పరిష్కారం గురించి ఆలోచించకుండా ఎందుకలా అరుస్తావు? బోడి విసుగు ఒకటి, నాకు ఉంది విసుగు. ఎప్పుడైనా ఇంటికి త్వరగా వచ్చి ఇంట్లో అది లేదు ఇది లేదు తండి అనో, కూర త్వరగా వస్తారు కదా, ఏదైనా సినిమాకు పోదామనో ప్రాణం తీస్తావు, అంతేకాని పిల్లల సమస్యలు అప్పుడు గుర్తుకురావా చెప్పడానికి? వాసు, తండ్రిగా నీకు బాధ్యత ఉంది పిల్లల విషయంలో, అందుకే చెప్తున్నాను. వాళ్ళని పిలిచి అడుగు, కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కో, తెలుస్తుంది అంది వైష్ణవి. అఖిల్ ఇట్రా అని పిలిచాడు. నీ గురించి కాలేజీలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాలేజీకి సరిగ్గా వెళ్ళడం లేదని తెలిసింది, ఎందుకు వెళ్ళడం లేదు? అది కాదు డాడీ, నా ఫ్రెండ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నానని వాళ్ళ ఇంటికి అర్జెంటుగా రమ్మంటే ఒకరోజు అక్కడికి వెళ్ళాను. అయినా ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా, లైక్ తీసుకోండి డాడీ అని చెప్తున్న అఖిల్ని చూస్తూ ఉంటే పిచ్చి కోపం వచ్చింది వైష్ణవికి. ఏంట్రా లైట్ తీసుకోవడం అంటూ చెంప చెల్లుమనిపించింది. అమ్మా అంటూ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ మొహం ఎర్రగా చేసుకుని వెళ్ళిపోయాడు అఖిల్. నీకు బుద్ధి లేదు వైష్ణవి, వాణ్ణి ఎందుకు కొట్టావు అన్నాడు వాసు. నా ఇష్టం వాసు, వాణ్ణి కొట్టుకుంటానో తిట్టుకుంటానో, నాకు ఆ హక్కు ఉంది, కయ్యమంది వైష్ణవి. సమస్య సమస్యగానే ఉంది. రాత్రి కరిగిపోయి తెల్లారింది. ఆ రోజు ఆదివారం. 6కి అమ్మా నాన్నలతో ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉన్నది, కానీ వాసు ఆఫీసులో పని ఉందని పొద్దున్నే వెళ్ళిపోయినాడు. వైష్ణవి తలంటి పోసుకొని చిక్కు తీసుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నది. అమ్మా, ఎక్కడికైనా వెళదామమ్మా అంటూ 6ని అడగగానే, 6ని, నాకు ఆదివారం ఒకటే రోజు, రెస్ట్ డే, ఈ రోజన్నా నన్ను రిలాక్స్ అవని, ఎక్కడికైనా రావాలన్నా నాకు ఓపిక కూడా లేదు, అయినా మీ నాన్న కూడా లేరు, ఎవరితో వెళ్తాం అంటూ విసుక్కుంది. ఏరా అన్నయ్య, మనిద్దరం క్యారమ్స్ ఆడుకుందామా అంటూ అఖిల్ని పిలిచింది 6ని. పోవే, నీతో ఎవరు ఆడతారు, మా ఫ్రెండ్స్ 10 గంటలకు వస్తామన్నారు, మేమందరం మ్యాచ్ చూడాలి అంటూ అఖిల్ తన పనిలో తను మునిగిపోయాడు. ఈ ఇంట్లో ఎవరూ నన్ను పట్టించుకోరు అనుకుంటూ గుడ్ల నీరు కుక్కుంది 6ని. ఇదంతా చూస్తున్న కమలమ్మ వీళ్లకు అన్నీ ఉన్నా సుఖం లేదు అనుకుంది. కాలచక్రంలో మరి 2 ఏళ్లు గడిచిపోయాయి. వాసుకి ప్రమోషన్ వచ్చి ఇంకో మెట్టు పైకి వెళ్ళాడు, ఇంకా బిజీ అయిపోయాడు. ఇప్పుడు బయట ఊళ్ళకు కూడా వెళ్లాల్సి వస్తున్నది. డబ్బు సంపాదన యావలో పడిపోయాడు. అఖిల్ పూర్తిగా పాడైపోయాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇతర అలవాట్లు కూడా నేర్చుకుంటున్నాడు. ఆరణి కూడా స్నేహితురాళ్లతో సినిమాలకి షికారు.

బయటికి వెళ్లడం అలవాటు చేసుకున్నది. నిలదీసి అడిగితే అబద్ధాలు చెప్తున్నది. పిల్లలిద్దరికీ అడిగినంత ఇవ్వడం అలవాటైపోయింది వాసుకి. వైష్ణవిలో ఈ పరిస్థితులన్నీ మార్చలేని అసహాయత, కోపం, ఇంత చదువుకొని పిల్లలిద్దరిని దారిలో పెట్టలేకపోయానే అనే దిగులు ఎక్కువైంది. దాంతో బీపీ షుగర్లు శరీరంలో చోటు చేసుకున్నాయి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళని పని మనుషుల దగ్గరో పక్కింటి వాళ్ల దగ్గరో వదిలేసి ఉద్యోగాలకు పరుగులు తీయడం, వాళ్ళని సరిగ్గా పట్టించుకునే సమయం లేక వాళ్లతో గడిపేందుకు తీరిక లేక చాలా కోల్పోయామనే భావన. వాళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ సమస్యలు పెరిగాయే గానీ తగ్గలేదు. ముఖ్యంగా టీనేజ్లో వాళ్లలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు వాళ్ళని తిట్టలేని కొట్టలేని వయసులో ఉన్నారు. ఎన్నిసార్లు సున్నితంగా మంచిగా చెప్పినా వాళ్లలో మార్పు రావడం లేదు. వాసు, మనకైనా ఇలాంటి సమస్యలు, ఎలా వీటిని దూరం చేసుకోవటం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది వైష్ణవి. ఏం చేయగలం వైశ్యు, మధ్యతరగతి జీవితాల్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ బతకలేని రోజులు ఇవి. పిల్లల మీద మనకి ప్రేమ లేదని కాదు, మన బిజీ లైఫ్లో వాళ్ళని మనం సరిగ్గా దగ్గరకు తీయలేకపోతున్నాం. వాళ్ళు మనతో గడపాల్సిన చిన్న వయసులో మనం డబ్బు ఇబ్బందులను అధిగమిస్తూ జీవితాన్ని ఇరుకు చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ఆకర్షణలకి లొంగిపోతున్నారు. ముఖ్యంగా ఆరణిని చూస్తే ఆ డ్రెస్సింగ్, మాటలు ఎలా మారిపోయింది అన్నాడు వాసు దిగులుగా. ఎప్పటికప్పుడు ఉద్యోగం మానేద్దాం, ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకుందాం అనుకుంటూనే నెలకి 50-60 వేలు వచ్చే ఉద్యోగం మానలేకపోయాను. ఇప్పుడు జీవితమే సమస్యగా మారిపోయింది అంది వైష్ణవి. మనసు దిటవుపరుచుకుంది. వాసు, రోగాలు అందరికీ రావు. వచ్చిన వాళ్ళు వాటిని నయం చేసుకోవాలిగా. సమస్యలు అంతే, అందరికీ రావు. వచ్చిన వాళ్ళు వాటిని పరిష్కరించుకోవాలి. ఇక నేను ఉద్యోగం చెయ్యను. నేను ఉద్యోగం చేయకపోయినా బాగానే బతికే స్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా మనం పిల్లల్ని పట్టించుకోకపోతే మనకి డబ్బు, విలాసాలు అన్నీ దండగా అంటూ గట్టిగా స్థిరంగా చెప్పింది వైష్ణవి. అలాగే వైషు, నీ మనసు ఏది చెప్తే అది చెయ్యి అంటూ ఆమె తలని మీరి దగ్గరికి తీసుకున్నాడు వాసు.

0: మీరు ఇంతవరకు గ్రామ దర్శిని కార్యక్రమంలో జీవితం కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీ పాతూరి అన్నపూర్ణ గారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

0: అవ్వా నవ్వులాట కాదా.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక. మరొక జానపద గీతం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the banker to every Indian.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో చక్కటి సమాచారాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. మరి ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం ఎన్టీఆర్ నటించినటువంటి బందిపోటు చిత్రం నుంచి. ఘంటసాల సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని అందించగా ఘంటసాల మరియు సుశీల ఆలపించిన యుగల గీతం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో బందిపోటి చిత్రం నుంచి అద్భుతమైన గీతం విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం పాడిపంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకి ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధి, వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీస్ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు అచ్చుకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు

పాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన, బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కో ఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్ గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళతరం చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నౌకాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకం ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో రెండో రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి. వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న రాజేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
2: ఆకాశవాణి సింహపురి FM శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ ప్రసన్న రాజేష్. నేను పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మన దక్షిణ మండలం అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము లోని దక్షిణ మండలం అంటే 6 జిల్లాల్లో వస్తుంది. చిత్తూరు, తిరుపతి, SPSR నెల్లూరు, అన్నమయ్య, YSR కడప, 6 జిల్లాలతో కూడినటువంటి మండలాన్ని దక్షిణ మండలం అంటున్నాం. ఈ మండలంలోని ముఖ్యమైనటువంటి జిల్లా SPSR నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పంట వరి. అలాగే చాలా ఏరియా కవర్ అయ్యేటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటివి అపరాలు అంటే మినుములు గాని పెసలు. అట్లాగే నూనె గింజ పంటలు కూడా చాలా ముఖ్యమైన ఏరియా ఆక్యుపై చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. చెప్పిన మన పంటల్లో విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చేటువంటి, అలాగే చీడపీడలను తట్టుకొని బెట్టను కూడా తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి ఒక ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ముఖ్యంగా ఈ అపరాల విషయానికి వస్తే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెగులు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వైరస్ తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ చీడపీడలను అరికట్టే విషయంలో రసాయన మందులు వాడటము ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. అలాగే వాతావరణ కాలుష్యం కూడా దీనివల్ల పెరుగుతుంది. అందువల్ల చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల అభివృద్ధి ప్రధాన అంశంగా

ఈ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ మండలం విషయానికి వస్తే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధనా స్థానాలైనటువంటి నెల్లూరు, పొదలకూరులో కూడా ఈ దిశలో అంటే అధిక దిగుబడిని ఇస్తూ చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాల యొక్క అభివృద్ధి, అలాగే వివిధ రకాలైనటువంటి చీడపీడల యాజమాన్యం మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మినుము విషయానికి వస్తే ఈ పంటను దాదాపు మన నెల్లూరు జిల్లాలో ఖరీఫ్లో కంటే కూడా రబీ కాలంలో ఎక్కువ, దాదాపు 14,000 హెక్టేర్లలో ఈ మినుము సాగు చేయడం జరుగుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మినుము ఏరియా కూడా బాగా తగ్గుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకు ఒక పంట మంచిగా దిగుబడి రావాలంటే ముఖ్యమైనటువంటిది మనము అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల ఎంపిక, అలాగే విత్తనం, నాణ్యమైన విత్తనము, లభ్యత ఎక్కడ మంచి విత్తనం దొరుకుతుందో దాన్ని తీసుకొని సాగు చేసినప్పుడు మనకు దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ అంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు ఈ పరిశోధనల ఫలితంగా తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి TBG 104, TBG 126 అని రెండు మినుము రకాలు విడుదల చేయడం జరిగింది. ఇవి పల్లాకు తెగుల్ని తట్టుకొని మెరుపులు అంటారు, మెరిసే రకాలన్నమాట. ఇవి 6 నుంచి 8 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడి ఇచ్చేటువంటి రకము, అలాగే 80 రోజులు లోపల పంటకు వచ్చేటువంటి రకం. టీబీజీ అంటే తిరుపతి బ్లాక్ గ్రామ్ అని చెప్పేసి. అట్లానే పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మినుములు, అలాగే పెసర్ల మీద ఈ బ్రీడింగ్ అంటే కొత్త రకాలను అభివృద్ధి చేయడము ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందండి. అవి రాబోయే కాలంలో 2-3 సంవత్సరాల్లో మన పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మంచి రకాలు, మినుము గాని అలాగే పెసరలో కూడా మంచి రకాలు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మన రైతులకు విత్తనము యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి, ఒక పంటను మంచి దిగుబడి వచ్చేలా చేయాలంటే విత్తనం అంటే దానికి ఉండాల్సిన రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఒకటి జన్యు స్వచ్ఛత అంటే ప్యూరిటీ, అంటే ఒక రకము మనము సాగు చేస్తున్నామంటే ప్రతి ఒక్క విత్తనం కూడా ఆ రకానికే చెందినటువంటిదై ఉండాలి. అలాగే రెండవ ముఖ్య లక్షణము మొలక శాతం. దాదాపు 80 నుంచి 85% మొలక శాతం ఉండేటువంటి వాటిని మంచి విత్తనాలుగా పరిగణిస్తాం. సో మనం చాలా వరకు కూడా విత్తనాలను వేరే రైతుల దగ్గర నుంచి తీసుకోవటమో లేకుంటే మిల్లుల దగ్గర నుంచి తీసుకోవటం వలన మనకు నాణ్యత లేని అంటే వేరే 2-3 రకాలు కలిసినటువంటి విత్తనంతో సాగు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం మంచి జన్యు స్వచ్ఛత మెయింటైన్ చేసేటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి ఒక్కసారి ఒక్క సీజన్లో మనము విత్తనము తీసుకున్నట్లయితే, ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కాబట్టి అంటే ఎక్కువగా వేరే కల్తీలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి, మనం ఒకసారి తీసుకున్న విత్తనాన్ని 4-5 సార్లు కూడా 4-5 సీజన్లలో కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తనాలను వాటి యొక్క జన్యు స్వచ్ఛతను బట్టి న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, అట్లానే సర్టిఫైడ్ సీడ్ అని చెప్పేసి ఒక 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. న్యూక్లియస్ సీడ్ అంటే పర్టికులర్ బ్రీడర్ అంటే ఆ వ్యవసాయ పరిశోధన స్థానంకు సంబంధించినటువంటి బ్రీడర్ మెయింటైన్ చేసే 100% జన్యు స్వచ్ఛత ఉన్నటువంటి విత్తనాలు. బ్రీడర్ సీడ్ కూడా అట్లానే 100% జన్యు స్వచ్ఛత ఉండేటువంటి విత్తనం కలిగినటువంటి ఆ క్లాస్ అన్నమాట. అలాగే ఫౌండేషన్ అంటే 1% ఇంప్యూరిటీస్ అలౌ చేస్తారు. అలాగే సర్టిఫైడ్ అంటే మామూలుగా మనము రైతులకు ఇచ్చేటువంటి గ్రేడ్, ఇది 96% వరకు స్వచ్ఛత కలిగి ఉంటుంది. అట్లానే పంటను బట్టి మనకు మొలక శాతం కూడా ఉంటుందన్నమాట. అట్లానే ఇంకా పెసర విషయానికి వస్తే కూడా మా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మూల స్థానమైనటువంటి లామ్ గుంటూరులో పెసర్ల మీద మంచి పరిశోధనలు జరిగాయి. అలాగే అధిక దిగుబడిని ఇస్తూ చీడపీడలను తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి కూడా జరిగింది. వాటి యొక్క విత్తనాలను కూడా మేము మన దక్షిణ మండలంలో మల్టిప్లై చేయడం జరుగుతోంది. సో వాటికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలోని కావలి
వ్యవసాయ పరిశోధన స్థానము ఆధ్వర్యంలో చిన్నపావని అనే

ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా విత్తనోత్పత్తి కేంద్రం ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి రివాల్వింగ్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది మా యూనివర్సిటీ తరఫున. సో ఆ బ్యాంక్ అకౌంట్కు ప్లస్ ఐఎఫ్ఎస్సి కోడు అది షేర్ చేస్తాము. సో ఆ అకౌంట్కు మనము అమౌంట్ క్రెడిట్ చేసి డీటెయిల్స్ మనము వాట్సప్ చేస్తే, అలాగే ఏ అడ్రస్కు ఈ విత్తనాలు చేరాలి అని చెప్పేసి ఆ అడ్రస్ కూడా పెడితే డైరెక్ట్గా మనము నవతా ట్రాన్స్పోర్ట్లో కానీ అలాగే ఏపీఎస్ఆర్టీసి కార్గోలో కానీ మీకు విత్తనాలను చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వీలైనంత మంది ఇప్పుడు ఈ సీజన్లో ఎవరన్నా వేసుకోవాలనుకుంటే కూడా వారికి ఉపయోగపడేటువంటి సూచన ఇది. మనకు చిన్నపావని వ్యవసాయ పరిశోధన స్థానంలో లభించేటువంటి మినుములు టీబీజీ 104 కానీ PU31 కావాలనుకున్న రైతులు సంప్రదించవలసినటువంటి నంబరు 98 85 13 82 1. ఈ నంబర్ మరొకసారి 98 85 13 80 21. సో ఇది మన వ్యవసాయ పరిశోధన స్థానము చిన్నపావని యొక్క అధిపతి నంబరు. ఈ నంబర్తో సంప్రదించి మనము మినుములు టీబీజీ 104 కానీ PU31 కానీ మనం తెచ్చుకోవచ్చు. అట్లానే పెసల విషయానికి వస్తే లామ్ వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము LGG630 లామ్ గ్రీన్ గ్రామ్ 630 అనేటువంటి రకము కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం. 70 నుంచి 75 రోజుల లోపల పంటకు వచ్చేటువంటి రకము. ఈ రకానికి చెందినటువంటి విత్తనము వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే కాకుండా వ్యవసాయ కళాశాలల్లో కూడా విత్తనోత్పత్తి జరుగుతోందండి. అట్లానే మన ఉదయగిరిలో మా ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవసాయ కళాశాల ఉదయగిరి మేకపాటి గౌతమ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, అక్కడ LGG630 అనేటువంటి పెసర రకంను దాని యొక్క విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. సో ఇక్కడి నుంచి మనము సర్టిఫైడ్ సీడ్ పొందవచ్చు అన్నమాట. సో దానికి సంప్రదించవలసిన నంబరు 99 89 21 08 79 79. ఇది పెసర రకమైనటువంటి LGG630 అనేటువంటి రకాన్ని పొందాలనుకునేటువంటి రైతులు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 99 89 21 08 79 79. ఇది వ్యవసాయ కళాశాల ఉదయగిరి సంప్రదించవలసినటువంటి నంబర్ అన్నమాట. ఇక నూనె గింజ పంటల్లో అతి ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. మా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేరుశనగ మీద ఆకుమచ్చను తట్టుకుని అలాగే రసం పీల్చే పురుగుల్ని తట్టుకుని ఈ మధ్య కాలంలో చాలా 10-15 సంవత్సరాలుగా మొబుకుడు అనే వ్యాధి చాలా నష్టపరుస్తోంది వేరుశనగను. ఇది వైరస్ తెగులు. సో దాన్ని కూడా తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాల అభివృద్ధి ధ్యేయంగా 2 వ్యవసాయ పరిశోధన స్థానాలు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున పనిచేస్తున్నాయండి. ఒకటి దక్షిణ మండలంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం కదిరి సత్యసాయి జిల్లా. సో ఈ 2 వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా వేరుశనగకు సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ 2 వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి దాదాపు 35 అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాలు అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా మా దక్షిణ మండలం నుంచి నారాయణి అనేటువంటి రకము, ధరణి అనేటువంటి రకము, అట్లాగే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కదిరి 6 కదిరి 6 అనేటువంటి రకాలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకంలో ముఖ్యమైనటువంటిది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము తిరుపతి నుంచి విడుదలైనటువంటి రకము విశిష్ట TCGS 1694 అనేటువంటి రకము 100 నుంచి 105 రోజుల లోపల పంటకాలము. అట్లాగే ఈ రకము ముదురు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆకులతో, మందమైనటువంటి ఆకులతో చీడపీడలైనటువంటి ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులను కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అట్లానే బెట్టం తట్టుకునేటువంటి లక్షణాలు కూడా ఈ రకంలో ఉన్నాయండి. అందువల్ల ఎక్కువ నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆకుమచ్చ
రసం పీల్చే పురుగుల్ని తట్టుకుంటుంది కాబట్టి

ఎక్కువగా రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల రసాయన మందులు వాడకం తగ్గించే ధ్యేయంతో కొనసాగుతున్నటువంటి ప్రకృతి సేద్యానికి ఇది చాలా అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కదిరి లేపాక్షి అనేటువంటి రకం కూడా అత్యధికమైనటువంటి దిగుబడినిచ్చేటువంటి ఒక రకం అండి. ఇది కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకము. ఇది దాదాపు 50 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకం. బస్తా 40 కేజీలు అనమాట. దాదాపు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చేటువంటి రకం కదిరి లేపాక్షి. ఏమంటే ఇది కొంచెం పంటకాలము ఎక్కువ, 120 నుంచి 130 రోజుల వరకు పంటకాలం ఉండేటువంటి రకము ఈ కదిరి లేపాక్షి అనేటువంటి రకము. అలాగే ఇది కూడా ఎక్కువ చాలా వరకు చీడపీడల్ని తట్టుకునేటువంటి రకము. బెట్టను కూడా తట్టుకుంటుంది, ఆకుమచ్చ రసం పీల్చే పురుగులను కూడా తట్టుకుంటుంది ఈ రకము. ఏమంటే 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం అనమాట. వీటి యొక్క విత్తనాలను పొందడానికి కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మనము పొందవచ్చు. అలాగే తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మనము ఈ విత్తనాలు సర్టిఫైడ్ సీడ్ కానీ బ్రీడర్ సీడ్ కానీ మనం పొందేదానికి వీలుంది. ముఖ్యంగా ఈ వేరుశనగలో మనకు ఎరువుల మోతాదు గురించి ఒకసారి చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఎక్కువ ఎరువులు వాడకుండా, ఎందుకంటే వేరుశనగ అనేటువంటిది వేరు బుడిపెల్ల ద్వారా నత్రజనిని స్థిరీకరించుకొని ఆ పంటకు కావలసిన నత్రజనిని వేరు బుడిపెల్ల ద్వారా అందించుకుంటుంది. కాబట్టి నత్రజని ఎరువు అయినటువంటి యూరియాని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. 10 నుంచి 12 కేజీలు ఒక ఎకరాకు ఆఖరి దిక్కులో వేయటం కానీ, అట్లనే ఇది నూనె గింజల పంట కాబట్టి వాటిని ఎక్కువగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దీంట్లో ఫాస్ఫరస్ అవసరమవుతుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కేజీలు ఒక ఎకరాకి ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లానే మ్యూరేట్ ఆఫ్ పొటాషు ఒక 45 కేజీల వరకు ఒక ఎకరాకి వేసుకోవాలి. అట్లానే ముఖ్యంగా ఈ విషయంలో సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది మా పరిశోధన స్థానాల్లో వచ్చినటువంటి ఒక పరిశోధన ఫలితం. సూటి ఎరువులు నత్రజనికి యూరియా, అట్లానే అంటే కాంప్లెక్స్లు కాకుండా, కాంప్లెక్స్లు రేటు కూడా ఎక్కువ ఉంటాయి, అట్లానే మనకు దాని నుంచి వచ్చే శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది. నత్రజనికి యూరియా, అట్లానే భాస్వరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అట్లానే పొటాష్కు మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అనే ఈ సూటి ఎరువులు వాడాలని చెప్పేసి ఈ వేదికగా సూచిస్తున్నాం. అలాగే నూనె గింజ పంటలు కాబట్టి జిప్సం అనేటువంటి ఎరువును మనము ముఖ్యంగా తొలిపూత దశలో అంటే 30-35 రోజుల మధ్యలో మొదళ్ళ దగ్గర పడేలాగా చల్లుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి. దాదాపు ఈ నెల్లూరు జిల్లా ఇసుక నేలల్లో దగ్గర దగ్గరగా వేస్తున్నందువల్ల ఒత్తుగా పెరగడం వల్లను, అలాగే ఎక్కువ హైట్ పెరగడం వల్ల మనకు ఈ జిప్సం వాడకము జరగటం లేదు. అందువల్ల ఈ ఫిల్లింగ్ సరిగా ఉండదు, మనకు షెల్లింగ్ అవుట్ అని అంటాము, అది కూడా తగ్గుతుంది, ప్లస్ నూనె శాతం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. అందువలన మనము ఆ స్పేసింగ్ సాలుకు సాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మొక్కకి మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చేలాగా చూసుకుంటే మనకు అన్ని రకాల యాజమాన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిప్సం చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని నుంచి మనకు దిగుబడి బాగా వస్తుంది, అలాగే షెల్లింగ్ అవుట్ అన్ను బాగా ఉంటుంది, నూనె శాతం కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇసుక నేలల్లో ఎక్కువగా మొక్కలు చనిపోతుండడం వల్ల మేము విత్తన మోతాదు ఎక్కువ వేస్తున్నాము అని అంటుంటారు. అందువల్ల మనకు ముఖ్యంగా మొక్కలు చనిపోకుండా విత్తన శుద్ధి చేసుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి, అట్లానే టెబుకొనజోల్ అనేటువంటి ఒక పొడి మందు కూడా 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనము విత్తుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో ముఖ్యంగా ప్రధాన

0: ఆహార పంట అయినటువంటి వరి, అలాగే అపరాలు నూనె గింజలతో పాటు మనకు ఈ నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైనటువంటి వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, దుత్తలూరు లాంటి మండలాల్లో మెట్ట భూములు ఎక్కువగా ఉన్నాయండి. సో వీటికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు జొన్న పంట సాగు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా పోయిన ఖరీఫ్ లో, అంటే 2025 ఖరీఫ్ లో దాదాపు 1220 ఎకరాల్లో జొన్న రకము, అది కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదలైనటువంటి రకము నంద్యాల తెల్ల జొన్న NTJ1 అనేటువంటి రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అట్లానే మంచి విత్తనం ద్వారా మంచి ప్రొడక్షన్ వస్తుంది, అంటే దిగుబడి బాగా వస్తుంది. సో దాంతోపాటు మన ప్రభుత్వము మార్కెటింగ్ రంగంలో కూడా, అంటే ఈ జొన్నలని కొనటం కానీ వరిని కొనటం కానీ, దీంట్లో చాలా వరకు ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. సో అది కూడా చాలా రైతులకు ఊరట కలిగించే విషయం. సో అందువల్ల దీనికి ముఖ్యంగా మంచి రేటు నిర్ణయించడం ఒకటి, కనీస మద్దతు ధర వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వమే మన దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయటం, కనీస మద్దతు ధరకు కొనడం జరుగుతోంది. అందులోనూ మనకు తూకాల్లో కూడా తేడాలు లేకుండా చాలా కరెక్ట్గా ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. అలాగే పోయిన ఖరీఫ్ లో దాదాపు 912 టన్నుల జొన్నలను సేకరించడం జరిగింది అనటం అనేది చాలా మంచి పరిణామము, రైతులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీనికి ఆధారంగా ఈసారి, ఎందుకంటే ఖరీఫ్ లో మంచి దిగుబడులు వచ్చాయి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది అనే అంశాలను ఆధారంగా చేసుకొని ఇంకా కొంతమంది రైతులు ఈసారి రబీలో దాదాపు 3500 ఎకరాల్లో జొన్న సాగు చేయడం జరుగుతోంది. అట్లానే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా మన చిరుధాన్యాల మీద పంటలు పండించేటువంటి రైతులకు ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచన. అలాగే ఈసారి కనీస మద్దతు ధర కూడా 3700 చిల్లర వరకు ఉండే అవకాశం ఉంటుందని కూడా వివిధ సంస్థల వాళ్ళు తెలియజేయడం జరుగుతోంది. అందువల్ల ఈ జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులను సాధించవచ్చు, అలాగే నాణ్యమైనటువంటి విత్తనం కూడా మన వ్యవసాయ శాఖ పరిశోధన స్థానాల నుంచి కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చిందండి. అందువల్ల అన్ని రకాలుగా రైతులకు మంచి అవకాశం ఇది. అందువల్ల మన నెల్లూరు జిల్లాలో మెట్ట ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక సూచన. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న రైతులు జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు డైరెక్ట్గా చేస్తోంది కాబట్టి ఇదొక మనకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం అన్నమాట. సో ఈ సూచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగం ముందుకు వెళ్ళినట్లయితే మంచి లాభాలను సాధించేదానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వ్యవసాయ పరిశోధన స్థానం పొదలకూరుకు సంబంధించి నా నంబర్కు ఫోన్ చేసినా గానీ నేను మీకు ఏవైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తామండి. నా నంబరు 9445665892 9450 56 65 82.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న రాజేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం నారు పెంచడానికి తగు సూచనలు. ఈ విషయంపై పొలం కబురు.

0: ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి గల సూచనలు తెలుసుకుందాం. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి విత్తనం చల్లే ముందు 1 కిలో మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వెయ్యాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరియు రబీ కాలంలో భాస్వరాన్ని రెట్టింపు వేయాలి. శిలీంద్రనాశనితో శుద్ధి చేసి మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడిగా నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి. జింకు లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చలి ఎక్కువగా ఉండే దాల్వా వరి సాగులో జింకు లోప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వెయ్యాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వెయ్యాలి. నాట్లు వేయడానికి పొలాన్ని తయారు చేయడం. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చెయ్యాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో గాని అడ్డతో గాని చదును చెయ్యాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును వాడితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో చదరపు మీటర్కు 33 మూనలు, రబీలో 44 మూనలు, ఎడగారులో 66 మూనలు ఉండేలా చూడాలి. అంతేకాకుండా ఆలస్యంగా ముదురు నారు వేసేటప్పుడు చదరపు మీటర్కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. బాగా మెత్తగా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2 నుంచి 10 రోజుల లోపు నాట్లు వేయుట ముగించాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు బాటలు తీయడం వలన పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుంచి 5 మొక్కల చొప్పున నాటువేయాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25% పెంచి 3 దఫాలుగా గాక 2 దఫాలుగా అంటే 70% దమ్ములోనూ మిగతా 30% అంకురం దశలోనూ వాడుకోవాలి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం
1: మరికొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం

0: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణ రావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి పౌరుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపు కి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారాగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన, ఇంటర్నేషనల్ లెవెల్ లోన, వరల్డ్ కప్ లోన విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియా లోన 4x100 మీటర్ రిలే లోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th, 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వరసనేని రవణి అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్రామ్ కృష్ణ సాయి గోల్డ్ మెడల్.

0: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్, సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు, మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారా నియామకం జరిగింది. అరకులోను కూడాను ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడాను ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్ 14, అండర్ 17, అండర్ 19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతంలోనే ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారా నియమితులైన పీఈటీలు, పీడీల ద్వారా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అదేంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ లు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అనుభవించిన వారికి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడాగా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నటువంటి 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి చేతి ఎర్రాజి మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ హైడ్లెట్ టూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి 12.78 సెకండ్స్ తో నూతన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఈ చిన్న ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందని నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అక్షయక్తి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది యంగ్ బట్టింగ్ నెక్కలు ఇంట్రాక్ట్ చేయాలి. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక తప్పక ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్, ఎక్సర్సైజ్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సిఓఇ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క లక్ష్యం తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజీ గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా

0: పోవడం కేదకపోవడం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చెప్పి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి ఒక 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చు వాళ్ళ యొక్క ఎక్స్పెన్స్ వచ్చి ట్రైనింగ్ ఎక్స్పెక్ట్స్ లోకి పొందడం కోసం భారత ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. ఇదే ఎక్కువ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ ఇదే ఎక్కువ పర్యటన ఎక్కువ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కష్టం చూసి మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్ళే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్ ఫ్లైట్ చార్జెస్ వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళడానికి వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరికీ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ వెల్ఫేర్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయి రోజుల్లో ఈ యొక్క ఏదైతే క్రియా టార్గెట్ 236 ఒలింపిక్స్ అలాగే 230 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడాపండితులతోని ఔత్సాహం క్రీడాకారులతోని స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్టులతోని సమావేశం జరుపుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్. మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
4: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: మీరు వింటున్నారు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 7901084415. కార్యక్రమంలో ఈనాటి మన మొదటి వాట్సాప్ రిక్వెస్ట్ అయితే చూసేద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మెసేజ్ చేశారు దస్తగిరి సంధ్య, యాస్మిన్ మరియు సాదియా గారు. వీరు కోరుకుంటున్నారు యువసేన చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మా కోసం ప్రసారం చేయండి అంటూ. మరి వీరి కోసం ఈ చిత్రం నుంచి ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. గుడుంబా శంకర్ చిత్రం నుంచి మల్లికార్జున్ మరియు ప్రేమ్జీ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ని మా కోసం ప్రసారం చేయండి అంటూ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమంలో మరొక వాట్సాప్. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు కోరుకుంటున్నారు. చెన్నకేశవరెడ్డి చిత్ర నుంచి SP బాలసుబ్రహ్మణ్యం మరియు సునీత ఆలపించిన యుగల గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి అలాగే ఇతర కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. పచ్చని కాపురం చిత్రం నుంచి చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యాన్ని అందించగా జానకి ఆలపించిన గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. పాపి నేపాలెం నుంచి నల్లమ్మ గారు కోరుకుంటున్నారు. హలో బ్రదర్ చిత్ర నుంచి బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్ర ఆలపించిన యుగల గీతం.

తెలుసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లైతే ఒకసారి చూసేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేష మనకు మెసేజ్ చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త మరియు కుటుంబ సభ్యులు, అలాగే వీరితో పాటు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు మరియు వినయ్ కుమార్ గారు మనకు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా కొమిడి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్ మరియు సుధీర్ మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి గారు మనకు మెసేజ్ చేశారు. అలాగే మామిడి కుదురు మండలం కోనసీమ జిల్లా మోరీపల్లె నుండి పంతాటి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు కుటుంబ సభ్యులు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ మరియు కుటుంబ సభ్యులు, అలాగే హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు. వీరితో పాటు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు మనకు మెసేజ్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు. అండ్ వీరితో పాటు ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ మనకు మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్తి శివప్రసాద్, టైలర్ శ్రీను మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు కోవూరు నుంచి ఇస్మాయిల్, ఎఫ్ఎంఎస్ సర్దార్ మనకు మెసేజ్ చేశారు. పుట్టపాకు నుంచి భావాని వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్, అలాగే సోమనాథం జనార్దన్లో వనజమ్మ, వెంకట భాను మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, ముస్తాన్, భాషా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. సో వీరందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్తో క్లోజ్ చేద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి

సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వార్తల వివరాలు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ది, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కోఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది.
వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్ కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన ఐదవ విమానం ఈ

0: మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాల సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ గంగటి వెస్ట్ బెంగాల్ 2nd of September, దట్ ఈస్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 అవర్స్, ఓవర్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 2nd to 4th of September, ఓవర్ సౌత్ హిమాలయ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆన్ 2nd and 3rd September, విదర్భ 1/3. ఆల్సో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, దట్ ఈస్ రైన్ఫాల్ మోర్ దెన్ 20 సెంటీమీటర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఉత్తర మధ్యప్రదేశ్. సో రెడ్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూ ఫర్ 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు DEH కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు NOC సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: used colors from the flowers. So that has been our emphasis, has always been nature centric. And I think that certainly now that people are into it in a big way, and I'm happy to see that the way it is being marketed and branded, I see a lot of recycled paper being used, recycled bags which are being used to promote these products. And this is certainly getting us good clientele even in the West. People are coming in large numbers from across the world to look at our art and our crafts, and there is a huge demand for it across the globe today. That is because we have been following the principles of sustainability. We have been producing environment friendly goods. So I think that this is in sync with our very fundamental principles. So there is no clash. It comes naturally to us as a people, as a nation. So I think that has certainly added more value to our products, you know, internationally, whether it is our herbal products, whether it is our Ayurveda, the recessal of our entire ecosystem, and that is certainly nurturing our local products also.
1: My final question is the link to India's economic future.
0: Absolutely. And I think that the very fact that our industries are, a large number of them are in the cooperative sector, they are being produced through self-help groups, and that is adding value to it. And particularly, there are n number of women self-help groups, whether it is even
2: produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: విజయవాడ కేంద్రం భామావిలాసం నాటిక రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు, పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలా త్రిపుర సుందరి, డాక్టర్ డి సమంతకమణి, రవీంద్ర, శ్రీ వేంపాటి రమేష్, పద్మ, శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య, శ్రీ వై వెంకటనాగ సుబ్రహ్మణ్య. భామా విలాసం నాటిక.
6: ఏం చెయ్యాలని చూసొచ్చి 10 రోజులు అయ్యింది. వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు.
7: బాలా, ఈ సంబంధం నీకు ఓకేనా అది చెప్పు.
6: రవి, అరే రవి, ఇలారా, ఈ నంగి మనిషితో ఏదీ తేరదు గాని ఈ సంబంధం నీకు ఇష్టమేనా కాదా? ఆ పిల్ల నీకు నచ్చిందన్నావు కదరా.
7: చెప్పరా రవి.
8: పద్మ, చబ్బీ చీక్స్, రోజీ లిప్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, సిల్కీ హెయిర్, డాష్ డాష్ డాష్, వానస్ ఫ్రైడ్.
7: కరా చెప్పరా బాబు.
9: మీ ఇష్టం నానా, మీ ఇద్దరు ఎలా నిర్ణయిస్తే అలా అంతే.
7: గుడ్ బాయ్, జస్ట్ నా అభిప్రాయం చెబుతున్నానంతే. అమ్మాయికి 22 ఏళ్ళు అంటున్నారు, అంటే మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. అది మంచిది కాదు. అధమం 5 ఏళ్లైనా తేడా ఉండాలి. ఇది నా అభిప్రాయం సుమా.
9: అబ్బా, పాయింట్కి వచ్చాయినా.
7: వినరా, వింటే నీకే దొరికిపోతుంది పాయింట్. కాపురానికి వచ్చిన మొదటి ఏడాది మొహమాటం కొద్దీ మీ అమ్మ నా మాట వింది. మోజు లేదు, మొహమాటము లేదు, క్రమంగా నాకు జ్ఞానోదయం అయింది. 7-8 ఏళ్లు గడిచేటప్పటికి అమ్మ ఏం చెప్తే అదే.
9: మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అని అందరూ అంటుంటారు.
7: 10 ఏళ్లు కాపురం గడిచాక మాకు అవార్డు వచ్చింది. మీకు ఆ అవార్డు 4 ఏళ్లకే వస్తుంది. మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. 2 ఏళ్లు కాపురం చేసేటప్పటికి మీ ఆవిడ కళ్ళకి నువ్వు చంటి విధవలా కనిపిస్తావు.
9: అదే మంచిది, సరదాగా ఉంటుంది.
6: బంగారం లాంటి సంబంధం కాళ్ళ దగ్గరికి వస్తే పనికి మాలిన వంకలన్నీ పెడతారేమిటండి.
7: మర్చిపోయాను, మరి మన వాణ్ణి అందరూ వర్ధనమ్మ గారు అల్లుడంటారు.
6: ఇంకా మీరు మోస్తారా? వింటున్న కొద్ది రెచ్చిపోతున్నారు.
7: అర్థం చేసుకున్నాను.
6: ఫోన్ చెయ్యండి, పిల్ల నచ్చిందని.
7: సరే అయితే.
6: ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చెయ్యండి.
7: ఇప్పుడే చేస్తాను.
9: అమ్మా అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నాన్నే భలే ఒప్పించావమ్మా.
6: నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టం అయితేనే మన మాట ఉత్త మొండి ఏమనుకున్నావో.
7: అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందాం.

0: ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. అలాగే ఆవిడికి ఫోన్ ఇస్తాను. చెప్పి ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెప్తాను విను.
1: చెప్పండి నాన్న.
0: సుఖ సంసారం అంటే ఎలా సమకూడుతుందో నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు అమ్మనే చూడు. నేను ఇంకా మొండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, నిజంగా ఒకసారి చెప్పి చూశాను, వినలేదు. సరే, నీ మాటే నా మాటని ఒప్పేసుకున్నాను. అప్పుడు గారాల పెళ్ళ అవుతుంది, ఇంట్లో మాట వీధిలోకి వినపడదు, ఆదర్శ దాంపత్యం అవుతుంది. అదే మగాడు.
1: పద్మా, పద్మా, ఉప్మా బాగుంది.
2: ఏదో పెద్ద పనున్నట్టు పిలిచారు, ఈ మాట చెప్పడానికేనా?
1: ఆహా, బాగా చేశావు. ఆ మాట చెప్పడం కూడా తప్పేనా?
2: నేనేమైనా అడిగానా?
1: ఈ ఉప్మా బాగుంది కానీ మా అమ్మ చేస్తుంది ఉప్మా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక, అదే పోపు, అదే ఉప్పు, మరి టేస్ట్ లో అంత తేడా ఎలా వస్తుందో?
2: తినేవాడి బుద్ధిలో ఉంది తేడా. మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల భారిస్తాను.
1: అబ్బా, అంత కోపం ఎందుకు పద్మా? నేను ఇప్పుడు ఏమన్నానని, మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది అన్నాను, అది తప్పే? ఓకే ఓకే, తప్పు అయితే సారీ
2: అనేవి అనటం సారీ అనటం కాపురం పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. పులిహార చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు, వెదహది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి. ఏమిటా బుద్ధి? అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీరు. ఈ గోల ఎందుకు గాని మీ అమ్మగారిని రోజు క్యారేజ్ పంపించమనండి.
1: పద్మా, సారీ చెప్పాను కదా. సరే పద్మా, సినిమాకి వెళ్దాం అన్నాను కదా, ఇంకా తయారవ్వలేదే.
2: నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి.
1: పద్మా, పద్మా ప్లీజ్, పద్మా, పద్మా డియర్, టైం అయిపోతుంది, కమాన్ క్విక్ పద్మా, రావాలి త్వరగా. యో, టైం అయిపోతుంది డియర్. లే లే, త్వరగా తయారవ్వు.
2: నా బతుక్కి సినిమా ఒక్కటే తక్కువైంది.
1: ప్లీజ్ పద్మా, విసుగెందుకు, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో. అయ్యయ్యో, టిక్కెట్లు దొరకవు పద్మా, సినిమా బిగినింగ్ లోనే మంచి సాంగ్ చాలా బాగుంటుందట. లే పద్మా, ప్లీజ్ పద్మా.
2: నేను రాను, మీరు వెళ్ళా, నేను మొదటే చెప్పాను సినిమాకి రానని.
1: చెప్పావులే పద్మా, ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. నువ్వు ఒక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్లే, ఏదో తెలియక.
2: ఇంకా మీరు అదే మాట?
1: ఏ మాట?
2: అదే, నేను జాబ్ లో చేరడం మాట.
1: ఓ నాయనో, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదన్నానని ఇప్పుడు సినిమాకి లింక్ పెట్టావా?
2: పోనివ్వండి, వెదవ సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు.
1: ఇప్పుడు ఉద్యోగం అర్జెంట్ ఏమిటి? తర్వాత చూసుకోవచ్చు, ముందులే సినిమాకి వెళ్దాం. ఓసి నా పొద్దు, నా ముద్దు, ఇదా నీ గోలా?
2: అదేం లేదు, సినిమా సంగతి వదిలేయండి, ఇప్పుడు వెళ్ళినా టికెట్లు దొరకవు. ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి, అది ఇప్పుడే ఇక్కడే తేలాలి.
1: ఇంకా తేలేదేమిటి? నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు.
2: అదే, ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను.
1: పద్మా వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు? నేను ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాను, ఇంకా నా పెళ్ళం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను.
2: ఆహా, అదేం కాదు, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో అదే చెప్పు కింద మల్లెపూలా పడుండదని ఇదో రకం కుట్ర.
1: నిన్ను,
2: నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని కడుపు మంట.
1: పద్మా, అక్షర ముక్కరాని వాళ్ళు, దమ్ముడి సంపాదించడం తెలియని వాళ్ళు, మొగుడి సంపాదనలో ఎంత పడితే అంత సంపాదన మీద అంత అధికారం చలాయించారు వాళ్ళు, అది ఆడతనం అంటే. మీ పుట్టింటి వారికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించనక్కర్లేదు.
2: మరింకేమిటి మీ బాధ? నా మీద నమ్మకం లేదా?
1: నీ మీద నాకు 100% ఏకోచము, నీతో నేను ఇంకా వాదించలేదు. నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది, ఇక వదిలే.
2: నా కాళ్ళ మీద నేను నిలబడాలి?
1: నువ్వు నీ తలకాయ మీద నిలబడి తలకిందులుగా ఆలోచిస్తున్నావు, భార్యాభర్తల సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా చూస్తున్నావు.
2: నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి.
1: నిన్ను అర్థం చేసుకోవడం అంటే నువ్వు చెప్పింది వినడం అన్నమాట.
2: మీకు అలా అర్థమైందా? మీరు సంపాదిస్తున్నారు కదా అని నేను ఇంత చదువుకుని మంచి అవకాశం వస్తే దాన్ని వదులుకుని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే పెళ్ళాం సంపాదిస్తే డబ్బు చేదా?
1: ఎస్, నాకు డబ్బు చేదే, పెళ్ళామే స్వీట్, పెళ్ళాం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి, అప్పుడే నాకు ఏ టెన్షన్ ఉండదు. నాకు అసూయ జెల్సీ ఎక్కువ, నా పెళ్ళాం మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు, అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి చాలా.
2: ఆహా, అబద్ధాలు ఆడకండి, మీ

0: మీకు డబ్బు చేదా? నాకు తెలియదు అనుకున్నారా? నాకు అన్నదమ్ములు లేరు, ఆస్తి డబ్బు బాగానే ఉన్నాయి, సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది.
1: పద్మ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది, కోపం కూడా వస్తుంది. పెళ్లి చూపులను నిన్ను చూసినప్పుడు టీవీ యాడ్ల వార్నర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వీ అనుకున్నా. ఆ కంపెనీ క్వాలిటీ లేదు గాని నీ నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి.
0: గుడ్ గుడ్, అయితే ఇంక ఒప్పేసుకోండి, నేను జాబ్ లో జాయిన్ అవుతాను. రేపే మంచి రోజు, వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు.
1: సారీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక నాతో చెప్పొద్దు, తెల్లారితో ఇద్దరం చెరో డబ్బా పట్టుకుని వెళ్లిపోతాం. ఎప్పుడో తిరిగి వచ్చి వేలాడి పడిపోతుంటాం. ఇంట్లో ఓ పండుగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గుండదు, షాంపూతోనే తలరుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం, ఓ నోముండదు, ఓ వ్రతం ఉండదు. చిచి,
0: జీవితంలో ఒకటి ఎక్స్ట్రా వస్తే ఒకటి కోల్పోవాల్సి వస్తుంది.
1: కొన్ని కాదు, సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ శిక్షణ పంచి ఇవ్వలేము. తెలుగు మసకబారిపోతుంది. 4 తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండో అంటూ టీవీలో ఆక్రోశిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే.
0: అవునవును, ఆడలు చదువుకోక్కర్లేదు, ఉద్యోగం చేయనక్కర్లేదు, నోములు వ్రతాలు చేసుకుంటూ 4 గోడల మధ్య పడి ఉండాలి.
1: ఆడది ఉద్యోగం చేయొచ్చు. ఎప్పుడు మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడైతే, చిన్న జీతగాడైతే ఆడది ఉద్యోగం చెయ్యాలి. కానీ నువ్వు నీ ఎగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎంత మూర్ఖంగా పంతం పట్టినా సుఖ సంతోషాలు అన్నింటినీ ఫండంగా పెట్టి జీవితాన్ని నిస్సారం చేసుకోవడానికి నేను చచ్చినా ఇష్టపడను. ఆగు పద్మా, ఆగు. ఎక్కడికి?
0: ఎక్కడికైతే మీకెందుకు, నేను ఎలా చేస్తే మీకే.
1: ఓరి దేవుడా, ఇంతసేపు గుంతు చించుకొని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకెళ్ళి ఎండలో కూర్చుందామనా?
0: మీకు అనవసరం అంటున్నాను కదా.
1: పద్మా, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చోవచ్చు, ఓ పూట కాఫీ తాగడం మానేయొచ్చు, ఓ పూట అన్నం తినడం మానేయొచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటమ్మా?
0: మీకు వ్యతిరేకంగా నేను నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో కూడా మీరే చెప్పాలన్నమాట. నాకు టూ మచ్.
1: నెలల తరబడి మాట్లాడడం మానేయడం, ముచ్చటపడి చేయేస్తే దూరంగా తోసేయడం, ఏమిటిదంతా? ఇదెక్కడ పిశాచిక ఆనందం?
0: అవును, నేను పిశాచాన్ని, తెయ్యాన్ని.
1: ఇదేమిటి రూటు మార్చింది? ఏమైంది పద్మా? పద్మా, ఏమైంది పద్మా? అరే, వాంతి అవుతుందా పద్మా? పద్మా, అయ్యయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరాణ పడతావు ఎందుకు? చెప్పు చెప్పు పద్మ.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పదండి.
1: డాక్టర్ దగ్గరికి? ఒక్క వాంతి అయినందుకే?
0: ఏమో, నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది.
1: ఏమిటి, ఏంటి కన్ఫర్మ్ చేసేది? వండర్ఫుల్ పద్మ, కంగ్రాట్స్ పద్మ. అన్నట్లు పద్మ, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళనలు చెందకూడదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండేటట్లు చేయడం నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్ లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. పద్మ, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో.
0: చాలు చాలండి, ఇప్పుడు ఇంక ఉద్యోగం చేయటం ఎలాగూ కుదరదని కదా మీ ధీమా. పదండి పదండి.
2: ఏం బాలా, ప్రయాణం బాగా జరిగిందా?
3: ఏం ప్రయాణం, ఒళ్ళు హోనం అయిపోయింది.
2: అల్లుడు ఎలా ఉన్నాడు?
3: బాగానే ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు ఇవాళ. ఏమండి అసలు సంగతి, మన అల్లుడు ఓ ఫ్లాట్ బేరం చేశాడట, 20 లక్షలు. ముందు 2 లక్షలు ఇచ్చి రిజిస్ట్రీ చేయించుకోవాలట.
2: బాగుంది, ఇల్లు కొనుక్కోవడం మంచిదే.
3: మంచిదే, కానీ వాళ్ళ దగ్గర ఎంతుందో మరి. పిల్ల మాత్రం ఇప్పుడు 1 లక్ష కావాలన్నట్లుగా తేలింది. రిజిస్ట్రీ అయిపోతే లోన్ పెట్టుకోవచ్చట.
2: నా దగ్గర అంతుండదేమో.
3: అలాగంటే ఎలా, అప్పో సప్పో చేసైనా ఇవ్వాలి. రవిని కూడా అడుగుదాం, వాడిప్పుడే వస్తున్నాడు.
2: ఏ, వాణ్ణి రమ్మని నువ్వు గాని ఫోన్ చేసావా?
3: మాట్లాడే పనుంది, ఓసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాను. వాడు కూడా బయలుదేరుతూ ఫోన్ చేశాడు ఈ పాటికి వచ్చేస్తున్నాను అని.
2: వాణ్ణి అడిగితే ఏం బాగుంటుంది బాలా?
3: నిక్షేపంగా ఉంటుంది, మీరు ఊరుకోండి.
2: సరే, ఊరుకోమన్నావుగా.
3: అర్థం చేసుకోండి. ఇదిగో, మన దగ్గరున్నది మనమిస్తున్నామని వాడితో అనకండే, మీరసలే ఉండబట్టలేరు.
2: అర్థం చేసుకున్నాను కదా.
3: వాడేమన్నా పరాయి వాళ్ళకి ఇస్తున్నాడా? ఆడపడుచుకు ఆ మాత్రం పెట్టొచ్చు.
2: సరే, నువ్వే అడుగు.
3: నేనే అడుగుతాను, మధ్యలో మీరు వెర్రిమురి మాటలేవి మాట్లాడకండి.
2: అలాగే, నీ మీద ఒట్టు, నేనసలు నోరెత్తను. అడుగో, రవి మాటల్లోనే వచ్చాడు. రారా రవి, అబ్బాయి ఆడుకుంటున్నాడా?
1: వాడు ఆడుకోవడం కాదు నానా, మమ్మల్ని ఆడిస్తున్నాడు.
3: ఆడించడు మరి, చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివిరా.
1: అమ్మా, ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
2: ఎలాగూ వస్తున్నావు కదురా, కోడల్ని మనవణ్ణి తీసుకురాలేకపోయావా?
1: వాడు స్కూల్కి వెళ్ళాడు నాన్న, అమ్మేమో ఉన్న ఫలాన్ రమ్మని ఫోన్ చేసింది.
3: ఒరే నాని, నీరజ నీకో మాట మరీ మరీ చెప్పమంది. బావ ఓ ఫ్లాట్ బారెన్ చేశాట 20 లక్షలు. ఇప్పుడు ఈ నెలలోనే 2 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఆ తర్వాత వాళ్ళకి లోన్ వస్తుందట. ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు రెడీగా లేదంటరా. నువ్వేమైనా సర్దుతావేమోనని అనుకుంటుంది.
1: అయ్యో, నా దగ్గర మాత్రం ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా?
3: అలాగంటే కాదురా, దానికి అసలే సిగ్గు మొహమాటం. ఆ అప్పుగానే ఇమ్మంటుంది. మనం మాత్రం ఆడపిల్లకు అప్పుగా ఇస్తామా? అంత దరిద్రం కట్టుకుపోయిందా? నీవిప్పుడు 50,000 అన్నా ఇచ్చావంటే మిగిలిన దానికి వాళ్ళ పాటలు వాళ్ళు పెడతారులే.
1: సరేలమ్మా, చూస్తాను.
3: చూస్తానంటే కాదురా, నీ మీదే గంపెడాస పెట్టుకుంది.
1: అలాగే అన్నాను కదా, నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తానమ్మా.
3: అమ్మయ్యా, ఓ పని అయిపోయింది, ఇక మిగిలింది మీ వంతు.
2: వెర్రి బాగులోడు, ఇక్కడ ఉననేశాడు. పెళ్ళాం ఏమంటుందో.
3: పెళ్ళాం ఏమంటుంది? లక్షలు ఖర్చు పెట్టి చదివించాం, బోల్డ్ సంపాదిస్తున్నాడు. ముష్టి 50,000 అంటే వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినంత కూడా కాదు. పెళ్ళాం ఏమంటుందండి? అయినా పెళ్ళానికి నచ్చ చెప్పుకుని ఒప్పించుకోలేడు చవడ సన్నాసి.
2: బాలా, మగాడికి అన్ని దశలలోనూ ఆడదే దిక్సూచి. ఆ దిక్సూచి చూపించే దిశలో ప్రయాణించే మగాడు సుఖపడతా. కనుక మనవాడిప్పుడు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లి ఆశలు కాదు, పెళ్ళాం ముచ్చట్లు.
3: మను మళ్ళీ పుట్టేశాడండి, పుట్టేసి నాకు మొగుడై కూర్చున్నాడు.
2: బాలా,
3: మీరింకమ్మ వస్తారా? నాన్న, అదిచ్చా?
4: అమ్మా.
3: తాతయ్య నీకేమిచ్చారా?
4: ఏమీ ఇవ్వలేదమ్మా.
3: మరి అత్తయ్య గారు అబ్బాయి కిరణ్ కి ఏమిచ్చారు?
4: 3 చక్రాల సైకిల్ కొనుక్కోమని 1,000 రూపాయలు ఇచ్చారు.
1: ఎందుకు పద్మ, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పడం?
3: ఇది మరీ బాగుంది. నేను నూరు పోసేదేమిటి? వాడు మాత్రం గ్రహించుకోలేడా? పిల్లల మధ్య వాళ్ళ కళ్ళ ముందే పక్షపాతం చూపిస్తుంటే వాళ్ళకి ఆ మాత్రం అర్థం అవుదా? ఏరా నాన్న, తాతయ్య నిన్ను పొలం తీసుకెళ్లారా?
4: లేదమ్మా. తాతయ్య
3: కరెక్ట్ అనిపిస్తుంది.
1: చూడు పద్మ, సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ల కంటే పెళ్ళం తమ్ముళ్ళు చెల్లెళ్లే.
3: మీరు మాత్రం అన్నింటికి అతీతం, అంత విరుద్ధం. అది సరే, మీ అమ్మగారేమిటి మిమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్లి గుసగుసలాడారు? దేని గురించో?
1: ఏమీ లేదు, మా చెల్లెలు ఇల్లు గురించి.
3: మొన్ననే కదా 50,000 ఇచ్చారు, 6 నెలలు అవ్వలేదు మళ్ళీ డబ్బా.
1: 50,000 ఏమిటి పద్మ, 25,000 కదా ఇచ్చాను.
3: ఓహో, మీరు నాతో అలా చెప్పారు 25,000 అని, కానీ 50,000 ఇచ్చారన్నమాట. ఆ మాట మీ చెల్లెలే నాతో చెప్పిందిలేండి.
1: మా చెల్లెలు అలా చెప్పిందా? నేను 25,000 ఇచ్చాను పద్మ, మా అమ్మ ఇంకో 25,000 ఇచ్చి 50,000 నేనే ఇచ్చినట్టు చెప్పిందేమో.
3: అయితే ఆ 25,000 మీ నాన్నగారికి తెలియకుండా మీ అమ్మగారు ఇచ్చారన్నమాట. మొత్తం మీద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అంతా కలిపి మొత్తం 125,000 ముట్ట చెప్పారు. అదైంది కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బా?
1: అదే ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కట్టింది, ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు కట్టాలట.
3: ఓహో, అయితే ఇప్పుడు ఎంత వేశారో మీ వాటాకి?
1: 50,000 ఇస్తే బాగుంటుంది అంటుంది మా అమ్మ. నేను బేరుమన్నాను, పోనీలే 25,000 ఇవ్వు ఎలాగల అంది.
3: అసలు మీ బావ దగ్గర ఏముందని ఇల్లు బేరం చేశాడు?
1: ఏదో కొంచెం కష్టమైనా ఇప్పుడే కొనుక్కోవాలి, అప్పు చేసినా నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు ముందు అసలే కొనలేము అనుకుంటారు కదా, అలాగే కదా మనం కొనుక్కున్నాం.
3: మాట మార్చకండి, మనం దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, చేసిన అప్పు తీర్చుకుంటున్నాం. అంతేగాని మీ వాళ్ళ మీదో మా వాళ్ళ మీదో పడలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి కోరిక, ముందు ముందు కట్టుకోలేమని కంగారు కాదు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి. మీ బావ ఎంత సొంత డబ్బుతో మొదలు పెట్టాడో మరి.
1: పద్మా, నేను ఆ ప్రశ్నలు ఏమీ వేయలేదు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, అయిన వాళ్ళం కదా అని అడుగుతారు. అడిగారు కదా అని మనం మరీ అంత లోకుగా మాట్లాడకూడదు.
3: ఈ ఇల్లు పూర్తయ్యేసరికి ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 25,000 మీ నాన్నగారు ఎలాగూ ముట్ట చెప్తారు. అలా ఇచ్చి ఇచ్చి చివరికి మిగిలేదు ఏమి ఉండదు. అక్కడ అప్పులు మిగల్చకుండా ఉంటే అదే గొప్ప. అది కాకుండా మిమ్మల్ని కూడా గుంజునంత గుంజాలని చూస్తున్నారు, అర్థం చేసుకోండి.
1: పద్మా వదిలే, ఇలాంటి డిస్కషన్లో నాకు ఇష్టం ఉండదు.
3: చూడండి, మీ దగ్గర డబ్బే లేదని ఫోన్ చేయండి.
1: చేస్తానులే.
3: అదేం కాదు, ఇప్పుడే చేయండి. అంతకీ కావాలంటే గృహప్రవేశం నాడు గిఫ్ట్ గా ఇద్దాం, 5,000 10,000.
1: రైటే పద్మ, కాని ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను మాట తప్పలేను, ఇవ్వక తప్పదు.
3: ఎందుకు తప్పదు? ఇది 2వ ఇన్స్టాల్మెంట్, ముందు 50,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 25,000 ఇమ్మంటున్నారు. ఇంకా 8 వాయిదాలు ప్రతిసారి మిమ్మల్ని తెమ్మంటూనే ఉంటారు. ఇప్పుడు కాదనిస్తే ఇంక అడగరు, వాళ్ళు ఇచ్చేది ఎలాగూ మానరు. ఇప్పుడే ఫోన్ చేయండి, ఆ మాటిని ఇప్పుడు ఇవ్వటం కుదరదని.
1: పద్మా,
3: 9 మాసాలు మోసి కన్నాను, 1,000,000 లక్షలు పోసి

0: చదువు చెప్పించాం కదరా, మా మాటకి పూచికపుల్ల విలువ కూడా ఇవ్వరా నువ్వు?
1: అందులో మీ అమ్మా నాన్న స్పెషాలిటీ ఉంది. సృష్టిలో అందరూ చేసే పని అది. కూలీనాలి చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నారు.
0: అంత జీతం తెచ్చుకుంటున్నావు, తోడు పుట్టిన దానికి సాయం చేసి ఇల్లు నిలబెట్టడం నీకు కూడా బాధ్యత కాదా? అది నీకు కూడా జయం కదా. ఈవేళ పెళ్ళాం వచ్చి వీల్లేదు అంటే గంగిరెద్దులా తలూపుతావేమిట్రా చవట సన్నాసి.
1: పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇన్నేళ్ళు వచ్చాక తల్లి చెల్లి అంటూ వేలు లక్షలు దోచిపెట్టాలంటే ఏ పెళ్ళాము ఒప్పుకోదు.
0: ఆడపడుచుకు పెడితే జయం, అది దోచిపెట్టడం అనుకుంటే ఎక్కిరారు.
1: అవును మరి, ఇక్కడ రూపాయలు చెట్టు ఏమీ లేదు అడిగినప్పుడల్లా దులిపి పోసేయడానికి.
0: ఎరా చవరమ్మ, నీ పెళ్లినాడు నీ పెళ్ళానికి 5 ఎకరాల పొలం 40 తులాల బంగారం వాటా వస్తుందన్నారు. పెళ్ళి 8 ఏళ్ళయింది, పంట సిస్తూ 1 రూపాయి అయినా ఇచ్చారా?
1: చిచ్చి, మీరింత దిగజారిపోతారనుకోలేదు. నా పుట్టింటి ఆస్తి నా కోసం, నా పిల్లల కోసం, అంతేగాని మీ అమ్మ కోసం చెల్లి కోసం కాదు.
0: ఆ డబ్బు మీద నీకు అధికారం ఉంటుంది, నీకేం సంబంధం లేదంటే పెళ్లి మాటల్లో ఎందుకు అనుకోవాల్సి వస్తుంది?
1: నాకిచ్చేది మా అమ్మ పోయాక ఇస్తారు, పెళ్లినాడే ఇచ్చేయాలని ఎంత గతి లేని వాళ్ళైనా ఆశించరు.
0: నీ పెళ్ళాం ముష్టి డబ్బు నాకెందుకురా? ఆ పంట డబ్బు మేమేమైనా నువ్వైనా ఎప్పుడైనా ఎత్తావా? మరి నీ జీతం నుంచి వెధవది ఓ 25,000 ఇవ్వడానికి ఇంత అల్లర పెడుతుందా నీ పెళ్ళం?
1: మీరింత సంస్కారహీనులు అనుకోలేదు, ఇంత నీచారికి దిగజారుతారు అనుకోలేదు, మీలో ఎంత కుళ్ళు కుట్ర పెరిగిపోయాయి అనుకోలేదు. మీతో ఇన్నేళ్ల కాపురంలో నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు, నేను కోరుకున్నట్టుగా నన్నేమి చేయనివ్వలేదు. మీ తల్లి చేతిలో మీరు తోలుబొమ్మ, నన్ను కూడా మీరు బొమ్మలా ఆడించాలనుకుంటున్నారు, నన్ను బానిసగానే భావిస్తున్నారు. మీ చేత గానితను మూర్ఖత్వం మొండితనం భరిస్తూ నేను ఇంక బతకలేను. నాకే జీవిత
2: ప్లీజ్ పద్మ, నా మాట విను పద్మ, పద్మ పద్మ పద్మ పద్మ.
3: అమ్మా, మా అమ్మ కాలిపోతోంది, మా నాన్న మా అమ్మని కిరోసిన్ పోసి కాల్ చేస్తున్నాడు.
4: సైలెన్స్, ఆర్డర్ ఆర్డర్.
2: మిస్టర్ రవీంద్ర, మీరు మీ భార్య శ్రీమతి పద్మని ఒంటి మీద కిరసనాడు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేశారని, దానికి ప్రత్యక్ష సాక్షి మీ కుమారుడు ఆదిత్య కేకలు పెట్టినట్లు, ఆ కేకలు విని అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. దీనికి మీ జవాబు ఏమిటి? ఇవరానా, నేను హత్య చేశాను, నా భార్య మనసు నులిమి చంపేశాను. ఆమె ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితం మీద ఆమె పెంచుకున్న ఆశల్ని, ఊహల్ని అన్నింటినీ చంపేశాను. కానీ ఇవరానా, కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్యా ప్రయత్నం నేను చేయలేదు. ఇవరానా తనే నిప్పంటించుకుంది, నేను ఆ మంటలో ఆర్పి ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం చేయించాను. అయినా నేను హంతకుండా ఇవరానా, నేను హంతకుండా అని ఒప్పుకుంటున్నాను. ఇవరానా,
5: ఆమె ఒంటికి నిప్పండించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
2: అభిప్రాయ భేదం వచ్చింది, ఆ కోపంలో విచక్షణ కోల్పోయింది. ఇవరానా,
5: ఏమిటి? ఒకసారి అభిప్రాయ భేదం వచ్చినందుకు అంత తీవ్ర నిర్ణయానికి వచ్చిందా?
2: ఒక్కసారి కాదు ఇవరానా, అనేక సార్లు. నేను నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలనుకున్నాను, అందుకు నేను చేసిన పనులని ఆమె ఆమోదించలేదు. తన ఇష్టం కోసం ఆమె చేసిన ప్రయత్నాలను నేను వ్యతిరేకించాను. ఏ విధంగానైనా ఆమె అనుకున్నట్లుగా జరగలేదు. ఒకసారి తర్వాత ఒకసారి, మళ్లీ మళ్లీ, ఎన్నో సార్లు కోపం వచ్చి ఘర్షణలు జరగగా చివరికి ఇప్పుడు పట్టరాని ఆవేశంతో ఈ పని చేసింది. ఇవరానా
5: మూర్తి గారు, మీ అమ్మాయి అవసరాలు తీర్చడానికి ఆ భారం మీరు భరించవచ్చేమో గాని మీ అబ్బాయి మీద పడేయటం కరెక్టేనంటారా?
6: ఆడపిల్లలకి పెళ్లిళ్ళై వాళ్ళు కాపురానికి వెళ్ళాక కూడా కూతురు పిల్లలు వాళ్ళ అవసరాలు యోగక్షేమాల మీద మమకారం ఉంటుంది కదా యువరానర్. వాళ్ళ అవసరాలు మేము తీర్చలేకపోయినా ఆ భారం కొడుకును కూడా భరించాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు. అంత మాత్రాన కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు రావాలనుకో కదా, చాలా చింతిస్తున్నాను.
5: లేదు మూర్తి గారు, మీరు అమాయకత్వం నటిస్తున్నారనిపిస్తోంది.
6: వాళ్ల మధ్య కలతలు వస్తాయని నాకు తెలుసు యువరానర్, కానీ ఇంత తీవ్రంగా ఉన్నాయని ఊహించలేదు. నేను నా వివాహం అయిన దగ్గర నుంచి నా భార్య మనోభావాలకి అనుగుణంగానే నడుచుకున్నాను. వాడి విధానాన్ని సరిదిద్దవలసిన వాణ్ణి. వాడి కుటుంబ కలహం విషయం నాకు పూర్తిగా తెలియకపోయినా దానికి పూర్తి బాధ్యత నేనే వహించాలి యువరానర్. నా తప్పును అంగీకరిస్తున్నాను.
5: శ్రీమతి బాలత్రిపుర సుందరి గారు,
0: చిత్తం యువరాన.
5: ఒక తల్లిగా మీ కొడుకులు కూతుళ్లు సుఖపడాలనుకుంటారా?
0: చిత్తం యువరాన, అనుకుంటాను.
5: మరి మీ కోడల్ని మీరు విరోధంగా చూస్తే ఆమెకు కోపం వస్తుంది. మీ కొడుకు మీ మాట సమర్థిస్తే ఆమెకి ఇంకా కోపం వస్తే అది మీ కుమారుడు సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వదంటారా?
0: వాడి సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వాలని ఎందుకు అనుకుంటాం యువరాన?
5: అనుకోకుండానే కోడలు ఇష్టానికి వ్యతిరేకంగా

0: మీ కూతురు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు తెమ్మని మీ కొడుకును ఒత్తిడి చేశారా?
1: అలా డబ్బు తెమ్మని నేను ఒకటికి రెండు సార్లు చెప్పిన మాట నిజమే. వాడు అతిమహమాటానికి పోయాడు. డబ్బు లేదని మాకు ఖండితంగా చెప్పలేకపోయాడు. అటు పెళ్ళానికి నచ్చ చెప్పలేకపోయాడు.
0: ఇంకా మీరు దాచడానికి, మీ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మీ అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి మీ కోడలు ఇష్టపడడం లేదంటున్న కొద్దీ మీలో పట్టుదల పెరిగింది. మీ కొడుకును సతాయిస్తూ రెచ్చగొట్టారు. మీ అబ్బాయికి మనశ్శాంతి లేకుండా చేశారు. అతనికి కుటుంబ సౌఖ్యం లేకుండా చేశారు. చివరికి మీ కోడలు ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకొచ్చారు. మీ కొడుకుని నేరస్తుని చేశారు. మీ కొడుకు మానసిక స్వేచ్ఛను మీరు హరించారు. చెప్పండి.
1: అవును, అతిగా పెద్దరికానికి పోయి అందరూ నా పెత్తనంలోనే ఉండాలని గయ్యాళిగా ప్రవర్తించాను.
0: ఏమ్మా పద్మ, నిన్ను కిరుసనాలు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేయలేదు అంటున్నాడు నీ భర్త. చేశాడని సాక్ష్యం చెబుతున్నాడు నీ కొడుకు. నువ్వేమంటావు?
2: క్షమించండి యువర్ ఆనర్, నా భర్త నా మీద హత్యా ప్రయత్నం చేయలేదు. నా కొడుకు పసివాడు. నేను ఒంటికి నిప్పించుకోవటం వాడు చూడలేదు. ఆయన నా ఒంటి మీద మంటలు ఆర్పుతుండగా వాడు వచ్చాడు. ఆయనే అంటించుంటాడని ఊహించుకున్నాడు అంతే.
0: నీ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం అని ఎందుకు అనుకున్నారు? కొన్నాళ్ళు ఓర్పు వహిస్తే నీ భర్త నీ దారికి రావచ్చు కదా.
2: మా పెళ్ళయి 8 ఏళ్ళైంది యువరాజు. నా భర్తకి తల్లి మీద నుంచి భార్య మీదకు మనసు మళ్ళవలసిన వయసు దాటిపోయింది. కానీ ఆయనకు మనసు రాలేదు. 8 ఏళ్ళు ఓపిక పట్టాను. ఎప్పుడు తల్లిని సంతోష పెట్టాలనే తాపత్రం ఆయనకి. ఇక విసుగొచ్చి ఓపిక నశించింది యువర్ ఆనర్. ఓ ఆవేశంలో ఆయన మీద కోపం వల్ల ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాననుకుంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. చావవలసిన దాన్ని బ్రతికాను. ఇది నాకు పునర్జన్మ యువర్ ఆనర్. మళ్ళీ నాకు ఆశ చిగురిస్తోంది మే ఇద్దరం అన్యోన్యంగా ఉంటామని.
0: అందరూ సమస్యని అర్థం చేసుకున్నట్లే కనిపిస్తారు. అందరూ తమ తమ లోపాలను గుర్తించారు. వాటిని సవరించుకుని సుఖ జీవితాలను అనుభవిస్తారని ఆశిస్తున్నాను.
3: మీరింతవరకు భామా విలాసం నాటిక విన్నారు. రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. నిర్మాణ సహకారం న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరాం ప్రసాద్. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖ ప్రియరాగం, ఆదితాళం, లఘుకాలం, పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం, శ్రీ జానకి, శ్రీ రఘువర శ్రీరామ, శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా మూగ మనసులు చిత్రానికి ఘంటశాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వింటారు.
2: ఈనాటితో

మధుపాత్ర కదలో ఇంకా ఏమాత్రం చోటు లేదని, మధుపాత్ర కదలో ఇంకా ఏమాత్రం చోటు లేదని.

0: నిండింది నా మనసంతా తానై నిండింది నీ రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను.
1: చివరిగా బంగారు గాజులు చిత్రానికి పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు.

మీరింతవరకు ఆ పాత మధుర చిత్రగీతాలు విన్నారు. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.